ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శఖయుగం 1948 సంవత్సరం, జ్యేష్ఠమాసం 19వ రోజు, 2026 సంవత్సరం, జూన్ నెల 9వ తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో ఇప్పుడు విందాం. 1900 ఇదే రోజున భారత స్వాతంత్ర్య సమరయోధులు బిర్సా ముండా బ్రిటిష్ జైల్లో అనూహ్యమైన రీతిలో మరణించారు. ఈయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. అతను 1920 భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితులు నితిన్ ఎస్లావత్తో కలిసి చేరారు. మహాత్మాగాంధీ ప్రభావంతో అతను మొదట గాంధీకి, ఆ తర్వాత నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యారు. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతను భారతదేశ ప్రభుత్వంలో చేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదటి రైల్వే మంత్రిగా, అంటే 1951-56 కాలం మధ్యలో, ఆ తర్వాత హోంమంత్రిగానే కాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టారు ముండా. ఆ తర్వాత భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ఇతని గౌరవార్థం భారత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం కూడా ఉంటుంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక గిరిజన నాయకులు బిర్సా ముండా. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం 25 కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్టమైంది. అలాగే ఇదే రోజున భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా నియమితులయ్యారు 1964. అలాగే 2006 ఇదే రోజున ప్రపంచకప్ సాకర్ పోటీలు జర్మనీలో ప్రారంభమయ్యాయి. ఇక ఇదే జూన్9 జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులు ఒకరైనటువంటి వామన్ శ్రీనివాస్ కుడ్వా, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకాలైనటువంటి ఉమ్మెత్తెల గోపాలరావు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నందిని తపత్వి, కవి తెలుగు ఆచార్యుడు అయినటువంటి డాక్టర్ వేణుముద్దుల నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయులు, భారతదేశ మహిళా పోలీస్ అధికారి సామాజిక కార్యకర్త కిరణ్ బేడి, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి అలాగే ప్రతి నాయకురాలు హాస్య నటి అయినటువంటి తెలంగాణ శకుంతల, జన్మించింది కూడా ఇదే రోజున. ఇక వీరితో పాటు రాజకీయ విశ్లేషకుడు, తెలుగు రచయిత, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అయినటువంటి ఎంఎఫ్ గోపీనాథ్, అలాగే భారత సామాజిక కార్యకర్త, 2003-2004 ఐఏఎస్లో ప్రథమురాలు అయినటువంటి రూపా మిశ్రా, జన్మించింది కూడా ఇదే రోజునే. అలాగే ఈరోజు మరణించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్ర్య సమరయోధులు, మహాత్మాగాంధీకి ముఖ్య అనుచరులు అయినటువంటి అబ్బాస్ తయ్యబ్జీ, భారత స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంట్ సభ్యులు, రైతు నాయకులు అయినటువంటి ఎన్జీ రంగ, అంతర్జాతీయంగా పేరుగాంచిన భారతీయ చిత్రకారులు ఎంఎఫ్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మహిళల ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళా సంఘాల్లో ప్రారంభించినటువంటి బివి పరమేశ్వరరావు, సురభి నాటక నిర్వాహకులు సురభి బాబ్జీ, అలాగే ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి అమోల్ కాలే, మరణించింది కూడా ఇదే రోజున. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సమయం 6:00 కావస్తుంది. ఉషోదేవేళ ఒక చక్కటి దేశభక్తి గీతం విందాం.

ఉషోదయ వేళ దేశభక్తి గీతం విన్నారు కదా. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:30 కావస్తోంది. ఇప్పుడు సూక్తి సుధా విందాం. ముందుగా
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వేదం వెంకట రాధాకృష్ణ గారి సూక్తి సుధా విందాం.
3: పాపము, ఏది పాపము ఏది పుణ్యము అని ప్రశ్నిస్తే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. కాళిదాసు కోట్ల కొలిది గ్రంథాలలో చెప్పబడిన విషయాన్ని సగం శ్లోకంలోనే చెప్పాడని అంటారు. పరోపకారం వల్ల పుణ్యము, పరపీడనము వల్ల పాపము సంభవిస్తుంది. శ్లోకార్థీన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ మాట నిజమే. ఇతరులకు మనం ఏమి చేస్తే బాధ కలుగుతుందో ఆ పనులను మనం ఇతరులకు చేయకుండా ఉండడమే శ్రేష్టమైన ధర్మమని మహాభారతం కూడా చెప్తున్నది. కాబట్టి మన స్వార్థం కోసం ఇతరులకు శారీరకంగా గాని మానసికంగా గాని బాధను కలిగించడం తప్పక పాపాన్ని కలిగిస్తుంది. కానీ దుర్జనులను దండించేటప్పుడు జరిగే హింస పాపము కాదు. స్వార్థం కోసం ఒకడు ఇంకొకరిని చంపితే ఆ హత్య గాని, యుద్ధరంగంలో దేశరక్షణ కోసం ప్రజల క్షేమం కొరకు కొన్ని వందల మంది శత్రువులను చంపినప్పటికీ ఆ హింస పాపాన్ని కలిగించదు. పైగా చంపిన యోధుడు మహావీరుడుగా కొనియాడబడతాడు. మన ఆస్తులను, ఇండ్లను, స్త్రీలను దురాత్ములు ఆక్రమించేటప్పుడు వాళ్లను సంహరించడం కూడా న్యాయమే. తప్పు చేయని వాణ్ణి దండించడం ఎంత సాహసమో, తప్పు చేసిన వాణ్ణి దండింపకపోవడం కూడా అంతే పాపము. ఈ ధర్మమే మహాభారత యుద్ధానికి అంతకు సారాంశము. కౌరవులు భీమునికి విషం పెట్టారు, పాముల చేత కరిపించారు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి తగులబెట్టడానికి ప్రయత్నించారు. వాళ్ల రాజ్యాన్ని హరించి వాళ్ల భార్యను సభలోనికి ఈడ్చుకుని వచ్చి వస్త్రాపహరణ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ పనులు లోకంలో సాధారణ పౌరులు చేస్తే వాళ్లకు ప్రభుత్వం మరణదండనమే విధిస్తుంది. కానీ దుర్యోధనాధులు ఈ దండనం ఎందుకు జరగలేదు? వాళ్ల తండ్రే ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజుకు కొడుకులను దండించడం ఇష్టం లేదు. అతనికి చుట్టూ ఉన్న భీష్మ ద్రోణాదులు కూడా ఆ రాజుకు విరుద్ధంగా ధర్మం చెప్పడం కూడా ఇష్టం లేదు. అందువలన వీళ్ళు అందరూ కూడా ఆ పాపాత్మలకు దండన జరగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. తప్పు చేసిన వాడు ఎంత శిక్షార్హుడో వాడికి దండనం జరగకుండా వాణ్ణి కాపాడేవాళ్లు కూడా పాపాత్ములే. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమన్నాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, నీవు పాండవులకు అపకారం చేశావు, నీ అన్నమే కాక వీళ్ళందరి అన్నము కూడా భుజింపదగినది కాదు. ద్రౌపది పరిభవాన్ని విదురుడొక్కడే ఆక్షేపించాడు, కాబట్టి అతని ఇంట్లో మాత్రమే భోజనం చేస్తాను. కాబట్టి దుర్యోధనాదులతో పాటు భీష్మాదులందరూ చంపదగిన వారే. చంపదగిన వాళ్లు బలవంతమై ఉన్నప్పుడు వాళ్లను వంచన చేతనైనా చంపవచ్చు. బందిపోటు దొంగలు ప్రబలినప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్లను కాల్చివేయాల్సిందే అని రక్షక భటులకు ఆదేశిస్తుంది. అప్పుడు జరిగే సంఘర్షణలో యుద్ధ ధర్మములు పాటింపబడవు. ఈ మాటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. నీ భార్యను సభలోనికి ఈడ్చుకు వచ్చి పరాభవించినప్పుడు వాళ్ల మీద, ఆ ఘోరాన్ని చూస్తూ సహించిన వాళ్ల మీద నీకు జాలి ఏమిటి? వాళ్లు పాముల వలె ఎవరినైనా చంపదగిన వారే. అందరినీ సంహరించు. కాబట్టి పాపాత్మలను కనిపించగానే చంపడం ధర్మం. పామును చంపే విషయంలో ఏ ధర్మాలు ఎలా లేవో, భీష్మాదులను చంపడం కూడా ధర్మాధర్మ విచారణ లేదు. దండించడం దగిన వారిని ఎట్లా చంపినా చంపడం ఒక్కటే ధర్మము. వాళ్లను క్షమించి వదిలిపెట్టడమే అధర్మము, మహాపాపము.
0: మీరు ఇంతవరకు సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అంటే నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుంచి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కలు, ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుంచి అభివృద్ధి పరిచిన మొక్కలు తెగుళ్లు లేనివిగాను ఆరోగ్యవంతంగానూ ఉంటాయి. వీటిని పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి మామూలు పిలక పంట కన్నా కూడా 45% వరకు ఎక్కువ దిగుబడినిస్తాయి. తోటంతా కూడా ఒకేసారి గెలలేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలో కోయడం పూర్తవటం చేత తోట యాజమాన్యం ఖర్చు కూడా తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడులనిస్తాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రతి చెట్టుకి మనం ఎరువుల్ని లెక్కించి వేసుకోవాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడం వల్ల ఎకరాల లెక్కన వేయడం సరైన పద్ధతి కాదు. అన్ని అరటి రకాలను ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల భాస్వరాన్ని ఎరువుల్ని వేసుకోవాలి. భాస్వరపు ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పిల్లకలు నాటేటప్పుడు గుంట నుండి తవ్విన మట్టికి కలపడమే మంచిది. సూపర్ ఫాస్ఫేట్ ను వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకి లభ్యమవుతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేసుకోకూడదు, వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకోకూడదు. బాగా చివికిన పశువుల ఎరువుని సూపర్ ఫాస్ఫేట్ తో కలిపి ఒక్కొక్క గుంటకు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు, బొంత ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే నత్రజని 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 మోతాదులుగా విభజించి వేసుకోవాలి. ఇక పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాల విషయానికి వచ్చినట్టయితే ప్రతి చెట్టుకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వీటిని కూడా 4 సార్లుగా విభజించి వేసుకోవాలి. తెల్ల చక్కెరకేళికి కూడా 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 5 భాగాలుగా విభజించి వేసుకోవాలి. ఇక ఎర్రగర్భ నేలల్లో సాగు చేసే కొవ్వూరు, బొంత, కర్పూర చక్కెరకేళి విషయానికి వచ్చినట్టయితే 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 6 సమభాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాలని ఎర్రగర్ప నేలల్లో సాగు చేసినట్టయితే గనక 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 6 భాగాలుగా విభజించి వేసుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులని అరటి చెట్టుకు 2 వైపులా 30-40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటల్లో వేసి మట్టితో

0: చెప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ నీరు పెట్టినట్టయితే వేసిన ఎరువులు నీటిలో కరిగిపోయి నీటితో పాటుగా భూమి లోపలి పొరల్లోకి పోయి మొక్కకి అందవు, కాబట్టి ఫలితం కూడా ఎక్కువగా రాదు. ఈ టిష్యూ కల్చర్ అరటి సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు అలాగే ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిలో నీటిని ఇవ్వడం వల్ల నీటి వినియోగం 40 నుండి 50% తగ్గటమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల అరటి ఏపుగా పెరిగి మామూలు కన్నా 25 నుండి 30 రోజుల ముందుగా గెలవస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం నాణ్యత కూడా పెరుగుతుంది. దీనివల్ల తోటను పెంచే వ్యవస్థతో పాటు యాజమాన్య ఖర్చులు కూడా తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు భాస్వరపు ఎరువుని పిలక నాటడానికి తీసిన గుంట నుండి తవ్విన మట్టికి కలుపుకోవాలి. బలమైన నేలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 60%, తేలిక నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 75% ఎరువులు వేస్తే సరిపోతుంది. బరువైన నేలల్లో డ్రిప్ పద్ధతిలో 3వ వారం నుండి 25వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 10 గ్రాముల యూరియా, 7 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఇవ్వాలి. మళ్ళా గెలవేసిన తర్వాత 33వ వారం నుండి 36వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 13 గ్రాముల యూరియా, 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ పద్ధతిలో అందించాలి. పాలిథిన్ సంచుల్లో పెంచిన టిష్యూ కల్చర్ అరటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి. నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభిస్తాయి. మామూలు మొక్కల కంటే వేగంగా పెరుగుతాయి. కానీ మొక్కలు చిన్నవిగా ఉండి పరిమిత వేరు మండలాన్ని కలిగి ఉండడం వల్ల మామూలుగా సిఫారసు చేసిన ఎరువుల మోతాదుని సమర్థవంతంగా వినియోగించుకోలేవు. కాబట్టి అరటికి సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ ఎరువులని తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేయబడి ఎక్కువ సాగులో ఉన్న క్యావెండిష్ అంటే పచ్చారటి రకాలకి మొక్కలు నాటిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులని ఒక్కొక్క దఫాకి 15 గ్రాముల వంతున 15వ రోజు, 30వ రోజు అలాగే 45 రోజులకి, 20 గ్రాముల వంతున 60 రోజులకి, 70 రోజులకి, 90 రోజులకి, 30 గ్రాముల వంతున 110 రోజులకి, 130 రోజులకి, 150 రోజులకి మొక్కలకి రెండు వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడి పెట్టాలి. ఇక ఈ టిష్యూ కల్చర్ అరటిలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అరటి పంటకి కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారుగా 30 నుండి 40 సార్లు నీటిని పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితుల మీద ఆధారపడి 7 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడి పెట్టాల్సి ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి నీటి తడి పెట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాల పరిమితి 20 నుండి 30 రోజుల వరకు తగ్గుతుంది. దిగుబడి 20% వరకు పెరుగుతుంది. కలుపును అదుపులో ఉంచి 40% వరకు నీటిని, 25 నుండి 50% వరకు ఎరువులని ఆదా చేసుకోవచ్చు. అలాగే చీడపీడల సమస్య, కలుపు సమస్య కూడా తగ్గుతాయి. నత్రజని, పొటాష్ ఎరువుల్ని డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినప్పుడు బలమైన నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 50%, తేలిక నేలల్లో 75% ఇస్తే సరిపోతుంది. 75% ఎరువులని పిలక నాటిన 5వ లేదా 6వ వారం నుండి గెల అంకురం ఏర్పడే దశ వరకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. మిగిలిన 25% నత్రజనిని, పొటాష్ ఎరువుల్ని 4 సమభాగాలుగా చేసి గెల వేసిన తర్వాత 4 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఇక అరటి సాగులో అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే అరటి దీర్ఘకాల పంట, ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటల్ని పండించి ఆదాయాన్ని గడించవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి మార్కెట్ అనుకూలతను గమనించి అంతర పంటల్ని ఎంపిక చేసుకోవాలి. అంతర పంటల సాంద్రత తగు నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతలో నాటినట్టయితే ముఖ్యమైన పంట అరటికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: విషయానికి వచ్చినట్టయితే హెక్టార్కి బ్యూటాక్లోర్ 5 లీటర్లు లేదా అలా

క్లోర్ 2.5 లీటరు లేదా పెండిమిథాలిన్ 2.5 లీటరు లేదా ఆక్సిఫ్లోర్ఫెన్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందుని నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేసి కలుపు మొలవకుండా అరికట్టచ్చు.

0: మందును అరటి మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అరటి నాటిన 3 నుండి 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ వన్ పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: my personal request to all our employees who are working here, don't be panic, we are with you. We are announcing 25 lakh crore rupees for each family, not only regular employees, even outsourced employees, pf graduate, everything other than this 25 lakhs they will get. We decided to free education to all their family members. One family will get one permanent job, even who are working outsources, that family also will get one permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100, మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్

0: లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి 3 బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగు చూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్, కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక

సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी अथ वार्ताः राष्ट्रपति भवने गतसायं आयोजितस्य रक्षा अलंकरण समारोहस्य समये राष्ट्रपतिः द्रौपदी मुर्मुः शौर्य पुरस्कारान् प्रदत्तवती उपराष्ट्रपतिः सीपी राधा कृष्णन वर्यः प्रधानमंत्री नरेंद्र मोदी रक्षामंत्री राजनाथ सिंहः अन्ये केंद्रीय मंत्रिणः सशस्त्र सेनायाः वरिष्ठाधिकारिणश्च अस्मिन् अवसरे उपस्थिताः आसन् राष्ट्रपतिः समारोहस्य समये रक्षा सैन्य दलानां केंद्रीय सशस्त्र आरक्षक बलानां राज्य केंद्र शासित प्रदेशयोः आरक्षकेभ्यश्च सप्त कीर्ति चक्राणि पञ्चदश वीर चक्राणि एकोनत्रिंशत् शौर्य चक्राणि च प्रदत्तानि जम्मू नगरस्य अंतरराष्ट्रीय सीमायां कर्तव्य पारायणतावधौ प्राणत्यागं कृतवन्तौ बीएसएफ इत्यस्य आरक्षकं दीपक चिंगखम इत्यमुम उपनिरीक्षकम मोहम्मद इम्तियाज इत्यमुम च मृत्योपरांतम वीरचक्रम प्रदत्तम आंध्र प्रदेशे गतसायं राष्ट्रीय इस्पात निगम लिमिटेड इत्यस्य विशाखापत्तनम स्टील प्लांट इत्यत्र महती अग्निदुर्घटनायां अष्ट जनाः मृताः अन्ये षट् जनाः च व्रणिताः अभवन् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः उपराष्ट्रपतिः सीपी राधा कृष्णन वर्यः प्रधानमंत्री नरेंद्र मोदी मुख्यमंत्री एन चंद्रबाबू नायडू च अस्यां दुर्घटनायां मृत जनानां प्रति शोकं प्रकटितवन्तः एतदतिरिच्य प्रधानमंत्रिणा प्रत्येकस्य मृतकस्य निकटवर्ति सदस्यस्य कृते 2 लाख रूप्यकाणां व्रणितानां कृते 50,000 रूप्यकाणां च अनुग्रह राशेः घोषणा कृता केंद्रीय गृहमंत्री अमित शाह अद्य नवदिल्ल्यां भूपत्तन प्रबंधन व्यवस्थायाः एलपीएमएस इत्यस्य उद्घाटनं करिष्यति गृहमंत्रालयेन उक्तं यत् एलपीएमएस इत्यस्य आरंभः भारतस्य आधुनिक तंत्रज्ञान सक्षम सीमा प्रबंधन व्यवस्थायाः कृते महत्वपूर्णं सोपानं भविष्यति 47-2000 वर्षपर्यन्तं व्यापार सौकर्यं संपर्कं राष्ट्रीय सुरक्षां विकसित भारतस्य दृष्टिकोणं च सुदृढं कर्तुं लक्ष्येन सह एतत् मञ्चः संरेखितः अस्ति केंद्रीय वित्त मंत्री निर्मला सीतारामनः पश्चिम बंगस्य विकास यात्रां त्वरितं कर्तुं उपायेषु विचारं कर्तुं पश्चिम बंगस्य मुख्यमंत्रिणा शुभेंदु अधिकारिणा सह नवदिल्ल्यां मेलनं कृतवती राज्य विभिन्नेषु क्षेत्रेषु ऋण प्राप्ति विषये सर्वकारस्य योजनानां कार्यान्वयनस्य विषयेपि चर्चा जाता वित्तमंत्री सीतारामनः अघोषयत् यत् राज्य सर्वकारेण सह निकट समवायेन प्रधानमंत्री मुद्रा योजना प्रधानमंत्री जनधन योजना प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना प्रधानमंत्री सुरक्षा बीमा योजना अटल पेंशन योजना प्रधानमंत्री स्वनिधि योजना दीनाम नवीकृत संतृप्ति अभियानम प्रत्येकं योग्यं लाभार्थिम आच्छादयितुं क्रियते केंद्रीय वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः उक्तवान् यत् नवान्वेषणैः वैश्विक सहभागित्वेन अंतरराष्ट्रीय आपणे प्रवेशस्य विस्तारेण च आगामिषु 5 वर्षेषु भारतस्य औषध निर्माण उद्योगस्य आकारः द्विगुणितः भविष्यति श्री गोयल वर्यः ह्यः नवदिल्ल्यां फार्मास्यूटिकल क्षेत्रस्य वैश्विक राजदूत सम्मेलनं 26,000 ग्लोबल ड्रग रेगुलेटर्स कॉन्क्लेव तथा 26,000 फार्मा एंड हेल्थ केयर इत्यस्य अंतर्राष्ट्रीय प्रदर्शन्याः पूर्वालोकन समारोहं च संबोधयन् इदमुक्तवान् केंद्रीय मंत्री जी किशन रेड्डी वर्यः अवदत् यत् नरेंद्र मोदिनः सर्वकारस्य 12 वर्षेषु भारतस्य अंगार खनन क्षेत्रयोः महतीं परिवर्तनम् अभवत् महिला क्रिकेट क्रीडायां यूनाइटेड किंगडम देशस्य कार्डिफ नगरे 26,000 आईसीसी महिला विंशति प्रति विंशति विश्व चषक क्रीडायाः प्राक् ह्यः प्रथमायां पूर्वाभ्यास क्रीडायां भारतेन वेस्ट इंडीज दलं 26 धावनांकैः पराजितम् इति वार्ताः
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తోంది మీ ప్రణవి. మరికొద్ది నిమిషాలు అంటే 7:05 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపూరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా పాలిథిన్ వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి తెలుసుకుంటారు. అనంతరం 3వ మనిషి అనే కథానిక వింటారు. అనంతరం మహిళలు సమాన విద్య అవకాశాలు పొందడం ఎలా అనే అంశం గురించి మాధవి గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అలాగే ఉదయం 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఉదయం 9:30 హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వింటారు. ఇక ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:40 తిరిగి ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి నిరంతరంగా సాయంకాలం 5:00 రిలే ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం 5:00 సాయంత్రపు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే సంగీతం, తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం వృద్ధులకు ఆసరా, వృద్ధాశ్రమాలు అనే ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతాలు వింటారు. ఇక రాత్రి 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. ఇక రాత్రి 7:05 తెలుగులో వార్తలు, జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శాస్త్రీయ పద్ధతిలో టిష్యూ కల్చర్ సాగు అనే అంశం గురించి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ఇక అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 రాత్రి వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విశాఖపట్నం సహకారంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక రాత్రి 11:45 నేటి మన కార్యక్రమాల ముగింపు. మీరు ఇంతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో మీ ముందుకొస్తాను.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ, పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened in under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ల కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకలకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Eruvula Mantritva Sahayaka కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి

0: మొట్టమొదటి ఎగుమతి వడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: సమయం 7:15. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

ప్లాస్టిక్ కవర్లు మనిషికి మట్టికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నాయి. వాననీరు భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎంత విస్తారంగా వానలు పడినా నీటికి కటకటే. పాలిథిన్ కణాలు మట్టిలోని సత్తువునంతా మింగేస్తున్నాయి. బంగారం పండే పొలమైనా ఆ దెబ్బకి ఎడారిలా మారిపోవలసిందే. పచ్చగడ్డి కూడా మొలవదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన ఈ పాలిథిన్ చెత్తను తరలించే ఓపిక లేక, తరలించడానికి వాహనాలు సరిపోక చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది కాల్చిపడేస్తున్నారు. కొండంత చెత్తకు చిన్న అగ్గిపుల్ల పరిష్కారం. ఆ మంటల్లోంచి కొన్ని రకాల విషవాయువులు పుట్టుకొచ్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పాలిథిన్ కొన్నేళ్ల తరువాత ముక్కలు ముక్కలైపోయి ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతుంది. అది గాల్లో కలిసిపోయి మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, ఇంకా అనేకనేక రోగాలకు కారణమవుతున్నాయి. చెత్త కుండీల్లో, మురుగు కాలువల్లో, ఆట మైదానాల్లో, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే. నగరాల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పాలిథిన్ వ్యర్థాలు డ్రైనేజ్ ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. దీంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా పారిశుద్ధ్య సమస్య అనేది ఏర్పడుతోంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే, చాలామంది ఇంట్లో ఉన్నటువంటి చెత్తని ఈ పాలిథిన్ కవర్లలో వేసి బయటపడేస్తూ ఉంటారు. మూగ జీవాలైనటువంటి ఆవులు, గేదెలు తమ ఆహార అన్వేషణలో అనుకోకుండా ఈ పాలిథిన్ కవర్లను తినడం జరుగుతోంది. అవి వాటి కడుపులో జీర్ణం కాక అక్కడే ఉండిపోయి ఆ మూగ జీవాల మరణానికి కారణం అవుతున్నాయి. చనిపోయిన ఈ ఆవులు, గేదెల కడుపులను కోసి చూడగా కొన్ని వందల ప్లాస్టిక్

కవర్లు బయటకు వచ్చాయి. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. వాటి వల్ల ఎంత వినాశనం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్ని రకాల దుష్ప్రభావాలు కల పాలిథిన్ వాడకాన్ని నియంత్రించడం అనేది మన చేతుల్లోనే ఉంది. ముందుగా మనమే ఒక అడుగు ముందుకు వేసి దీనిపై యుద్ధం చేద్దాం. మాకు పాలిథిన్ కవర్లలో సరుకులు వద్దు అని మొహమాటం లేకుండా చెప్పేద్దాం. లేదంటే దర్జాగా మనమే ఒక కాటన్ సంచి లేదంటే వెదురు బుట్ట తీసుకుని వెళ్లి సరుకులు తీసుకొచ్చుకుందాం. ఈ పాలిథిన్ కవర్లు రాకుండా ఎవరో వచ్చి నియంత్రిస్తారని అనుకోకుండా మనలోనే చైతన్యం రావాలి. నో పాలిథిన్ హౌస్ అనే నినాదాన్ని చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టాలి. అందరి సహకారంతో ముందు ఇంట్లో ఆ పని చేద్దాం. అందరినీ చైతన్యపరచుదాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో మీరు వినబోతున్నారు మూడవ మనిషి అనే కథానిక. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన కథానిక
4: నా కథ శీర్షిక మూడో మనిషి. అమ్మాయి రజని, ఆ పిల్లల్ని అలా వదిలేస్తే ఎలా? వీధిలోకి వెళ్లారంటే ఎంత ప్రమాదం. పోయే బళ్ళు వచ్చే బళ్ళాయే. ఏ స్కూటర్కో కారుకో అడ్డం పోయారంటే ఇంకేమన్నా ఉందా? రామనాథం గారి గొంతు గణగణ గంటలా మోగుతున్నది. అది విన్న రజని కస్సున లేచింది. ఆ గొంతంటేనే ఆమెకు కంపరం, అసహ్యం. ఎక్కడికి పోతారండి బాబాయ్ గారు? పోతే పోనీయండి, ఎంతసేపని పట్టు కూర్చుంటాం అంది విసుగ్గా రజని. చిన్నపిల్లలు కదమ్మా, వాళ్ళకేం తెలుస్తుంది, అందుకని చెప్పానులే అన్నాడు ఆయన. 24 గంటలు పక్కింటి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదే గొడవ తప్ప ఏ పని పాట లేదు ఈ మనిషికి అని గొణుక్కుంది రజని. ఆ ఇంట్లో 4 పోర్షన్లున్నాయి, పైన 2, కింద 2. రామనాథం ఆ ఇంటికి యజమాని. ఆయన రిటైర్డ్ పోస్ట్ మాస్టరు. ఆయనకి 2 పిల్లలు, 2 పెళ్లిళ్ళయ్యాయి. అమ్మాయి హైదరాబాదులో, అబ్బాయి ముంబైలో ఉంటారు. ఈయన పెన్షను ఈయనకొస్తుంది, ఏ బాధరాబందీ లేదు. ఆయన భార్య చంద్రకాంతమ్మకి భర్త మాటంటే వేదవాక్కు. ఆయన చెప్తే మంచే చెప్తాడు అనే నమ్మకంతోనే ఆయన చెయ్యి పట్టుకుని 40 ఏళ్ల నుండి నడుస్తున్నది. రామనాథం కూడా అంతే, ఇంటి పనిలో వంట పనిలో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు వచ్చే జీతంలో పొదుపుగా ఉండబట్టే ఈరోజు వరకు ఎవరిని దేహి అంటూ చెయ్యి చాపకుండా నెట్టుకొస్తున్నాడు. మీరెందుకు నాన్న విడిగా అక్కడ, మా దగ్గరే ఉందరు గాని రాకూడదా అంటూ కొడుకు అనంతు ఎన్నోసార్లు పిలిచాడు. కోడలు మణి కూడా సర్దుకుపోయే అమ్మాయి, కాలు చెయ్యి ఆడుతున్నది కదరా, అక్కడకు వచ్చి ఏం చేస్తాము, ఇక్కడంటే అలవాటైన ఊరు, అంతగా చేసుకోలేని రోజు నువ్వు చెప్పినట్టే చేస్తాం, మీ దగ్గరికి కాక ఇంకెవరి దగ్గరికి వెళ్తాము అంటూ నవ్వేస్తారు రామనాథం గారు. అసలు ఆయనకు ఈ వీధి, ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లబుద్ది కాదు. ఈ 4 ఇళ్లలోగిలిలోనే అందరూ తనకు కావలసిన వాళ్లే అనుకుంటాడు. ఏదో ఒక సలహా చెప్తుంటాడు. ఆ వీధిలో ఆయన 20 ఏళ్ల పైబడి ఉండటం వల్ల అందరికీ సుపరిచితుడు. ఎవరికేం మాట సాయం కావాలన్నా నిమిషంలో పరుగులు తీస్తాడు. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఆ ఇంటి ఆవరణలోనే రాములవారి వివాహ మహోత్సవం జరిపిస్తాడు. ఆ రోజు ఆ వీధంతా కదలి వస్తుంది. తీర్థప్రసాదాలు పంచుతారు. రామనాథం గారి చేత అక్షతలు వేయించుకొని ఆశీర్వాదం పొందేందుకు కూడా కొందరు వస్తారు. ఆ ఇళ్లలోనే ఓ ఇంట్లో రజనీ, రమేష్ 2 పిల్లలు ఉండే కుటుంబం అద్దెకు ఉంటున్నది. వాళ్ళు వచ్చి ఓ 6 నెలలు కావస్తున్నది. అమ్మాయి రజనీ అంటూ అడగకుండానే లోపలికి రావడం, ఈ సోఫా ఇటెందుకు పెట్టారమ్మా, ఇటు ఈశాన్యం బరువుండకూడదు, ఆ దేవుని ఫోటో తూర్పు చూసేటట్టు పెట్టుకోండి మంచిది అంటూ సలహాలు ఇచ్చేవాడు రామనాథం గారు. ఏంటి ఈరోజు సెలవా, మీ వారు పిల్లలు ఇంకా నిద్రలు లేచినట్టు లేదు అంటూ రజనీని అడుగుతుంటే, ఈయనకి వేరే పని పాట లేనట్టుంది, నా ప్రాణం తీస్తున్నాడు అనుకునేది రజని. పిల్లలకి అప్పుడప్పుడు ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్టు, చాక్లెట్టు ఇవ్వడం చేసేవాడు. ఒరే బాబీ, అలా ఎవరంటే వాళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ పిల్లల్ని అరిచేది రజని. రమేష్తో చెప్తే ఏదోలే ఆయన చాదస్తం, పట్టించుకోకు అనేవాడు తేలిగ్గా తీసేస్తూ. కానీ ఒకరోజు రమేష్కి విసుగనిపించింది. ఏమయ్యా రమేష్, ఆ బండి మీద రోజు ఆఫీస్కు వెళ్ళి వస్తావు కదా, పిల్లల్ని పెళ్ళాన్ని ఎక్కించుకొని తిరుగుతుంటావు, కాస్త అప్పుడప్పుడు బండిని శుభ్రంగా తుడుచుకోవాలయ్యా, చూడు ఎట్లా దుమ్ము కొట్టుకుని పోయిందో అంటూ సలహా ఇస్తున్న రామనాథం గారితో, నాకు తెలీదా సార్, టైం ఉంటే చేసుకోలేనా, ఆఫీస్ పనిలో బిజీగా ఉంటున్నాను అన్నాడు. ఎన్నున్నా మన పని మనం వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే పనులు పెండింగ్లో పడవు కదా అంటూ ఆరిన బట్టలను ఇంట్లోకి తీసుకెళ్లాడు రామనాథం. ఈయనలాగా మగపని ఆడపని అంటూ తేడా లేకుండా చేస్తుంటే అందరిలో అలసైపోను అనుకున్నాడు మనసులో రమేష్. మన ఇంటి విషయాల్లో మూడో మనిషి జోక్యం ఏంటండి, కల్పించుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తే సరి అంది రజని. సమయం దొరికింది కదా అని రమేష్తో. ప్రపంచంలో భయంకరమైన వైరస్ బయలుదేరింది. కరోనా భయంతో మనుషులు ఎక్కడి వాళ్ళు అక్కడ కట్టుబడిపోయినారు. పదులు కాస్త వందలు వేలు లక్షలు ఆ మహమ్మారికి బారిన పడుతున్నారు. ప్రభుత్వం స్వీయ నిర్బంధం, సామాజిక దూరం అంటూ అందరి ముఖానికి మాస్కులు ధరించండి అంటూ నిబంధనలు విధించింది. లాక్డౌన్ సమయంలో కూడా రమేష్కి ఆఫీస్ డ్యూటీ తప్పడం లేదు. అతను కలెక్టరేట్లో పనిచేస్తున్నాడు. ఆ డిపార్ట్మెంట్ వాళ్లకి క్వారంటైన్ డ్యూటీలు వేస్తున్నారు. రమేష్ అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాడు. పొద్దున వెళ్తే ఏ రాత్రో ఇంటికి వస్తున్నాడు. ఇంట్లో రజనీ పిల్లలు ఉంటున్నారు. పిల్లలు 5-3 తరగతులు చదువుతున్నారు. పూర్తిగా ఊహ తెలిసిన వాళ్లు కారు, అట్లా అని తెలియని వాళ్లు కాదు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే తలుపులు వేసుకుని అరెస్ట్ అయినట్టు ఉండలేకపోతున్నారు. దాంతో ఒకటే గోల అరుపులు ఏడుపులు కొట్టుకోడాలు. రజని వాళ్లతో వేగలేకపోతున్నది, పైగా మళ్లీ కడుపుతో ఉన్నది. ఆడపిల్ల మీద మోస్తో ఇంకొక ఛాన్స్ చూద్దామనుకున్నారు రజని రమేష్. ప్రస్తుతం రజనీకి 3వ నెల వచ్చింది. ఆ రోజు ఎందుకో పొద్దున్నీ రజనీకి బాగా నీరసంగా ఉంది. లాక్డౌన్ వల్ల పని మనిషి మానేసింది. పనులన్నీ చేసుకుని రమేష్కి టిఫిను లంచి అన్ని బాక్సుల్లో సర్ది పంపించి మంచంపై పడుకుంది. టైం 9:00 పిల్లలిద్దరూ హాల్లో బొమ్మలతో ఆడుకుంటూ కొట్టుకుంటున్నారు. ఒకే బొమ్మ ఇద్దరికీ కావాలి. అప్పటికి ట్యాబ్ కోసం ఏడుపు అయిపోయింది. వాళ్లకి తోచటం లేదు. రజనీకి వాళ్ల ఏడుపులు తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఏంట్రా బాబ్జీ బుజ్జి కొట్టుకుంటున్నారు అంటూ రామనాథం గారు లోపలికి వచ్చాడు. ఆ పరామర్శకే బుజ్జి ఇంకొంచెం రాగం పెంచాడు. మరేమో నా కారు బొమ్మ తీసుకుని ఇవ్వడం లేదంటూ అన్నపైన కంప్లైంట్ చేశాడు బుజ్జి. ఇట్రండి బుద్ధిగా కూర్చోండి, మీకు ఒక మంచి కథ చెప్తాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు రామనాథం గారు. కథ అవగానే ఉత్సాహంగా ఏడుపులు దెబ్బలాటలు మాని బుద్ధిగా కూర్చున్నారు పిల్లలిద్దరూ. చెప్పు తాతయ్య అంటూ సర్దుకొని కూర్చుంటున్న పిల్లలతో, ముందు మీరు వెళ్లి శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని రండి అన్నాడు ఆయన. ఓ అంటూ వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తారు. రామాయణంలో వాలిసుగ్రీవుల యుద్ధం గురించి పిల్లలకి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్న రామనాథం గారి గొంతు శ్రావ్యంగా వినిపిస్తున్నది బెడ్రూంలో పడుకున్న రజనీకి. వాళ్ల కథ పూర్తయ్యేసరికి హాల్లోకి వచ్చింది. ఏంటమ్మా రజనీ అంత నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో బాగలేదా? ఉండు, మీ ఆంటీని పంపుతాను, ఏమన్నా కావాలంటే సహాయం చేస్తుంది అంటున్న రామనాథం గారి మాటలకి ప్రాణం లేచొచ్చింది రజనీకి. పడుకొని రెస్ట్ తీసుకోమ్మా, ఏదన్నా అవసరం ఉంటే పిలువు అంటూ, రాండర్రా పిల్లలు మా ఇంటికి వెళదాం, క్యారమ్స్ ఆడుకుందాం అంటూ రజని వైపు చూశాడు. తీసుకెళ్ళండి బాబాయ్ గారు అంది రజని. పిల్లలిద్దరూ గెంతుకుంటూ సంతోషంగా ఆయన చేతులు పట్టుకుని ఆయనతో వెళ్లారు. రజనీలో ఏదో అంతర్మథనం మొదలైంది. ఈయన గురించి ఎంత నెగిటివ్గా ఆలోచించాను అనుకుంది. రామనాథం గారు చెప్పారేమో, చంద్రకాంతమ్మ వచ్చింది రజనీ దగ్గరికి. ఏంటి రజని నీరసంగా ఉన్నావని మీ అంకుల్తో చెప్పావు, జ్వరమా అంటూ అడిగింది దూరంగా నిలబడి. అబ్బే కాదండి అంటూ తన సంగతి చెప్పింది రజని. అవునా, హ్యాపీ న్యూస్, పడుకో పడుకో, పిల్లల్ని ఆయన ఆడిస్తారులే అంటూ నిమ్మకాయలున్నాయా అని అడిగింది. రజని ఫ్రిడ్జ్లోంచి 4 నిమ్మకాయలు తీసిచ్చింది. ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన చంద్రకాంతమ్మ ఓ 10 నిమిషాల తర్వాత గ్లాసుడు నిమ్మకాయ రసం కలిపి తీసుకువచ్చింది. అది తాగాక రజనీకి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. చూడమ్మా, మీ ఆయన పొద్దున వెళితే రాత్రికి గాని రావడం లేదు. పిల్లలకు బడులు ఆటలు లేక ఇళ్లలో బందీలయ్యారు. అందరి పరిస్థితి ఇదే. నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళని మా ఇంటికి పంపు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాంలే అంటూ వెళ్లిపోయింది చంద్రకాంతమ్మ. అట్లా అట్లా పిల్లలు రామనాథం దంపతులకి బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు రజనీకి పెద్దవాళ్ళ అండదండా ఉంటే ఎంత ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటుందో అర్థమైంది. రామనాథం గారి మాటలు ఇప్పుడు చాదస్తంగా విసుగ్గా అనిపించటం లేదు, కోపమూ తెప్పించటం లేదు. కూరలు తేంగానే కొంచెం వేడిగా ఉండే నీళ్లలో బాగా కడిగి తడి ఆరాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అనో, చల్లని ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దు అనో, చేతులు బాగా కడుక్కోండి అనో, మాస్కులు తప్పనిసరిగా కట్టుకుని వెళ్ళండి అనో ఏదో ఒక సలహా ఇస్తున్నా అంతా మన మంచికేగా అని అనుకుంటున్నారు రమేష్ రజని. ఈ 3-4 నెలల్లో పిల్లలకి రామాయణ భారతాలు, నీతి పద్యాలు, చిన్న లెక్కలు, ఎక్కాలు అన్నీ నోటికి వచ్చేశాయి. రజనికి 7వ నెల పెట్టింది. రామనాథన్ చంద్రకాంతమ్మలే అమ్మానాన్నలయ్యారు రజనికి. లాక్డౌన్ కారణంగా రజని అమ్మానాన్నలు గాని అత్తామామలు గాని రాలేకపోతున్నారు. తనని స్వంత కూతురిలా చూసుకుంటున్న ఆ దంపతుల వల్ల తను ఎంత మనశ్శాంతిని పొందిందో అర్థమయ్యేసరికి పశ్చాత్తాపంతో ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. ఇన్నాళ్లు వీళ్ల మంచితనం గ్రహించలేకపోయాను. 3వ మనిషి వల్ల మెంటల్ డిస్టర్బెన్స్ అనుకున్నాను. మనసులో ఎన్నిసార్లు తిట్టుకున్నాను, దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటే ఎదుటి మనిషి విలువ తెలుస్తుంది అనే గుణపాఠం నేర్చుకున్నాను అనుకుంది రజని.

0: మూడవ మనిషి అనే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మరి ఈనాటి మన శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు మహిళలు సమాన విద్య అవకాశాలు పొందడమేలా అనే అంశం గురించి మాధవి గారి ప్రసంగం విందాం.

విదితముగాకున్న ఎప్పుడు వేరులే పురుషులు. చదివిన చదవకయున్నను ముదితులు విద్వాంసురాండ్రై పుట్టువతోడన్ అన్నారు ఒక మహిళామణి. అది అక్షర సత్యం. ఎందుకంటే అవగాహన శక్తి, ఓర్పు, నేర్పు, పట్టుదల వంటి లక్షణాలు స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా చిన్ననాటి నుండి ఇంట్లో తల్లిదండ్రులు కాని మిగిలిన పెద్దలు అంటే బామ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అమ్మాయి అనేసరికి ఆడపిల్లకు చదివేందుకు, పెళ్లి చేసి పంపేయడానికి, ఇప్పుడు చదివించినా మళ్లీ కట్నం పోయొద్దు అంటూ దీర్ఘాలు తీస్తారు. పైగా ఎక్కువ చదివించిన కొద్దీ అంతకంటే ఎక్కువ చదివిన వాడిని తేవాలంటే మాటలా అంటూ ప్రసంగం మొదలు పెడతారు. అంటే ఇక అమ్మాయి నీరు కారిపోతుంది. పెళ్లి చేసుకుని వంటింట్లో కూరుకుపోయేదానికి ఇప్పుడు కష్టపడి చదవడం ఎందుకు దండగా అనే విరక్తి భావంతో చదువు మీద శ్రద్ద తగ్గిపోతుంది. ఆ పెళ్లి తొందరగా కుదరకపోతే ఇంట్లో వాళ్ల ఈసడింపులు, దెప్పి పొడుపులు అది ఇంకో పెద్ద తలనొప్పి. తను చదవాలనుకున్నది చదవకపోగా తన తోటివాళ్లు పై చదువులకు వెడుతూనో లేక పెళ్లి చేసుకుని సరదాగా ఉండడం వలనో చుట్టుపక్కల అమ్మలక్కల ఈసడింపులు ఏదీ లేకుండా ఇంట్లో ఉన్నవారికి మరింత నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుని అనేక రకాలుగా పెడదారులు పోవడం. ఆ వయసులో అసలే మనసు చాలా సున్నితంగా ఉంటుంది, ఏదీ తట్టుకోలేరు. కొందరు కాస్త మనసును గట్టి చేసుకుని ఏదైనా ఎదుర్కోగల శక్తి కలిగి ధైర్యంగా ఉండగలరు. కనుక ఇలాంటి ఆలోచనలు పెద్దలు మార్చుకుని విశాల భావాలను అలవర్చుకుని పిల్లలను వారికి నచ్చినంత వరకు చదువుకోనివ్వాలి. పెళ్లి కూడా ముఖ్యమే, కాని కాలానుగుణంగా మనసును మార్చుకుని వారికి నచ్చినప్పుడే పెళ్లికి అంగీకరించాలి. వెనకటికిలా బాల్య వివాహాలు, సతీ సహగమనాలు లాంటి ఛాందసాలు రద్దు చేసిన సంఘ సంస్కర్తలకు మనం రుణపడి ఉన్నాము. పోనీ పెళ్లి అయ్యాక చదువుకుందామా అంటే ఆ పతిదేవుడు కాస్త ఆధునిక భావాలు కలిగి ఇష్టం ఉన్నవాడైతే ప్రోత్సహించి చదివిస్తాడు, లేకపోతే అమ్మాయికి అక్కడా చుక్కెదురే. ఒకవేళ చదివించినా ఇంట్లో మిగిలిన వారు ఏకీభవించాలి. ఇంటడి చాకరీ చేసి పరీక్ష రాసి రావాలంటే నరకం. ఇంటి వాతావరణంలో పెళ్లికి ముందు, తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం అంత తేలిక కాదు. ఇప్పుడు అనేక మార్పులు వచ్చాయి. చాలా వరకు ప్రజల్లో అవగాహన శక్తి పెరిగింది. ఆధునిక భావాలు వెల్లువిరుస్తున్నాయి. స్త్రీలు ఎక్కువగా కంప్యూటర్ రంగంలో ప్రావీణ్యతను సంతరించుకుని విదేశాలకు ఒంటరిగా తరలిపోతున్నారు. అందుకు తల్లిదండ్రులు, పెద్దలు అంగీకరించడం ముదామహం. అనేక చోట్ల పాఠశాలలో ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థి విద్యార్థుల్లో డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టింది. డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడం ద్వారా అందరూ ఆడా మగ సమానమే అనే భావం పసిహృదయాల్లో చోటు చేసుకుంటుంది. ఇది చాలా మంచి పద్ధతి. చాలా కళాశాలల యాజమాన్యం ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టింది. ఇంకా చాలా చోట్ల మార్పు రావాలి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కూడా ఈ మార్పును తీసుకురావాలి. స్త్రీలు విద్యారంగంలో రాణించాలంటే పాఠశాలలు, మహిళా కళాశాలలు విరివిగా పెంచాలి. వాటికి అనుగుణంగా వీలైనంత దరిదాపుల్లో భోజన వసతి గృహాలు నిర్మించాలి. తక్కువ ఫీజులతో అందరికీ అందుబాటులో ఉండే రీతిగా సౌకర్యాలను కల్పించాలి. పుస్తకాలు కొనుక్కోలేని స్తోమత అందరికీ ఉండదు కనుక పుస్తక భాండాగారాలను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా స్త్రీలకు సమాన హక్కులు విద్యారంగంలో కూడా కల్పించాలి. సమయానుసమయాలతో నిమిత్తం లేకుండా రక్షణ కల్పించాలి. ఇతర దేశాల్లో స్త్రీలు అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లగల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయి. తగిన రక్షణ చర్యలు తీసుకుంటారు. ఇంకా ఇలాంటి అనేక ఇబ్బందులు స్త్రీలకు తొలగించాలి. ఇలా అన్ని వైపుల నుంచి మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లభించినప్పుడు మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఎంతైనా చదివి ఉన్నత సోపానాలకు అధిష్ఠించగలరు. అంతేకాక ముఖ్యంగా తల్లి విద్యావంతురాలైతే పిల్లలను మంచి సంస్కారవంతులుగా, వినయ విధేయతలతో ఉన్నతులుగా తీర్చిదిద్దగలుగుతుంది.
విద్యలేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుడు కాదు. కొలను హంసలకడం కొక్కెర ఎన్నట్లు విశ్వధాభిరామ వినురవేమా అన్నారు. అంటే నీటి కొలనులో హంసల మధ్య కొంగ ఉన్నప్పటికీ జాతి భేదం మారదు, కొంగ కొంగే, హంస హంసే కదా. అలాగే విద్యావంతుల మధ్య అవివేకి ఉన్నను వానికి వివేకం ఉండదు. అందువలన విద్య అనేది అందరికీ అవసరమే. అందుకే విద్యలేనివాడు వింత పశువు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యకున్న విలువ అనంతం, దానికి కొలత లేదు, వయసుతో నిమిత్తం లేదు, ఆడా మగ చిన్న పెద్ద భేదం లేదు. అది భగవంతుడిచ్చిన దివ్యవరం. ఇవన్నీ కొంత మార్పు రావాలంటే స్త్రీలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలి, పెద్దల స్వభావాల్లో మార్పు రావాలి, యువతరం స్త్రీల పట్ల గౌరవభావం పెంచుకోవాలి, ముఖ్యంగా ఇంటి వాతావరణంలో మనుషులు మారాలి, ప్రజలు అవగాహనలో మంచితనం పెరగాలి. ఇలా ఎన్నో మార్పులు జరిగితే నేటి ఆధునిక మహిళలు ఎందరో ఝాన్సీలు, రుద్రమదేవిలాగా ధైర్యవంతులుగా, వీర నారీమణులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, పండితులుగా ఉన్నత పదవులను అలంకరించగలరు. అసలు నిజానికి జన్మంటూ ఉంటే స్త్రీగానే పుట్టాలి. అందున విద్యావంతురాలు కాగలిగితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. ఎందుకంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి అని ఊరికే అనలేదు కదా. అంతేకాదు ప్రతి మగవాని విజయం వెనక ఒక ఆడదాని హస్తం ఉంటుంది అంటారు. అది కూడా విద్యావంతురాలైతే మనింక లోటేముంది? విద్యావంతులు వనితలు సగభాగము తోడు నిలచి సాహసమందున్, కరుణేషు మంత్రి అనుచును సముచిత మగు సలహాలనిచ్చున్, సంరక్షించున్, వరములనిచ్చేడు ఈసుని, ఆపదలను కాపాడు తల్లి ఆది లక్ష్మీయే గదా. ఇప్పటికే స్త్రీలు భూమి మీద అంతరిక్షంలో కూడా వారి వారి ప్రతిభను చాటుకుంటున్నారు. ఇందు కలరందు లేరని సందేహము వలదు. ఎందెందు వెతికి చూచినా అందందే స్త్రీజాతి ముందంచెలో ఉంది. అవకాశం తక్కువ ఉన్నప్పుడే ఇన్ని రంగాల్లో ఉన్న స్త్రీలు ఇక పూర్తి అవకాశాలు కల్పించితే ఇక ఎంత ముందుకు వెడుతుందో వేచి చూద్దాం. ఒక చదువుకున్న స్త్రీ ఒక మంచి తల్లిగా, స్నేహితురాలిగా, మంచి భార్యగా ఇలా ఇంటా బయట అన్ని రంగాల్లో ముందుండి తన ఇంటిని, తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటుంది. ఇన్ని అవకాశాలు ఒక్క స్త్రీకే ఉన్నాయి. ఇల్లు చూసి ఇల్లాలను చూడాలన్నారు. విద్య వలన స్త్రీకి సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతలు సాధించుకుని మంచి గుర్తింపు పొందడానికి అవకాశం కలుగుతుంది. అందుకని నేటి మహిళలు వారికి ఉన్న అవకాశాలను వినియోగించుకుని మంచి బాటలో బ్రతుకునావన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.

మీరింతవరకు మహిళలు సమాన విద్యా అవకాశాలు పొందడం ఎలా అనే అంశం గురించి మాధవి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరిప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు శుభోదయం సింహాపురి కార్యక్రమం. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మరి ఇప్పుడు సింహాపురి సమాచారం తెలుసుకుందాం. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మంగళవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నెల్లూరులోని పోలీస్ పెరక్ గ్రౌండ్స్ లో సోమవారం పోలీసు అధికారులు సిబ్బందికి ఏఎస్పి సౌజన్య దిశానిర్దేశం చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యాన్వాయ్ ట్రయల్ రన్, హెలిప్యాడ్ నుంచి కార్యక్రమ వేదిక మార్గాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల వద్ద పక్కాగా తాగునీటి నాణ్యత పరీక్షలు జరుగుతాయని ప్రజలు పరిశీలించవచ్చని కమిషనర్ నందన్ తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం సంతపేట ప్రాంతంలోని దోబీ ఘాట్ ను పరిశీలించారు. రజక వృత్తి నిర్వహణకు అవసరమైన వసతులను పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు. అనంతరం సమీపంలో వీధి కుక్కల ఆహారం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని కమిషనర్ చూశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ వర్గాల వారు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. జిల్లాలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న త్రిచక్ర మోటార్ వాహనాల్లో మిగిలిన 41 వాహనాలకు మరోసారి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించాలంటూ నవ్యాంధ్ర వికలాంగుల హక్కు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాలిష కోరారు. కలెక్టరేట్లో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మొహమ్మద్ అయ్యూబ్కు ఆయన అర్జీ ఇచ్చారు. అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను కూడా విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. మేయర్ దేవరకొండ సుజాత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 38 వినతులను స్వీకరించామని అన్నారు. పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో దాసాంజనేయ స్వామివారికి తిరుమంజనం, పంచామృత అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు ఎన్సీహెచ్ శ్రీనివాస అయ్యంగార్, టీఎంవి రంగరాజన్, ధూళిపార్ సారథి శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో వ్యవస్థాపక ధర్మకర్తల మండలి చైర్మన్ మజ్జిగ చంద్రమౌళిరెడ్డి, కార్యనిర్వహణాధికారి జంజరం శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గాంధీ బొమ్మ వద్ద ఉన్న టీవీఎస్ కళ్యాణ్ సదల్లో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అర్చక గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 105 అర్చకులు, వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. 32 అర్చకులు వారి సమస్యలను విన్నవించారు. 14 దరఖాస్తులు పరిశీలించి జీతం పడితరం పెంచారు. అలాగే మరో 10 దేవాదాయ శాఖ అర్చక ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి జీతాల కోసం కమిషనర్కు సిఫార్సు చేశారు. అనంతరం జిల్లా అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో అర్చకులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రంగనాయకులపేటకు క్యాంపు కార్యాలయంలో కలిశారు. మీరింతవరకు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం విన్నారు. ఇప్పుడు మరొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉదయం వార్ సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
2: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా May 5వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మొక్కలు నాటి, సీడ్ బాల్స్ వినియోగం, సైకిల్ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోనూ, నెగ్గిపూడిలలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో June 2వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ది సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడిపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8 డయాలసిస్ యూనిట్లను, 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడిపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ది చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిర్దవోలు నర్సాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు May 21వ తేదీన పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రెయిన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ది చేసి విడుదల చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. June 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హతగలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం SIRను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతోపాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మండలం పెదమైన వానిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం సహకారంతో నిర్వహించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. నేటి మన మనోరంజనీ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మనోరంజనీ కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కోరిన పాటల్ని వినబోతున్నాం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో ఫస్ట్ పోస్ట్ కార్డ్ లెటర్ నవాపేట నుంచి వచ్చింది. మాధురి, జయ, శంకర్, అజయ్, విజ్జి, ఖాదర్ భాష, దిలీప్, లీలా, ప్రవళిక, మోహన్, మదన్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. వీరు నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మీరు అడిగినట్టుగా నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి పాట ప్లే చేస్తున్నాను, వినండి.

ఓకే, మరి ఈనాటి మన మనోరంజన కార్యక్రమంలో నెక్స్ట్ పోస్ట్ కార్డ్ మనకు వచ్చింది నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి. సంజు, నరేష్, రోజా, నిక్కీ, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు మజ్జును చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. ఓకే అండి, మీరు కొన్నట్టు మజ్జును మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి ఈ పోస్ట్ కార్డ్ వచ్చింది నెల్లూరు స్టోనాస్పేట నుంచి అమ్ము శశి సిరి మృదుల రేఖ తనూజ మనోజ్ లక్కీ శాండీ మేఘన పింకీ లలిత పుట్టి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి పాఠం కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్లు గ్యాంగ్ లీడర్ నాని మూవీలోంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా సాంగ్స్ ని మన నెక్స్ట్ మనకి పోస్ట్ కార్డ్ వచ్చింది నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి. సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా ట్యాక్సీ వాళ్ళ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయమని కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను. ముందుకైతే ఇది విందాము.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరింతవరకు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు.

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై సమయం 9 గంటలు. ఇప్పుడు మన హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినబోతున్నాం. మరి మీకు కూడా తెలుసు కదా, ఫోన్ చేయాల్సిన కాల్ నెంబర్ 0861-233-100 లేదా 102కి కాల్ చేసేయండి. మరి ఫస్ట్ కాల్ అయితే లైన్లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో, నమస్తే సార్, ఎలా ఉన్నారు? మీ పేరు? ఓకే సార్, అయితే మీ పేరు పరిచయం చేసేసుకోండి. ఓకే, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? ఒకవేళ అది లేకపోతే మెన్షన్ వేరే ఏమన్నా ఆప్షన్ ఉందా? అంకుశమా? ఓకే, ఇందులో ఏం పాట సార్? ఓకే, సూపర్ సాంగ్, రెడీగా ఉంది. సాంగ్ ప్లే చేయనా? థ్యాంక్ యూ.

0: కానీ తప్పు చేయలేదు.
1: చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని వెక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే చూడాలి.

0: Titan.
1: మరి ఈనాడు మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్.
2: ఇందాక లైన్ కట్ అయిపోయింది మేడం.
1: బా టక్కని ఇంకో లైన్ భలే కలిసింది సార్ మీకు. వెంకటేశ్వర్లు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: బాగున్నానమ్మా.
1: ఓకే, మరి తప్పకుండా సార్, నేను అడగబల్ల.

0: సార్, మీ మాట వింటే ప్రతి ఒక్కరు ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు.
1: సరే మేడం, పాటలు వేశాను కొంత మేడం.
0: చెప్పండి, ఏ సాంగ్ కావాలి?
1: పదేదో ఒక సినిమాలో కన్ని పిల్ల కాస్తీరం ఏం చెప్పేదమ్మా, ఆ పాట కావాలి మేడం.
0: ఓకే సార్, తప్పకుండా
1: ప్లే చేస్తాను మేడం. సోమనాథం జాగ్రత్త రాబు.
0: ఓకే,
1: నల్లశ్రీపురం జాగిరి పాస పాడేం పోలయ్యా. హలో,
0: వింటున్నా.
1: ముఖ్యంగా మన శ్రోతల కోసం మేడం.
0: తప్పకుండా సార్, సాంగ్ అయితే రెడీగా ఉంది, ప్లే చేయనా?
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.
6: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
7: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
8: ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: హలో పిరుచులు, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
10: నెల్లూరు జిల్లా పొట్లపూడి గ్రామం.
9: పొట్లపూడి గ్రామం నుంచి మీ పేరు?
10: పొట్లపూడి. తిరుపాలు.
9: తిరుపాలు గారు బాగున్నారా?
10: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు మేడం?
9: రెగ్యులర్ గా బాగున్నాను సార్. రెగ్యులర్ గా వింటుంటారా ఆకాశవాణి
10: మేడం?
9: రెగ్యులర్ గా వింటూ ఉంటారా మంది రేడియో?
10: వింటాను మేడం.
9: ఓకే, మరి ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
10: అమ్మాయి కాపురంలో. అమ్మాయి కాపురం.
9: చెప్పండి, అమ్మాయి కాపురంలో ఏం పాట?
10: అమ్మాయి కాపురంలో పెళ్లి ఎప్పుడు వస్తుంది బాబు నా పాట మేడం.
9: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. విందామా, సాంగ్ రెడీగా ఉంది.
10: ఓకే మేడం,
9: థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో అభిరుచి కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి మరొక కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో, వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి? జాకిర్ గారు, బాగున్నారా?
4: చాలా బాగున్నారు మేడం.
3: ఓకే, ఏంటి ఇవాళ చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు, ఎండ లేదా బయట?
4: కాదు మేడం, ఎంత ఎండ ఉన్నా పర్వాలేదు మేడం, మీతో మాట్లాడితే అంత కూల్ అయిపోద్ది.
3: అబ్బో, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు అంత కూలింగ్ లో?
4: ఈరోజు యుగంధర్ లో ఒరబ్బా వేసుకున్న చిల్లి. రెండు మాటలు చెప్పాలి మేడం.
3: చెప్పండి.
4: ఆకాశవాణి
3: చెప్పండి ఫాస్ట్ గా.
4: అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు, అడక్కపోయినా విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే ఆకాశవాణి డైరెక్టర్ గారికి, మంచి మంచి కార్యక్రమాలు వినిపించే డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపండి.
3: థ్యాంక్ యూ, తప్పకుండా సార్.
4: మీరేం మేడం, ఏం స్పెషల్? ఏంటో లేదండి,
3: మనకి టైం సరిపోవట్లేదు సార్.
4: ఓకే ఓకే మేడం,
3: డెఫినెట్ గా డెఫినెట్ గా కమ్ బ్యాక్ వస్తుంది ప్రణవి, ఎక్కడికి వెళ్ళదు. మరి అయితే సాంగ్ ప్లే చేస్తున్నా మీరు అడిగినట్టు యుగంధర్ మూవీ నుంచి.
4: మా అన్న వెంకటేశ్వర అన్న, ఇస్మాయిల్ అన్న, సత్తార్ భాయ్, కోలయ్య, ఇనమడుగు మొహమ్మద్ రఫీ, గోపినాథు, తపలా మస్తాను,
3: అందరి కోసం
4: రొయ్యల సుబ్బారావు, చాప వెంకటేశ్వర్లు.
3: ఓకే అండి, తప్పకుండా మీ అందరి కోసం సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
5: గంజాయి దమ్ము బిగిల్చి కొడితే, రాపై ఖారా కిళ్ళి నవిలితే, ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్ళకు సలాం చేస్తాయి.

0: ನಿನ್ನ ಸಲ್ಲೆ ಅಯ್ಯೇ ಮೆರು ಬನ್ನಿಯರೋಳೆ ಅರೇ ಮೋಯೂರು ಸಿನ್ನೋಣೆ ನಿನ್ನ ಸಲ್ಲೆ ಅಯ್ಯೇ ಮೆರು ಬನ್ನಿಯರೋಣೆ.
1: మరి ఈనాటి మన హలో బ్రిడ్జి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? బాగున్నాను. ఏంటి మీ వాయిస్ చాలా డల్ అయిపోతుంది వారం వారానికి నాకు. అవునా, ఎన్ని వారాల నుంచి? ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: చెబుతా నేను ఒక వింత కదా.
1: ఓకే, సాంగ్ బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆహుతి మూవీ నుంచి విందాం.
3: నీకు వింత కదా, ఎప్పుడు ఎవరు వినని కదా,
4: మరి చెప్పు.

ಮಾಡು ಎಸ್. ఎన్ని కోట్లు నాకున్నా నేనెంత ఎత్తులో ఉన్నా జనమంతా నా వెంట పడుతూ జేజేలు పలుకుతూ ఉన్నా. నాకు తెలుసు నేను చేస్తున్నవన్నీ తప్పులని, అయినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు నేను చాలా గొప్పవాణ్ణని. అందుకే అంటున్నాను నీతికి విలువ లేదని, నిజాయితీకి చోటు లేదని.

0: పంచేందుకు తల్లి లేదు, అనురాగం పంచేందుకు ఆలో బిడ్డలు లేరు, ఆత్మీయతకు నోచుకోలేదు, ఆప్యాయతకు పెట్టి పుట్టలేదు. అందుకే అంటున్నాను, అన్నీ ఉన్నా ఏమీ లేని వాడు అయినా ఐ ఆమ్ ద కింగ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఐ ఆమ్ ద కింగ్ చెబుతా నీకు వింత కథ.
1: మరి ఈనాటి మన ప్రోగ్రాంకి ఆఖరి కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో
2: హలో నమస్తే శుభోదయం మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష మేడం.
1: ఓకే, మస్తాన్ గారు బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు అందరు బాగున్నారు మేడం?
1: బాగున్నానండి. ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? అందరు బాగున్నారు,
2: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి మేడం, అప్పుడే సంతోషంగా ఉంటది.
1: థ్యాంక్ యూ.
2: మరి ముందుగా 90 వసంతాలు ఘన విజయంగా పూర్తి చేస్తున్నాయి ఆకాశవాణి, 100 వసంతంలోకి ఘన విజయంగా అడుగు పెట్టిన దానికి ఎంతో సంతోషంగా ఉంది.
1: థ్యాంక్ యూ సార్.
2: ఇలాగే మరిన్ని మంచి విజ్ఞానదాయక కార్యక్రమాలు చేసుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి మంచి కార్యక్రమాలు మాకు అందజేస్తూ ఉండాలని మరీ మరీ మనం మా ఫ్రెండ్స్ అందరి తరపున కోరుకుంటున్నాను.
1: ఓకే అండి. ఏ మరి సాంగ్ అడగండి, త్వరగా లైన్ కట్ అయిపోతుంది, సాంగ్ అడగాలి.
2: అడవి రాముడు సినిమాలో నుంచి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఆ పాట ప్రసారం చేయగలరు మేడం.
1: ఓకే సార్, సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం
2: మా ఫ్రెండ్స్ అందరి కోసం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.

ఆకాశవాణి సీమాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మనం ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలను విన్నారు. మరి సమయం అయితే 9:32 అయిపోయింది. వెంటనే మనం హలో అభిరుచి వాట్సాప్కి వచ్చేద్దాం. ఈనాటి మన హలో అభిరుచి వాట్సాప్లో చాలా మంది అయితే తమ సాంగ్స్ కోసం అయితే మెసేజ్ చేస్తున్నారు. ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ అండి, ఎవరు? మహిత రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నుంచి గుడ్ మార్నింగ్ అండ్ కామాక్షి, హారిక, మితిన్, నాగరాజు, సాయి, గన్విక, సాయి కోరుతున్నారు. ముఠామేశ్వరి చిత్రం నుంచి మాకు పాట కావాలి అంటూ నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మేఘన రాసింది. అలాగే గ్యాంగ్లీడ్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయిష కోరుతున్నారు. ఓకే, మరి నెల్లూరు కావలి నుంచి లలితా సాగర్, ప్రద్యుమ్న, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. వీరు పెద్ద చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అనేసి అడుగుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా పెద్ద మూవీ నుంచి ఈ సాంగ్ మీకోసం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఓకే మరి ఈనాటి మన హాల అభిరుచి కార్యక్రమంలో నెక్స్ట్ మనకి రాస్తున్న వారు, నువ్వొస్తావు అనే చిత్రం నుంచి మాకు పాట కావాలి అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. అలాగే సర్మూవీలోంచి సాంగ్ కావాలి అంటూ ఎస్వి సుబ్బారెడ్డి గారు పోతిరెడ్డిపాల నుంచి రాస్తున్నారు. ఇంకా ధనలక్ష్మీపురం నుంచి రాధిక, రజని, సోము, సుందర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మా కోసం మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, అక్షయ అనగా ఏలూరు నుంచి కోరుతున్నారు. ఓకే మరి వీరందరి కోసం కూడా మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు మీరు వింటున్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు మెసేజ్ ఇది నెల్లూరు అల్లూరు నుంచి రాస్తున్నారు రాజు, సుమ, మౌనిక, సుబ్బారెడ్డి వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్న, ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కోసం డెకోల్ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే నెల్లూరు నుంచి కోట హర్ష గోరింటాక్ చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఇంకా సోమనాథన్ జనార్దన్లో వనజమ్మ, వెంకట భావన, వెంగమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య కౌశిక్, అహోబుల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, పదులుకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి రాస్తున్నారు. ద్రోణ సినిమా నుంచి పాట కావాలని అడుగుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా డెకాయ్ చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానే. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్
1: టాటూ
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: నువ్వు ఉంటావు కదా,
0: నేనుంటాను కదా,
1: ప్రేమలో పిల్లల్లో నువ్వేనా జీవితం అనుకున్నా? చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: ఓకే, మరి నెక్స్ట్ మనకి వాట్సాప్ మెసేజ్ పంపారు మన హలో బ్రిడ్జి ప్రోగ్రాంలో. ముసాపేట నుంచి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, నరేష్, మెస్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, సక్కుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా ముసాపేట నుంచి రాస్తున్నారు. వీరు రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాట కావాలని రాశారు. అలాగే మ్యాడ్ చిత్రం నుంచి పాట కావాలంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారు. ఇంకా ఆలగడ్డ, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, నా పేరే భగవాన్ మూవీ నుంచి పాట కావాలని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా, సర్దార్ బాయ్, తుమ్మలచెల్ల గోపినాథ్, అందరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా. ఇంకా ఏసైతే మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ బుచ్చిరెడ్డి పాలెం నుంచి ముఖేష్ గారు రాశారు. అలాగే లాహిరి లాహిరి లాహిరి మూవీ నుంచి పాట కావాలి అంటూ గూడూరు నుంచి మునిమామ కోరుతున్నారు. సాయి కుమార్ మునిమామ కోరుతున్నారు. ఓకే, ఇంకా సుజనారెడ్డి ఫ్రమ్ సంగం రాస్తున్నారు, సిరివెన్నెల చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని. ఓకే, మరి వీరందరి కోసం కూడా రౌడీ అల్లుడు నుంచి సాంగ్ అయితే రెడీగా ఉంది. ముందుగా ఇది విందాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మరి ఈనాటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ ఎవరిదో చూద్దాం. రమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాస్తున్నారు రంగస్థలం చిత్రం నుంచి పాటని వినిపించండి అంటూ. ఇంకా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్నా వెంకటేశం గారు కోరుతున్నారు. మన శంకర వరప్రసాద్ నుంచి సాంగ్ కావాలని, ఆల్రెడీ సాంగ్ ప్లే చేశారండి, వినే ఉంటారు. ఇంకా ఏదైనా ఒక మంచి సాంగ్ ప్లే చేయండి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంటూ నెల్లూరు నుంచి ఉమా శ్రీనివాస్ గారు కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట.

మరి నాటి ప్రోగ్రామ్స్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మరి కొద్ది క్షణాల్లో అయితే ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ ఇంకా మంచి సాంగ్స్తో మళ్ళీ మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. అంతవరకు టటా, టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం అంటారు.
1: ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద యోగా. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతను అందిస్తోంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న యోగా నేడు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న జీవన తత్వంగా నిలిచింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్ర, ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం, మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భారతదేశం యోగా భూమి, యోగా సాధనకు పుట్టినిల్లు. మునులు, యోగులు అందించిన ఈ అమూల్య జ్ఞాన సంపద మానవాళి శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వ్యక్తి, సమాజం, ప్రకృతి, సమస్త జీవజాలం మధ్య సమన్వయాన్ని పెంపొందించే జీవన విధానమే యోగా. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని భారతీయ గ్రంథాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. యోగా తరతరాలకు సంక్రమిస్తూ మానవాళి జీవన విధానంలో భాగమయ్యింది. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని ఋషులు, మునులు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాల ద్వారా యోగాను అభివృద్ధి చేశారు. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం, అంటే శరీరం, మనసు, ఆత్మలను ఒక్కటిగా కలిపే సాధనే యోగా. మహర్షి పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగాకు శాస్త్రీయ రూపమిచ్చారు. ఆయన రచించిన యోగా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగాకు పునాది గ్రంథంగా గుర్తింపు పొందాయి. పతంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా శాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని ఆయన వివరించారు. శారీరక ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు మనిషి ఎదుగుదలకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పోటీ ప్రపంచం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా మారింది. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను సక్రమం చేస్తుంది, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యోగా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో యోగా వంటి సాధనాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తోంది. ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమంగా మారింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో యోగా కేంద్రాలు ఏర్పడ్డాయి. వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. యోగాపై పెరుగుతున్న ఆదరణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్ 11 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడం విశేషం. దీంతో 2015 జూన్ 21 తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఒకే రోజు యోగా సాధన చేస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సందేశమిస్తున్నారు. యోగాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
2: When we do yoga, we feel physically fit, mentally calm and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life. a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others, and with nature.
1: జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యధిక పగటి సమయం ఉండే రోజు. దీనిని సమ్మర్ సోల్స్టిస్ అని పిలుస్తారు. అనేక సంస్కృతులలో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగాసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, గ్రామాలు, పట్టణాలు అన్నా తేడా లేకుండా యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాయబార కార్యాలయాలు, భారతీయ సాంస్కృతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నాయి. యోగాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,

0: Yoga comes from India and it is a very old tradition. But like all ancient Indian tradition, it is also living and dynamic. Yoga is free from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. Yoga is portable. You can do it at home or at work or in transit. Yoga is flexible. You can practice it alone or in a group, learn from a teacher or be self-taught. Yoga is unifying. It is for everyone, for all ethnicities, for all faiths, and for all cultures. Yoga is truly universal.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోందని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ఇతివృత్తం సందేశమిస్తోందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
2: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
1: ఈసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత వైవిధ్యంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బందితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులతో, ఇతర జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2,000 నుంచి 3,000 మంది పాల్గొనే విధంగా భారీ యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఈ నెల 21వ తేదీన జరిగే రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉండవల్లి గుహలు, శ్రీశైలం, అరకులోయ, గండికోట వంటి చారిత్రక పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యోగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 10 లక్షల మంది నైపుణ్య యోగా సాధకులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న యోగా శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. యోగాంధ్ర 2026 విజయవంతం కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. జిల్లాస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహణ ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సాంకేతికతను వినియోగించి యోగాను ప్రతి ఇంటిలో భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొత్తాన్ని యోగా నెలగా ప్రభుత్వం ప్రకటించింది. యోగా సాధనపై ప్రత్యేక వీడియోలను రూపొందించారు. సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగాపై సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కి పైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. యోగాంధ్ర 2026 కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా కార్యక్రమాల వివరాలు, నమోదు ప్రక్రియ, శిక్షణ వీడియోలు, జిల్లావారీ కార్యక్రమాల సమాచారం పొందవచ్చు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కాగా స్కోచ్ అవార్డు కూడా రాష్ట్రానికి లభించింది. గత ఏడాది 2,44,00,000 మంది యోగాంధ్రకు నమోదు చేసుకోగా 1,91,00,000 మందికి ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 133,000 వేదికలపై 153,000 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2,18,00,000 మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటికి యోగా, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ప్రజారోగ్య ఉద్యమంగా మారాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే సాధన. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించవచ్చు. రోజుకు కొద్దిసేపు యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సమతుల్య జీవనాన్ని పొందవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సమతుల్య జీవనం, ఇవన్నీ అందించే అద్భుత సాధన యోగా. ప్రపంచానికి భారత్ అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరముంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. యోగాను ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఇంతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ముందుగా వినబోతున్న పాట గుళే బక్కవాళి కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఒంగోలు నుంచి పిఎస్ లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు

ఈనాటి రావయ్య తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరియు వీరందరూ కోరుతున్నారు కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జెమేయర్. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మి, విశాల్ మరి వీరు కోరుతున్నారు వసంతం చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన పాట, గీతరచన కులశేఖర్ మరి వీరి కోసం ఈ పాట

మరి బాపట్ల నుండి రాజారాం, మరి వీరు కోరుతున్నారు పండంటి కాపురం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట. గీతరచన దాసరథి, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి వీరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: రావేతిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు మనసంతా నువ్వే చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ అండ్ ఉషా పండ పాట, గీతరచన సిరివెన్నెల

ఈనాటి రావతిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటను కోరుతున్న శ్రోతలు మోహమండలం కాజగ్రామం నుండి తిరువదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనిక మరి వీరందరూ కోరుతున్నారు. పూజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్యరం పాండపాట, గీతరచన దాసారథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, మరి వీరు కోరుతున్నారు చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి రాబోయే తేదీ కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరి వీరందరూ కోరుతున్నారు సాహసం చేరా డింబక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండపాట, గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం రాజకోటి. మరి లక్ష్మీనారాయణ గారి కోసం ఈ పాట

ఈనాటి రావతిథి కార్యక్రమంలో చివరికి వినబోతున్న పాట స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు దక్షిణ చిరువలంక నుండి ఎస్పి సుబ్రహ్మణ్యం.

0: అంటే సంపంగి సన్నాయి వాయించన.
1: మీరింతవరకు రావయ్య తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా చంద్రముఖి చిత్రం నుంచి యదు బాలకృష్ణ, సుజాత పాండపాట, గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.

కృషి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట రాజకుమారుడు. ఈ చిత్రం నుంచి సుఖవిందర్ సింగ్ చిత్ర పాడిన పాటకు రచన సుద్దల్ అశోక్ తేజ.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

మీరు ఇంతవరకు లాహిరి లాహిరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు

ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026 బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలు పరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలు పడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అనగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ LPMSను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా LPMS ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో LPMS ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ PMSME 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల PMSME ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్

0: ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో WHO చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. ఆంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, NCR ఆరు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఆంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాల్లో ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2 చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రోస్టేట్ గంది తొలగించుట ఈ అంశం గురించి న్యూరాలజిస్టు డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులు లేదా యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ పౌరుష గ్రంథి, ప్రాస్టేట్ గ్లాండ్ అంటాము, పెరిగి సమస్యలు తలెత్తినప్పుడు దాన్ని సర్జరీ చేసి తొలగిస్తూ ఉంటారు మీలాంటి నిపుణులు, యూరాలజిస్టులు. అయితే ఈ శస్త్రచికిత్సలో లేదా ఈ సర్జరీ విధానాల్లో అంటే ఆధునిక పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి, గతంలో లాగా కోత కుట్లు లాంటివి లేకుండా కూడా చేసే విధానాలు వచ్చాయి అని చెప్పి తెలుస్తోంది డాక్టర్ గారు. అసలు ఏమిటా పద్ధతులు, మరి వాటి వల్ల కలిగేటువంటి సౌలభ్యం ఏమిటి, ఆ వివరాలు ఒక్కసారి వివరించండి.
3: నమస్తే అండి. పౌరుష గ్రంథి అంటే ప్రాస్టేట్ గ్లాండ్, మగవాళ్లలో 50 దాటిన వాళ్లలో ఇది క్రమక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఒకసారి గనక మనం బాగా పెరిగి ప్రాబ్లమ్స్ కనుక క్రియేట్ అవుతూ ఉంటే అప్పుడు మనము ఆపరేషన్ అనేది డిసైడ్ చేస్తాం. మెడిసిన్స్తో కూడా వాళ్ళకి రిలీఫ్ కనుక లేకపోతే అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాస్టేట్ గ్రంథిని రిమూవ్ చేయడానికి ఓపెన్ చేసేవాళ్ళు, దాన్ని ఓపెన్ ప్రాస్టేటెక్టమీ అంటాం. దానివల్ల యూరిన్ ట్యూబు కనీసం 3-4 ఉండాల్సి వచ్చేది, అంతేకాకుండా బ్లీడింగ్, ఇన్ఫెక్షన్ అని లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేవాళ్ళు. తర్వాత క్రమేణా TURP అంటాం. ఈ TURP అంటే ఎండోస్కోప్ ద్వారా మనము లోపలికి వెళ్ళి ప్రాస్టేట్ని రిమూవ్ చేయడం, చిప్స్ తీస్తూ ఉంటాం, పీసెస్గా చిప్స్ తీస్తూ ఉంటాం, దీన్ని TURP అంటాం. దీంట్లోనే మోనోపోలార్, బైపోలార్ అని ఈ కాటరీ మెషిన్స్ డిఫరెన్సెస్. ఇప్పుడు మేము టూ లెప్ ఆర్ టూ ఫ్లెప్, స్లిమ్ ఫ్లెప్ అంటే తూలియం లేజర్ అనే దీని వల్ల ఈ ప్రాస్టేట్ గ్రంథిని మొత్తం ఈన్యూక్లియేట్, అంటే ఇప్పుడు ఒక యాపిల్ తీసుకోండి, యాపిల్ పై భాగంలో రెడ్గా ఉంటుంది, లోపల భాగంలో ఎల్లోగా ఉంటుంది. ఈ లేజర్ వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఎల్లో భాగం మొత్తం, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, ఆ ఎల్లో భాగం మొత్తం ఈన్యూక్లియేట్ చేసేసి దాన్ని బ్లాడర్లో

0: పంపించేస్తాం. తర్వాత మార్సిలేటర్ అనే చిన్న ఇన్స్ట్రుమెంట్ వల్ల అది యూరిన్కి వెళ్లే దారి యురిత్రా నుంచే లోపలికి పంపించి, ఏదైతే మనం ఎన్ బ్లాక్ గా రిమూవ్ చేసామో దాన్ని పీసెస్ చేసేసి బయటికి తీసేసేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి స్టిచెస్ ఉండవు, కట్ చేయాల్సిన అవసరం లేదు, స్టిచెస్ ఉండవు, బ్లీడింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి చాలా ఎర్లీగా విత్ ఇన్ 2-3 డేస్లోనే వాళ్ళ వాళ్ళ జాబ్స్కి కానీ లేకపోతే కనుక వాళ్ళ పనులు కానీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ టీయూఆర్పీకి లేకపోతే లేజర్కి డిఫరెన్స్ ఏంటంటే, టీయూఆర్పీలో మొత్తం గ్లాండ్ మనం రిమూవ్ చేయలేం, అదే గనక లేజర్లో అయితే ఆల్మోస్ట్ 80-90% గ్లాండ్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ చుట్టుపక్కల ఉన్న గ్లాండ్ తప్పితే మిగతా మధ్యలో కంప్లీట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళా ఇంకోసారి ఆపరేషన్ పడే అవసరం వెరీ నెగ్లిజిబుల్, పడదు అని నేనాను కానీ వెరీ నెగ్లిజిబుల్. తర్వాత టీయూఆర్పీలో 26 సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, వేరేజ్ లేజర్లో 22 సైజ్. అంటే మనం మూత్రనాళాన్ని అసలు వెడల్పు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా నార్మల్ యురిత్రాలోనే 22 సైజ్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. మనకి కావలసినట్టుగా చక్కగా లేజర్ ఫైబర్ ద్వారా కంప్లీట్ గ్లాండ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. టీఆర్పీలో బ్లీడింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దీంట్లో అసలు బ్లీడింగ్ అనేది నెగ్లిజిబుల్. నేను ఇన్ని సర్జరీస్ చేసిన బ్లీడింగ్ అనేది ఒక్క పేషెంట్కి కూడా మనం ఎన్కౌంటర్ చేయలేదు. ఇన్ఫెక్షన్ ఛాన్స్ వెరీ రేర్. అంతేకాకుండా మళ్ళా ఈ టీఆర్పీ చేయడం వల్ల కొద్ది మందిలో బ్లాక్స్ అనే ఏర్పడతాయి, దాన్ని స్ట్రిక్చర్స్ అంటాం. ఎందుకంటే మనం నార్మల్గా యూరిన్ పోసుకునే దారి 22 ఈజీగా అడ్మిట్ చేస్తుంది, అదే గనక 26 సైజ్ గనక పెట్టాలి అంటే యూరిన్కి వెళ్ళే దారిని వెడల్పు చేయాలి. ఈ వెడల్పు చేసి ఈ ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టినప్పుడు కొద్ది మందికి ఈ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దానికి మళ్ళా మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడచ్చు. అంతేకాకుండా టీఆర్పీలో ఏంటంటే మొత్తం గ్లాండ్ని మనం రిమూవ్ చేయలేం, లేజర్ పద్ధతిలో మొత్తం గ్లాండ్ని ఆల్మోస్ట్ గ్లాండ్ని రిమూవ్ చేస్తాం, అందుకనే ఇంకోసారి ఆపరేషన్ పడే అవకాశం ఉండదండి. సో ఇప్పుడు మనం ఈ లేజర్ తూలెప్ అంటే తూలియం లేజర్తో మొత్తం ఈన్యూక్లియేషన్ ఆఫ్ ప్రాస్ట్రేట్ ప్రాస్టేట్ మొత్తం ఒక ముద్దలాగా మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ ప్రొసీజర్. ఇప్పుడు మన హాస్పిటల్లో 60-వాట్ లేజర్ ఉంది. ఈ 60-వాట్ లేజర్ వల్ల ఏంటంటే ఇంకా పెద్ద గ్లాండ్స్ మీకు 100, 150, 200 గ్రామ్స్ గ్లాండ్ కూడా మనం ఈ లేజర్ పద్ధతి ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది.
1: అయితే డాక్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు చెప్పినటువంటి ఈ టూలెప్ అనేటువంటి విధానంతో, లేజర్ విధానంతో తొలగించిన తరువాత మళ్ళీ ఏమైనా తిరగబెట్టే అవకాశం ఉంటుందా?
0: ఒక 1 గ్రామ్ పర్ 1 ఇయర్ పెరుగుతుందండి. సో ఇది ఇంత 90% ఆల్మోస్ట్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా గ్లాండ్ పెరిగి అబ్స్ట్రక్షన్ వచ్చేది కనీసం ఒక 10-15-20 ఏళ్ల తర్వాత, అది కూడా అందరికీ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. సో కాబట్టి ఈ గ్లాండ్లో ఇంత రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా వచ్చే అవకాశం నెగ్లిజిబుల్.
1: డాక్టర్ గారు, అసలు ఏదైతే ఈ పౌరుష గ్రంథి లేదా ప్రోస్టేట్ గ్లాండ్ అనేటువంటిది పెరిగినందువల్ల అది కొన్ని అసౌకర్యాలు కలిగిస్తుంది అని అంటుంటారు, అంటే మూత్ర విసర్జన ఇబ్బంది కలగడం కానీ లేదనుకుంటే దాంట్లో ఏమైనా రక్తం పడడం కానీ ఇలాంటివి కొన్ని లక్షణాలు చెబుతూ ఉంటారు. మీరు ఇందాక చెప్పారు ఆ బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ అనేటువంటి ఆ సమస్య అనేటువంటి నిర్ధారణ అయ్యాక ప్రాస్టేట్ గ్రంథి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది అసలు?
0: సార్, దానికి సర్టెన్ ఇండికేషన్స్ అంటాం. యూరిన్ కంప్లైంట్స్తో వస్తే ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళ సిమ్టమ్స్ని కనుక్కొని టెస్ట్లు చేసి ఫస్ట్ మెడికేషన్ పెడతాం. మెడిసిన్స్తో ఆల్మోస్ట్ 70-80% మంది హ్యాపీగా ఫ్రీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కొద్ది మందిలో అంటే మెడిసిన్స్ పెట్టినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ రాకపోయినా, యూరిన్ ఆగిపోయినా, అల్ట్రాసౌండ్లో యూరిన్ ఎక్కువ మిగిలిపోతున్నా, లేకపోతే కనుక క్రియాటినిన్ అంటాం అంటే యూరిన్ కిందకి రాకుండా ఈ కిడ్నీస్ మీద ప్రెషర్ పడి కిడ్నీ వాపులు రావడం, ఈ రిక్రెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే 6 నెలల్లో 2 సార్లు కంటే ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్ మూత్రాశయ ఇన్ఫెక్షన్ అనమాట వస్తున్నా కూడా వీళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా గనక మనం వదిలేస్తే ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళు చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటా ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఎక్కువ కాలం వాడాల్సి వస్తూ ఉంటుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, యూరిన్ ఆగిపోతే బ్లాడర్ వాల్ థిక్కెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్లాడర్ వాల్ థిక్కెనింగ్ బాగా అయితే రేపొద్దున మనం సర్జరీ ఎంత బ్రహ్మాండమైన సర్జరీ చేసినా కూడా పంపింగ్ యాక్షన్, బ్లాడర్ యొక్క యాక్షన్, మజిల్ యాక్షన్ కనుక పోతే వాళ్ళకి మొత్తం క్లియర్ అవ్వదు. సో ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా ఈ లోపలే కనుక

0: లో వచ్చేది మాత్రమే క్యాన్సర్. క్యాన్సర్ పెరిఫెరల్ జోన్లో మాత్రమే వస్తుంది, వేరాజ్ బీపీహెచ్ అనేది ట్రాన్సిషన్ జోన్లో వస్తుంది. కాబట్టి ఇది అదిగా మారదు, అది ఇదిగా మారదు. మనము పేషెంట్ రాగానే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని తెలుసుకుని పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే వేలు పెట్టి లోపల చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు కనుక ప్రాస్టేట్ గట్టిగా కానీ నాడ్యూల్స్ కానీ ఉన్నా, సీరం పిఎస్ఏ అనే టెస్ట్ కనుక 4 కంటే ఎక్కువ ఉన్నా, ఫస్ట్ వేళ్ళని ప్రాస్టేట్ క్యాన్సర్గా ప్రిలిమినరీగా మనం నిర్ధారించి అప్పుడు ఎంఆర్ఐ ప్రాస్టేట్ చేయించి దాంట్లో కూడా కన్ఫర్మ్డ్ అయితే బయాప్సీ చేయించి అది ఏ స్టేజ్లో ఉందనేది చెక్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరాజ్ గట్టిగా లేకపోయినా, నాడ్యూల్స్ లేకపోయినా, పెద్ద ప్రాస్టేట్ ఉన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని బ్లాడర్ ఎలా ఉంది, ప్రాస్టేట్ ఎలా ఉంది, యూరిన్ ఎంత మిగిలిపోతుంది అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి ఇనీషియల్గా కొన్ని రోజులు మెడిసిన్స్ వాడించినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ కనుక సరిగ్గా రాకపోతే అప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
1: ప్రాస్టేట్ పెరుగుదల, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే సమస్య, ఇందాక మనం బీపీహెచ్ఇ అని అన్నదానికి మీరు ఇందాక చెప్పారు, మీరు టెస్ట్ చేసేటప్పుడు ముందు క్లినికల్ ఎగ్జామ్ ఏదో చేస్తారు చేత్తో, అక్కడ ఈ పెరుగుదలకు సంబంధించి అనుకుంటారా, అబ్బో కొంచెం ఏదో కొద్ది గట్టిగా అనిపిస్తోంది, కొంచెం పెద్దగా అనిపిస్తోంది, ఇదేమైనా క్యాన్సర్ అయ్యుండొచ్చా అని దానికి కూడా ఏమైనా కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేస్తారా?
0: కన్ఫర్మేషన్ టెస్ట్ సీరం పిఎస్ఏ అనేది పంపిస్తామండి. ఫస్ట్ సీరం పిఎస్ఏ కనుక బాగా ఎలివేటెడ్గా ఉండి మనకి వేలుతో మనకు అర్థమైపోతుంది అది గట్టిగా ఉండి నాడ్యూల్స్ ఉన్నాయి అంటే డిలే చేయకుండా ఎంఆర్ఐ చేయిస్తాం. మల్టీపెరా ఎంఆర్ఐ ఇది ఇన్వెస్టిగేషన్. మల్టీపెరా ఎంఆర్ఐలో మనకు ఆల్మోస్ట్ 90% అర్థమైపోతుంది అది క్యాన్సర్ అవునా కాదా అనేది. కానీ బయాప్సీ చేస్తేనే అది 100% క్యాన్సర్ అనేది నిర్ధారిస్తాం. అప్పుడు కానీ మనం ఇది 100% క్యాన్సర్ అనేది చెప్పగలుగుతాం.
1: పెథలాజికల్ కన్ఫర్మేషన్ లో
0: ఎప్పుడైనా పెథలాజికల్ కన్ఫర్మేషన్ గోల్డ్ స్టాండర్డ్.
1: ఇప్పుడు ఒకవేళ డాక్టర్ గారు దాంట్లో ఏదో స్టేజెస్ ఉంటాయని అంటుంటారు, అది మొదటి దశ, రెండో దశ, మూడో దశ అని ఇలా క్యాన్సర్కి సంబంధించి విభజిస్తూ ఉంటారు, ఏ దశలను బట్టి ఏం చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు?
0: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దాం. ఫోర్త్ స్టేజ్ గనక అయితే ఇక ఇప్పుడు మెయిన్ సర్జరీ అనేది మనం అవాయిడ్ చేస్తాం. డైరెక్ట్గా ఏం చేస్తామంటే డిపెండింగ్ అనమాట, హార్మోనల్ థెరపీస్ ఇస్తాం, ADT ఆండ్రోజెన్ డిప్రివేషన్ థెరపీస్ అంటాం, అది కానీ లేకపోతే గనక వాళ్ళకి కాస్ట్ పెట్టుకోలేకపోతే బైలేటరల్ ఆర్కిడెక్టమీ అంటే రెండు బీర్జాలని తీసేస్తాం, ఇది స్టేజ్ 4. ఇప్పుడు స్టేజ్ 1కి వస్తా. స్టేజ్ 1 ఏంటంటే క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ లోపల భాగంలోనే ఉన్నది, దానికి ఏంటంటే రాడికల్ ప్రాస్టేటెక్టమీ ఇస్ ది ట్రీట్మెంట్ అండి, ఓకేనా. స్టేజ్ 2 కూడా రాడికల్ ప్రాస్టేటెక్టమీ. స్టేజ్ 3 దగ్గరికి వచ్చే ఒక్కొక్కసారి సెమినల్ వెజికల్స్ అని లేకపోతే నర్వ్ బండిల్స్ అనేవి బాగా ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే కనుక లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ బాగా గనక ఉంటే గనక అప్పుడు ఒక్కొక్కసారి రేడియోథెరపీకి వెళ్ళి సర్జరీ చేయడము, లేదంటే కంబైన్డ్గా చేయడము, వాళ్ళకి అవసరమైతే లేటర్ ఆన్ కీమోథెరపీ ఇవ్వడము, ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట స్టేజ్ 3కి. వేరే స్టేజ్ 4కి స్టేజ్ 1కి అసలు ఆప్షన్స్ అంటూ ఏముండవు. డైరెక్ట్ ఇటువైపు అయితే సర్జరీ, అటువైపు అయితే ఆండ్రోజన్ డిప్రివేషన్ థెరపీ అనేది చేస్తాం అనమాట.
1: ఈ ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించి అంటే ఎన్లార్జ్ అవ్వడము లేదా క్యాన్సర్ ఇవి రెండే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు అనేటువంటి అంటే టీవీ అని దానికి కూడా వస్తుందా, ఇంకేమైనా గట్టి పడడాలు ఇలాంటివి?
0: ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రాస్టేట్ క్యాన్సర్ కాకుండా ప్రాస్టేటైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ప్రాస్టేట్ గ్లాండ్, దీన్ని ఎక్యూట్ క్రానిక్ అని రెండు రకాలుగా అంటాం. ఎక్యూట్ అంటే సిమ్టమ్స్ బాగా ఇమ్మీడియట్ గా ఉంటే, అంటే షార్ట్ పీరియడ్ లో వీళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి
1: ఆకస్మికంగా.
0: అదే గనక చాలా కాలం గనక దీంతో సమస్యలతో బాధపడుతుంటే దానికి క్రానిక్ ప్రాస్టేటైటిస్ అంటాం,
1: దీర్ఘకాలికంగా.
0: అంతేకాకుండా ప్రాస్టేట్ యాబ్సిస్ అంటాం. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఎక్యూట్ ప్రాస్టేటైటిస్ వల్ల ప్రాస్టేట్ యాబ్సిస్ అంటే చీముగడ్డలాగా లోపలికి ఏర్పడుతుంది. సో యూరిన్ సరిగ్గా రాదు, యూరిన్ ఆగిపోతుంది, మాటిమాటికి యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, యూరిన్ పోస్తే మంట అండ్ ముడ్డి దగ్గర విపరీతమైన నొప్పి, జ్వరము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఎక్యూట్ ప్రాస్టేటైటిస్, క్రానిక్ ప్రాస్టేటైటిస్, ప్రాస్టేటిక్ యాబ్సిస్, ఇంకొకటి ట్యూబర్క్యులర్ ప్రాస్టేటైటిస్ అంటాం, అది చాలా రేర్గా చూస్తామండి.
1: టీబీ
0: ఇందాక మీరు నేను వేలు పెడితే గడ్డలు అన్నాను చూసారండి, ఈ ట్యూబర్క్యులర్ ప్రాస్టేటిస్ లో కూడా చిన్న చిన్న గడ్డలు నాడ్యూల్స్ లాగా తగులుతూ ఉంటాయి. అందుకనే మనం సీరం పిఎస్ఏ కూడా కోరిలేట్ చేసుకుని ఎంఆర్ఐతో కూడా కోరిలేట్ చేసుకుని అప్పుడు మనం దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది బయాప్సీకి పంపించాలా లేదా అని.
1: డాక్టర్ ఇక్కడ మీరు చెప్పినటువంటి వాటిల్లో ప్రాస్టేటిక్ యాబ్సిస్ అని ఏదో ఒక పదం వాడారు. మామూలుగా ఏదైనా ఇంజెక్షన్ చేస్తే యాప్సిస్ అయింది అంటే మన వాడుక భాషలో సెప్టిక్ అయింది అనే పదం వాడతాం, దానికి అది అవడానికి ఏంటి డాక్టర్ గారు కారణం?

0: ఇమ్యూనిటీ క్యాప్సిస్, అదే చెప్పాను, ఇమ్యూనిటీ కనుక తక్కువ ఉండి ఇన్ఫెక్షన్ కనుక బాగా వస్తే, కొంతమందికి ఇమ్యూనో డెఫిషియెంట్ పేషెంట్స్ ఉంటారండి, హెచ్ఐవి లేదా అలాంటి ఇమ్యూనో డెఫిషియెంట్ పేషెంట్స్ కానీ బాగా వీక్గా ఉంటారు కొంతమంది. అండ్ క్రానిక్ కెథెటరైజేషన్ అంటే ఫోలిస్ కెథెటర్ చాలా కాలం నుంచి వాడటం, ఒక్కోసారి విరులెన్స్ ఆఫ్ ది స్ట్రెయిన్ అంటే ఆ ఈకోలై కానీ క్లెప్సియల్లా కానీ బాగా విరులెన్స్ ఉందనుకోండి స్ట్రెయిన్ కి, అప్పుడు కూడా మీకు ఈ ప్రోస్టాటిక్ క్యాప్సిస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతా ఉంటుంది. ఏదో ఒక రీజన్ లేకుండా ప్రోస్టాటిక్ క్యాప్సిస్ రాదు.
1: ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటుంటారు,
0: దాంట్లో కూడా ఇమ్యూనిటీ తగ్గాలి.
1: డాక్టర్ గారు, అసలు సర్వసాధారణంగా ప్రతి ఒక్క పురుషులు మరి ముఖ్యంగా వయోధికులు ఈ ప్రాస్టేట్ గ్లాండ్కు సమస్యలు రాకుండా, ఏదైనా అవ్వచ్చు, ఇది ఎన్లార్జ్ అవ్వడం కానీ ఇంకా వేరే కానీ, ఆరోగ్యంగా ఉండడానికి ఏమన్నా సూచనలు ఉన్నాయా?
0: అది చెప్పే ముందు ఒక్క మాట చెప్తానండి, ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఎందుకు వస్తుందంటే, ఒకటి ఏజ్, ఏజ్ని తగ్గించలేం, ఓకేనా, జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ దాన్ని మార్చలేం. మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ టెస్టోస్టెరోన్ ఈస్ట్రోజన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఈ మూడు ప్రధాన కారణాలు ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడానికి, వాటిని మనం ఏం మార్చలేం. సో ఇప్పుడు మనం మార్చగలిగింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వాటర్ చక్కగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి, ఎస్పెషల్లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, ఇవి తప్పితే ఇంకా వేరే ఏవి ఆప్షన్స్ ఉండవు. ఒకవేళ కనుక వాళ్ళకి మైల్డ్ సింప్టమ్స్ కనుక ఉండి, అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, సరిగ్గా రాకపోవడం, నైట్ టైం ఎక్కువసార్లు లెగవడం, బాత్రూమ్కి వెళ్ళినా సరే యూరిన్ సరిగ్గా రాకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే ఎర్లీగా గనక సింప్టమ్స్ క్లినికల్ ఎగ్జామినేషను స్కాను చేయించుకొని ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, మీకు ఇందాక చెప్పినట్టుగా 80-90% దాకా మెడిసిన్స్తో వాళ్ళకి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. చాలా 10-20% మనం సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం, అందరిలోనూ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం. గ్లాండ్ ఒక 40-50 గ్రాములు ఉంది కదా, సర్జరీ అవసరం లేదండి. దానికి సర్టెన్ ఇండికేషన్స్ మీకు ఇందా చెప్పినట్టుగా వాటిలోనే చేస్తాం. గ్లాండ్ పెద్దగా ఉంది కదా, రేపు ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది కదా అని ప్రతి ఒక్కరికి సర్జరీ అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు.
1: ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే మంచి ఆహార నియమాలు, శారీరక వ్యాయామం, యోగా మెడిటేషన్ చేస్తే కూడా మంచిదేనేమో.
0: మంచిదే సార్, అది ఓవరాల్ గా బాడీకి మంచిది, ఇది ఒకటే అని కాదండి, హోల్ సిస్టమ్, మన ఆర్గాన్ సిస్టమ్స్ అన్నిటికి మంచిదే.
1: డాక్టర్, ఒక చాలా మందిలో ఈ అభిప్రాయం అనొచ్చో అపోహానాలను మీరు దాన్ని నివృత్తి చేయండి. వింటుంటాం ఇతను వయసులో బాగా శృంగారంలో పాల్గొన్నాడు అందుకే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగింది, ఇలాంటి అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. శృంగారంలో ఎక్కువగా మితిమీరి పాల్గొంటే కూడా ప్రాస్టేట్ పెరుగుదల అయినటువంటిది వచ్చే అవకాశం ఉందా, దానికి దీనికి సంబంధం లేదా?
0: నో అండి, అసలు ప్రాస్టేట్ గ్లాండ్ పని ఏంటంటే మన యొక్క సీమెన్ అంటాం కదా, దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అది ఎక్కువగా చేయడం వల్ల ఇక ప్రాస్టేట్ పెరగడం అనేది అసలు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రూవెన్ రీజన్ ఎట్ ఆల్. నేను మీకు ఇందా చెప్పినట్టుగా ఏజ్, జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ మూడే మెయిన్ ప్రధాన కారణాలు. సో కాబట్టి ఎక్కువగా కనుక చేయడం వల్ల ఇలా అవుద్ది అని మాత్రం కరెక్ట్ కాదు.
1: ఇప్పుడు సహజ సిద్ధంగా మనిషి వయసు పెరిగే కొద్దీ మరీ ముఖ్యంగా వయోధికుల్లో అన్ని అవయవాలు కుంచుకుపోతూ తగ్గుతూ ఉండాల, ఈ ప్రాస్టేట్కే ఈ నిబంధన ఎలా వచ్చింది పెరుగుదల?
0: హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఒక సెల్ని ప్రొలిఫరేట్ అంటే ఎక్స్పాండ్ అయ్యి ప్రొలిఫరేట్ అవ్వాలి అంటే హార్మోన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండి, అందుకనే ఈ గ్లాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా జెనెటిక్ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఇంకా ఫాస్ట్ గా పెరుగుద్ది. కొంతమందికి, చాలా కొంతమందికే 40 ఏళ్లలో కూడా మనం ప్రాస్టేట్లు చూస్తూ ఉంటాం, అదర్వైజ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ స్లోగా ఒక 5-10 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ వాళ్ళకి చాలా మందికి ఫ్యామిలీ హిస్టరీలు ఉంటే పెద్దగా కనిపించేస్తూ ఉంటాయి.
1: అనూహ్యంగా కణ విభజన ఏమైనా ఎక్కువ జరిగినా కూడా ఏమన్నా ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల అనేటువంటిది ఉంటుందా, సంబంధం లేదా? సెల్ డివిజన్ బాగా మల్టిపుల్ అయింది అనుకోండి, అంటే క్యాన్సర్ గుర్తించని?
0: అసలు అది వేరు, ఇది వేరండి. సెల్ ని క్యాన్సర్ అంటే అదేంటంటే దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, ఎటిపికల్ సెల్స్ అని, లేకపోతే మొత్తం పొలారిటీ అనేది పోవడం, లాస్ ఆఫ్ పొలారిటీ అంటాము, చాలా పారామీటర్స్, మైటోటిక్ ఫిగర్స్ అంటాం, ఇలాంటి టెర్మినాలజీస్ యూజువల్ గా జనాలకి అర్థం కాదు. అవి ఉంటే అప్పుడు దాన్ని క్యాన్సర్ అంటాం. ఉత్తగా సెల్ యొక్క డివిజన్, దాంట్లో ఏమి జెన్యులో అంటే న్యూక్లియస్ లో మార్పులు ఏం లేకుండా సింపుల్ గా డివిజన్ గనక అయితే దాన్ని క్యాన్సర్ అనమండి.
1: డాక్టర్ గారు, ప్రతి ఒక్క వయోధికులు మూత్ర విసర్జనకు సంబంధించి ఏదైనా అసౌకర్యం లక్షణాలు కనపడితే మీరేం చెప్తారు, ఏ లక్షణాలను బట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి?
0: నైట్ టైం ఒకసారి కంటే ఎక్కువ సార్లు బాత్రూమ్ కి వెళ్లి యూరిన్ పాస్ చేసి, అంటే దాన్ని నాక్చ్యూరియా అంటాం, అంటే మోర్ దాన్ 1 టైం నైట్ టైం లేగవడం, తర్వాత యూరిన్ కి వెళ్ళినా స్లోగా రావడం, ఫ్రీగా రాకపోవడం,
1: ముక్కుతూ పోయడం,
0: ఎక్కువసేపు టైం తీసుకోవడం, ముక్కుతూ స్ట్రైనింగ్ అండం, ముక్కుతూ పోయడం, యూరిన్ కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మిగిలింది డ్రాప్స్ డ్రాప్స్ గా పడటం, తరచుగా గంట గంటకి యూరిన్ వెళ్ళడం, వెళ్ళే లోపలే యూరిన్ లీక్ అయిపోవడం, యూరిన్ లో మంట రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా గనక వస్తే
1: రక్తం పడటం
0: ఇలాంటి గనక వస్తే ఇది ప్రాస్టేట్ సమస్య, లేకపోతే ఇంక యురెత్రాలో స్ట్రక్చర్ సమస్య, నెక్ ప్రాబ్లమా, లేకపోతే బ్లాడర్ ప్రాబ్లమా, లేకపోతే స్టోన్స్ ప్రాబ్లమా, ఇలాగా ఏదో ఒక రీజన్ లేకుండా ఈ సమస్యలు అనేవి రావు. వీటన్నిటిలోకి ఏది ప్రాబ్లం, దానికి ప్రాపర్ టెస్ట్లు చేయించడం, దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది ఇస్తే చెప్పాంగా 80-90% లో సింపుల్ మెడికేషన్ తోనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేయచ్చు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు జీవన లహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రోస్టేట్ గ్రంథి తొలగించుట ఈ అంశం గురించి న్యూరాలజిస్ట్ డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా గబ్బర్ సింగ్ ఈ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ పాడిన పాటకు రచన చంద్రబోస్.

కార్యక్రమంలో చివరిగా ప్రేమలేఖ ఈ చిత్రం నుంచి ఆర్ కృష్ణన్ భువనచంద్ర పాడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వార్తల వివరాలు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది, అది బ్లాస్ట్ అయింది, బ్లాస్ట్ అవడంలో దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలని. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేష్, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-man కమిటీని ఎంక్వైరీ జరుగుతోంది.
0: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పిహెచ్డి పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
2: విత్ ఇమ్మెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ విక్రమసింహాపురి యూనివర్సిటీ, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ఆనరీస్ కాసా అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసీవింగ్ దర్ డిగ్రీస్ ఆన్ దిస్ మెమొరబుల్ ఒకేజన్. ద క్యాంపస్ ఆఫ్ విక్రమసింహాపురి యూనివర్సిటీ is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
0: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డిపిపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10.45 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ చివరి వ్యక్తి వరకు అభివృద్ది ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాలు పంపిణీ జరుగుతోందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 271,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పీవీ టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ
3: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
0: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజన వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
8: డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారు నమస్కారం అండి.
9: నమస్కారం అండి.
8: డాక్టర్ రాగ సంహిత గారు, సాధారణంగా మహిళల్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి రకరకాల ఇబ్బందులు కొందరు మాత్రం చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆ ఫ్రీక్వెన్సీ పెరిగినట్టుగా తెలుస్తోంది, గణాంకాలు చెబుతున్నాయి, మీలాంటి నిపుణులు చెబుతుంటారు. ఏంటంటే ఈ గర్భాశయం అండాశయాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు మహిళల్లో గర్భాశయం లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ప్రభావితం చేసేటువంటి అంశాలు ప్రధానంగా ఏమిటి?
9: గర్భాశయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి మనకి ఎలా కనిపిస్తాయి అనేది నేను ఫస్ట్ చెప్తాను. ఈచ్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్గా ఉంటాయి. డికేడ్స్లా మనం మాట్లాడుకుంటే పీరియడ్స్ వచ్చిన వెంటనే మనం అబ్జర్వ్ చేసుకుంటే పిల్లలకి, టీనేజర్స్ కదా, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ అది నార్మలే. ఎస్పెషలీ పీరియడ్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ టైం పడుతుంది. మనకేంటంటే బ్రెయిన్ నుంచి అండి హార్మోన్స్ వస్తాయి. ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన హార్మోన్స్ అండాశయాల మీద పనిచేస్తాయి. అండాశయాలు గర్భాశయానికి సిగ్నల్ ఇస్తాయి, ఇప్పుడు బ్లీడింగ్ రావాలి, ఇప్పుడు బ్లీడింగ్ రాకూడదు అని చెప్పి. ఈ సిగ్నల్ అనేది మెచ్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దాని ముందు హెవీ బ్లీడింగ్

0: ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామనే. సో టీనేజ్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ కామన్, అట్లీస్ట్ ఇయర్లీ 3 టైమ్స్ అన్న పీరియడ్ రావాలనేది గుర్తుంచుకోవాలి. పీరియడ్ వచ్చిన ఫస్ట్ 3 ఏళ్ళు ఎస్పెషలీ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుందండి, దాని తర్వాత మోస్ట్లీ రెగ్యులరైజ్డ్ అయిపోద్ది. కానీ ఎప్పుడైనా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు హెవీ అంటే ఏంటి హెవీ? ఒకరికి ఒక ప్యాడ్ హెవీ అవ్వచ్చు, ఇంకొకరికి 2 ప్యాడ్లు హెవీ అవ్వచ్చు. మీకు హెవీగా అవుతుందని మీకు అనిపించినప్పుడే దాన్ని హెవీ బ్లీడింగ్ అనేస్తాం, వెంటనే డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి. టైం అస్సలు వేస్ట్ చేయకూడదు, బికాస్ హెవీ బ్లీడింగ్ అనేది దేనివల్ల అవుతుందనేది మనం చూడాలి కాబట్టి. ఇది టీనేజర్స్లో. నెక్స్ట్ మనకి 20 నుంచి 30 ఏళ్ళ లోపల మోస్ట్లీ ఈ పీసీఓఎస్ అని వింటున్నాం కదా ఈ మధ్య, ఇది ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పీసీఓఎస్ అంటే ఏంటంటే అండి, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్తో పాటు కూడిందనమాట, ఒక సిండ్రోమ్ అంటాం దీన్ని. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య దీని పేరు మారుద్దాం అనుకుంటున్నారు, మెటబాలిక్ సిండ్రోమ్ అని చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పేరు వింటే మీకు ఉట్టు ఓవరీలో ప్రాబ్లం అనిపించలేదు, పీసీఓ అంటే పాలీసిస్టిక్ ఓవరీ, కానీ ఇది ఉట్టు ఓవరీలో ప్రాబ్లం కాదండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కలిపి వచ్చినప్పుడు. అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి టెస్టాస్టిరోన్ అంటే మగవారిలో ఉండే హార్మోన్ ఆడవారిలో ఎక్కువైన వాళ్ళకి, వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ, బీపీ డెవలప్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ, మెటబాలిక్ సిండ్రోమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే దీన్ని ఇప్పుడు సిండ్రోమ్ అన్నాం, ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అండి పీసీఓ జెనెటికలీ కూడా ప్రోన్ ఉంటే రావచ్చు. మనం ఎలా ఇలాంటి రాకుండా కాపాడుకోగలుగుతాం అని అంటే, ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి, తినే ఫుడ్. ఇంతకు ముందు లేని ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎందుకు ఎక్కువైనాయి? మనం తినే ఆహారంలో చాలా వరకు అడల్ట్రేషన్ ఎక్కువైపోయింది. మైక్రో ప్లాస్టిక్స్ అంటున్నాం, తాగే బాటిల్ ప్లాస్టిక్ బాటిల్, బయటకు తినే ఫుడ్ టప్పర్ వేరు. సో మైక్రోవేవ్ వాడతాం మనం, పర్ఫ్యూమ్స్ వాడుతున్నాం. పర్ఫ్యూమ్స్లో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి. మనకు వచ్చే మొత్తం హార్మోన్స్ బ్రెయిన్ నుంచే రావాలా? ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన హార్మోన్సే కదా ఓవరీ మీద యాక్ట్ చేసేది. హార్మోన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి కంప్లీట్గా మనం ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వల్ల. దాని వల్ల ఏమవుతుందంటే, పెరగాల్సిన హార్మోన్ పెరగాల్సిన టైంలో పెరగకుండా, తగ్గాల్సిన హార్మోన్ తగ్గాల్సిన టైంలో తగ్గకుండా, దీనికి తోడు రోజు మనం వాడే ఫోన్లు, దానివల్ల కంటిన్యూస్ స్టిమ్యులేషన్, దీనివల్ల హార్మోన్స్ కంప్లీట్ డిసరేకి వెళ్ళిపోతున్నాయి, కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది బాడీ, పీరియడ్స్ కరెక్ట్గా రావు, ప్రెగ్నెన్సీ టైంకి రాదు. దీనికి మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ లైఫ్ స్టైల్ అన్నానా, రోజు 10,000 స్టెప్స్ నడవండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంతకు ముందు ఈజీగా నడిచేసే వాళ్ళేమో ముందు జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. సో దీనివల్ల ఏంటి అని అంటే, మనకి ఈజీ లైఫ్ అయిపోయింది కరెక్టే, కానీ మన కదలిక అనేది తగ్గిపోయింది. ప్రతిరోజు ఎంతో కొంత మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మన బాడీ అంతా కరెక్ట్గా పనిచేయాలంటే కష్టం. సో నేను అనేది 10,000 స్టెప్స్ నడవాలి, రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి, కుదిరితే ఒక 11 సూర్య నమస్కారాలు చేయాలి, అంతకన్నా బెస్ట్ ఏది ఉండదు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఒక హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుని జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అండి.
1: డాక్టర్ రాగ సంహిత గారు, ఇవాళ రోజున పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతి మహిళ కూడా గృహిణీలు అవ్వచ్చు, ఉద్యోగినీలు అవ్వచ్చు, విద్యార్థినులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మాకు కుదరట్లేదండి, మాకు తీరట్లేదండి, పనులు బిజీ అండి, అంటే నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా ఇలాగే ఉందండి జీవన శైలి అంతా. ఈ ఇదిలో ఏమవుతుందంటే, మీరు చెప్పినటువంటి ఆ జీవన శైలి ఇలా ఉంటే బాగుంటుందని ఏదైతే అన్నారో, తీసుకునేటువంటి ఆహారము శారీరక వ్యాయామం చేయడానికి కుదరట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు. సరే, ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ రోజులు వస్తున్నాయండి అని కూడా అంటారు. యాజ్ పర్ సైన్స్ అంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా వాళ్ళ సైకిల్ 5 రోజులు రావాల్సిన బదులు 8 రోజులు 10 రోజులు ఇలా కూడా అంటుంటారు. కొందరు కొద్దిగా ఎక్కువగా గడ్డలు పడుతున్నాయని ఇలా చెబుతూ ఉంటారు సోదరిమణులు కొందరు. ఇవి కాకుండా సరే వాటికి సంబంధించినటువంటి పరిష్కారం చెప్పినప్పటికీ ఏదో ఫైబ్రాయిడ్ అయ్యి ఉన్నాయంటండి, ఏదో చాక్లెట్స్ లాగా ఉన్నాయటండి, ఇది కూడా ఈ మధ్య వింటున్నాం, అవేంటి?
0: ఇవి ఫైబ్రాయిడ్స్ అండి. ఇంకోటి మీరు మాట్లాడిన చాక్లెట్ అన్నారు కదా, ఓవరీలో చాక్లెట్ సిస్ట్స్ అంటాం, సేమ్ చాక్లెట్ కలర్లో ఉంటుంది, అలానే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, సో జిగురు జిగురుగా ఉంటుంది, వాటిలో ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ గర్భాశయం ఇంకా అండాశయానికి సంబంధించిన వ్యాధులు. ఫైబ్రాయిడ్ అనేదండి ఈ మధ్య ఇంకెక్కువగా కనిపిస్తుంది. దీనికి సిమిలర్ కాజెస్ కాకుండా జెనెటికలీ ప్రోన్ ఉన్నా కూడా మనకి రావచ్చు. కొంచెం కాజ్ కూడా తెలియకపోవచ్చు మనకు యాక్చువల్లీ ఎందుకు వస్తుంది అని చెప్పి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేదండి ఎప్పుడు ఎక్కువగా ప్రాబ్లం ఇస్తాయని అంటే మన గర్భ

0: గర్భాశయం కండరంలో వచ్చినప్పుడు కానీ లోపల మనకి ప్రతి నెల ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతూ ఉంటుందండి పీరియడ్ రూపంగా. ఆ లేయర్ని టచ్ అవుతుంటే ఈ ఫైబ్రాయిడో గడ్డో వెళ్ళి అప్పుడు బ్లీడింగ్ ఎక్కువైద్ది. ఈ ఫైబ్రాయిడ్ వెళ్ళి కండరంలో ఉంటే మిడిల్ లేయర్లో ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు గడ్డలు గడ్డలుగా పడిపోద్ది. బ్లడ్ 11 or 12 ఉండాల్సిన వాళ్ళకి 9, 8, 6 పడిపోద్ది. డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా అనిపించచ్చు. ఓకే, సో దీనికి ఏంటి, సైజ్ అనేది మరీ పెద్దగా ఉండి మరీ ఎక్కువ నంబర్లో ఉన్నప్పుడు సర్జరీ అనే ఆప్షన్ మనం చెప్తాం. చిన్న స్టేజ్లోనే పట్టుకున్నప్పుడు అండ్ బ్లీడింగ్ హెవీగా అవుతుంది అన్నప్పుడు మెడిసిన్స్ పెడతామండి. ఈ మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే ప్రతిరోజు ఈ టైంకి ఈ మెడిసిన్ కరెక్ట్గా వేసుకోవాలని మేము చెప్తే సగం డ్యూటీనే అయినట్టు, కానీ పేషెంట్ ఆ టైంకి ఆ టాబ్లెట్ కరెక్ట్గా వేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పిల్లలు ఉంటారు, ఇంట్లో చూసుకోవడానికి వాళ్ళ పనులు ఉంటాయి, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వల్ల వాళ్ళు అది వేసుకోకపోవచ్చు. ఫెయిల్ అయితే మెడికల్ ట్రీట్మెంట్స్, చాలా వరకు నేను చూసిన మెడికల్ ట్రీట్మెంట్స్ నాన్ కంప్లయన్స్ ఆఫ్ పేషెంట్, అంటే పేషెంట్ వేసుకోకలేకపోవడం వల్ల, 2-3 రోజులు మిస్ అవ్వడం వల్ల, సర్లే తగ్గిపోయింది కదా అని ఆపేస్తారు, కానీ సెకండ్ డోసే అయి ఉంటుంది, మళ్ళీ బ్లీడింగ్ వచ్చేస్తుంది. దీనివల్ల మనకు మళ్ళీ మళ్ళీ పెరిగి పెరిగి సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం మనం ఈ మధ్య చూసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఫైబ్రాయిడ్స్ అండి. దీనివల్ల బ్లీడింగ్ ఇష్యూనే కాకుండా ఈ ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి, నేను చెప్పినట్టు ఎండోమెట్రియం అన్నాను కదండి, అక్కడే బేబీలు కూర్చుంటుంది, ఆ లొకేషన్ దగ్గర వచ్చింది అని అంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టమైపోద్ది, వచ్చిన అబార్షన్ రిస్క్ చాలా పెరిగిపోద్ది. ఇది ఫైబ్రాయిడ్ గురించి. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్, చాక్లెట్ సిస్ట్ అన్నారు కదండి, ఈ ఎండోమెట్రియోసిస్ ఈ మధ్య విపరీతంగా కనిపిస్తుంది. ఇది క్యాన్సర్ లాంటిది కానీ క్యాన్సర్ కాదు. అంటే క్యాన్సర్ వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి. దీంట్లో అలా కాదు, కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది వీళ్ళకి. అంటే పీరియడ్ టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా వీళ్ళకి నొప్పి ఎక్కువ ఉంటుంది. మోషన్ వెళ్తున్నప్పుడు నొప్పి అనిపించచ్చు. ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేది, ఎండోమెట్రియం అని ఒకటి చెప్పాను చూడండి, గర్భసంచి ప్రతి నెల బయటకు పంపించేస్తుంది చూడండి బ్లడ్, అది ఆ ఏరియాలోనే కాకుండా వెళ్ళి అండాశయాల మీద కూర్చుంటే ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటాం, వెళ్ళి పేగుల దగ్గర కూర్చుంటే బవల్ ఎండోమెట్రియోసిస్ అంటాం, ఇంకా కొంతమందికి అయితే వెళ్ళి లంగ్స్ మీద కూర్చున్నాయి కూడా ఉన్నాయి, అంటే లంగ్ మీద ఉన్న లేయర్ మీద కూర్చున్నాయి కూడా ఉన్నాయి. సో ఇది భలే స్ప్రెడ్ అయిద్దండి క్యాన్సర్ అని, ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యిద్ది, చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ అతికిచ్చేస్తుంది. ఇది చాలా ఇలాంటి జిగురు జిగురుగా బెల్లంలాగా ఉంటుంది అనమాట. చుట్టుపక్కల అన్నీ అతుక్కుపోవడం వల్ల కదలడానికి ప్లేస్ లేక నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళకి. మోషన్ వెళ్తున్నప్పుడు అంటారు, కొంతమంది యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పి అంటారు, కొంతమంది పీరియడ్స్ అప్పుడు తట్టుకోలేనంత నొప్పి మేడం అంటారు. ఇలా ఉన్నప్పుడు ఊరికే ట్యాబ్లెట్లు వేసుకుని పడుకోవడం కాకుండా వచ్చి ఒక్క స్కాన్ చేయించుకుంటే స్కాన్లో కనిపించేస్తాయి అన్నీ. ఆ దాన్ని బట్టి మనకి ఈ మెడిసిన్స్ ఎన్నో వచ్చినాయి, మెడిసిన్స్ కాకపోయినా సర్జరీస్ ఇంకా మంచి టెక్నిక్స్ వచ్చినాయి. ఇవన్నీ చేసుకోగలితే మన లైఫ్ అనేది క్వాలిటీతో లివ్ చేయగలుగుతామండి మనం. అంటే ఏంటి, నొప్పితో ప్రతిరోజు ట్యాబ్లెట్లు వేసుకుని కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాం కన్నా ఒకసారి స్కాన్తో మనకి పెయిన్ ఫ్రీ లైఫ్ అనేది మనం పొందగలుగుతాం. అండ్ ఇది చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కారణమైంది కూడా. సో పిల్లలు పుట్టట్లేదు అని అన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, నొప్పి వస్తుంది పీరియడ్స్ టైంలో, లేదా హెవీగా బ్లీడింగ్ అవుతుంది, కానీ ఇది నా ప్రెగ్నెన్సీకి ఎలా రిలేట్ అయ్యింది అని అనుకోకండి. ఉంటాయి రిలేషన్స్, ఒక్క స్కానే అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి మనకి. సో ఏ ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా, బ్లీడింగ్ హెవీగా అవుతున్నా, 28 రోజులకు ఒకసారి బ్లీడింగ్ అవ్వాలండి, ఓ వారం అటు ఇటు అయినా ఏం కాదు. దీనికన్నా మరీ డిలే అయిపోయినా, మరీ ఎర్లీగా వస్తున్నా కరెక్ట్ కాదు, 5 రోజులు బ్లీడింగ్ అవ్వచ్చు, మరీ ఎక్కువైనా కరెక్ట్ కాదు, మరీ 1 రోజు 2 రోజులైనా కరెక్ట్ కాదు. గడ్డలు అనేది పడకూడదు, పడినా 1 or 2 రోజు కొన్ని గడ్డలు పడతాయి, కానీ అంతకన్నా ఎక్కువ పడతాం కరెక్ట్ కాదు. కడుపు నొప్పి ఉంటుంది పీరియడ్స్ అప్పుడు, కానీ పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ 2-3 డేసే ఉండొచ్చు, అది కూడా వేసుకున్న ఒక ట్యాబ్లెట్తో సరిపోవాలి, కానీ దానికోసం ఇంజెక్షన్లు తీసుకుంటున్నా, నొప్పి తట్టుకోలేకపోయినంతున్నా కరెక్ట్ కాదు. ఈ సిమ్టమ్స్ మీకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
1: డాక్టర్ రాగ సంహిత గారు, మీరు చెప్పినట్లుగా డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధిత స్కాన్ చేసిన తరువాత ఇబ్బంది ఉంది అనుకోండి, ఇప్పుడు కొన్ని అంతఃస్రావ గ్రంథుల లేదా వినాళ గ్రంథుల, అంటే ఎండోక్రేనియల్ హార్మోనల్ డిజార్డర్ కూడా దానికి రిలేటెడ్ అయి ఉంటే, అప్పుడు దానికి సంబంధించినటువంటి మందులు లాంటివి ఇస్తారా, లేకపోతే అవసరం అయితే శస్త్రచికిత్స చేసి తొలగించడం లాంటిది కూడా చేయడానికి అవకాశం ఉంటుందా?
0: రెండూ చేయొచ్చండి. నేను చెప్పినట్టు సైజ్ బట్టి, మీ డిసీజ్ బట్టి ఉంటుంది. మనం, నేను ఎప్పుడైనా అదే అంట, ఎండోక్రైన్ ప్రాబ్లం ఏదున్నా మనం ఈజీగా ట్యాబ్లెట్స్తో తగ్గించుకోవచ్చు. వాడుతున్నామా, కరెక్ట్గా వాడుతున్నామా అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అండి, జబ్బులు ట్యాబ్లెట్లతోనే పోయే ఉంటాయి, ఎస్పెషలీ గైనిక్ వచ్చేసరికి హెవీ బ్లీడ్.

0: బ్లీడింగ్ అవ్వండి, చిన్న చిన్న ఫైబ్రాయిడ్లు, చిన్న చిన్న ఎండోమెట్రియోసిస్లు, పీసీఓఎస్లు, ట్యాబ్లెట్లే ముందు. ఈ ట్యాబ్లెట్లు పనిచేయనప్పుడే మనం సర్జరీ గురించి వెళ్తాం, కానీ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళాలి అని అంటే అదో 10 సెంటీమీటర్లు సిస్ట్ అవ్వాలి, విపరీతమైన నొప్పి రావాలి, తిరిగిపోయి ఉండాలి, టార్షన్ అంటాం. ఇవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సర్జరీలు చేయడం తప్ప, లేదా మరీ పెద్దగా ఉంటే తప్ప, మెడికల్ మేనేజ్మెంట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి. నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ మందులు వేసుకోండి కరెక్ట్గా చెప్పినట్టు.
1: కాకపోతే ఏంటంటే డాక్టర్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ గర్భాశయ అండాశయ సంబంధించినటువంటి మందులు ముందు మెడికల్ మేనేజ్మెంట్తో మీరు నయం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మీ మెడికల్ సైన్స్ కూడా అదే చెబుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ మందులు వేసుకుంటే మళ్ళీ కొంచెం ఓవర్ వెయిట్, అది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ దాని ప్రభావం ఉంటే ఒబీజులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే అభిప్రాయము ఉంది, మీరేమంటారు?
0: ఇప్పుడు మందులు వల్ల, మేమిచ్చే మందుల వల్ల అండి ఓవర్ వెయిట్ అవ్వడం కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వదు. ఇప్పుడు ఆ మందులు ఓవర్ టైం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలండి. మనకి బ్లీడింగ్ అవుతుంది కదా, నేను ఇంట్లోనే కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఉండదు. ఎంతో కొంత మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి, అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఎంతో కొంత వాటర్ రిటెన్షన్ అవ్వచ్చు పిల్స్ వల్ల, కానీ ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి. మోడర్న్ మెడిసిన్స్ వచ్చినాయి విచ్ ఆర్ నాట్ ఎఫెక్టింగ్ వెయిట్ గెయిన్, ఇలాంటివి ఏమి రాకుండా కూడా మెడిసిన్స్ చాలా వచ్చినాయి.
1: సైడ్ ఎఫెక్ట్ లేనివి,
0: సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. లేనివంటే కష్టం, ఉంటాయి కానీ చాలా తక్కువ అండి. మేమిచ్చే మరీ నెలలు ఇయర్స్ తరబడేసుకున్న వాళ్ళకి ఉంటాయి, కానీ 2-3 నెలలకి ఇంకా కొన్ని ఇంకా మంచి వచ్చినాయి అండి. అవి ఏంటంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అంటాం. ఇలా హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అనుకుందాం, ఎడినోమయోసిస్ అని ఇంకోటి ఉంటుంది, గర్భసంచి వాపుని ఎడినోమయోసిస్ అంటాం. ఇలా ఉన్నప్పుడు కానీ మైల్డ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే IUD ఇంట్రాయూట్రైన్ డివైస్ అని కాపర్ టీ లాంటిది ఒకటి లోపల పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు అది ఒక నెల పడితే సెట్ అవ్వడానికి, కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దాంట్లో బ్లీడింగ్ అనేది బాగా తగ్గిపోద్ది. దీంట్లో సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనే ఉండవు. ఎలా ఉంటాయి, మేము పెట్టింది గర్భాశయంలో, డైరెక్ట్ గా పనిచేసేది గర్భాశయం మీద, నోట్లో నుంచి ఏం తీసుకోవట్లేదు. సో వేరే ఆర్గన్స్ ని ఏది ఎఫెక్ట్ చేయదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కానీ ఇది వేపించుకున్నప్పుడు ఏంటంటే ఒక నెల పాటు దాని అడ్జస్ట్మెంట్ పీరియడ్ అప్పుడు కొంచెం కంగారు పడతారు, అయ్యో మేడం ఇంకా బ్లీడింగ్ అవుతుందని. అప్పుడు మందులు ఇస్తాం, కానీ అది భరిస్తే మంచి రిజల్ట్స్. 5 ఏళ్ల వరకు బ్లీడింగ్ అనేది మనకి తగ్గుద్ది. హెవీ బ్లీడింగ్ ఏ మందులు వాడినా తగ్గట్లేదు అని అన్నప్పుడు వెంటనే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎండోమెట్రియల్ కార్సినోమా, సర్వైకల్ కార్సినోమా, ఒవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ మనం వింటూ ఉంటాము. అండ్ దీంట్లో మనం చాలా వరకు అర్లీగా పట్టేసుకోవచ్చండి. ఎందుకంటే ఆడవారికి వచ్చే క్యాన్సర్లు వార్నింగ్ సైన్స్తో వస్తాయి మంచిగా రాక్. అంటే ఏంటంటే ఏమీ తెలియకుండా సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయి క్యాన్సర్ అని డయాగ్నోస్ అవ్వదు. బ్లీడింగ్ హెవీగా అయింది, చాలా రోజుల నుంచి అయింది, లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఇది 50 ఏళ్ళ తర్వాత వస్తుంది, నార్మల్గా కనిపిస్తుంది. ఇది మనం 30 ఏళ్ళ నుంచే అట్లీస్ట్ 5 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకి ఐడియల్లీ ఒకసారి ఎండోమెట్రియల్ బయోప్సీ అని అంటాం. ఏం లేదండి, ఓపీడీలో చేసే ప్రొసీజర్, పెద్ద నొప్పి కూడా ఉండదు, పీరియడ్ అప్పుడు వచ్చిన క్రామ్స్ అంతే ఉంటుంది. ఆ బయోప్సీ అనేది ముక్క తీసుకుని టెస్ట్కి పంపిస్తాం. క్యాన్సర్ డైరెక్ట్గా రాదండి, ఎన్నో స్టేజెస్ దాటి దాటి దాటి వస్తుంది. సో ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే పట్టుకున్నాం అనుకోండి, మెడిసిన్స్ ఇచ్చేస్తాము, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిపోద్ది. ఓకే, సో నేనేమంటా అంటే 30 ఏళ్ళ తర్వాత ప్రతి, అంటే ఆడవాళ్ళు ప్రతి ఇయర్ ఒక్కసారన్నా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. సరే, మాకు కుదరట్లేదు అది, అట్లీస్ట్ 3 ఏళ్ళకు ఒకసారి ఒక అల్ట్రాసౌండ్. ఈ మధ్య అందరు గైనకాలజిస్టే చేసేస్తున్నారండి అల్ట్రాసౌండ్. ఒక అల్ట్రాసౌండ్ అండ్ వాళ్ళు చెప్పిన బ్లడ్ టెస్ట్లో ఎండోమెట్రియల్ బయోప్సీను, ప్యాప్స్మియర్ అంటారు, అదో చేపించేసుకోండి. చేపించుకుంటే అట్లీస్ట్ మనకేమన్నా వచ్చేది ఉంటే ముందే తెలుస్తుంది, దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అండి ఇంకోటి. ఇది ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందంటే ఇదే అండి. ఈ వ్యాక్సిన్ HPV వ్యాక్సిన్ అనేది 13 ఏళ్ల వయసు, అంటే 11 ఏళ్ల వయసు, 9 ఏళ్ల వయసు అమ్మాయిలకు కూడా ఇచ్చేసేయచ్చు. 2 డోసులు ఉంటాయి. సరే, అప్పుడు మిస్ చేశారనుకుందాం, అట్లీస్ట్ మీరు పెళ్లి కాక ముందు 3 డోసులు తీసుకోవచ్చు. అప్పుడు మిస్ అయిందనుకుందాం, అట్లీస్ట్ ఫస్ట్ బేబీ పుట్టే ముందు ఒక 3 డోసులు తీసుకోండి. అప్పుడు మిస్ అయింది అనుకుందాం, అప్పటికి తీసుకోవచ్చు, కానీ చాలా తక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంతో కొంతన్నా ఉండొచ్చు. సో ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ మనకి రాకుండా, అట్లీస్ట్ క్యాన్సర్లో వచ్చే స్ట్రెయిన్స్ రాకుండా కాపాడడానికి ట్రై చేస్తుంది. ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, అయినా 100% ప్రొటెక్షన్ కాదు కదండి. అందుకే 30 ఏళ్ళ తర్వాత అందరు ఆడవాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకోమంటాం ప్రతి 5 ఏళ్ళకు ఒక్కసారి. సో దాంట్లో మనకి ఏమన్నా ఈ పాజిటివ్ వచ్చిందా?

0: మూడు స్టేజీలు అంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఒక క్రమశిక్షణతో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ తీయించుకోక నిర్లక్ష్యం చేసిన పెథలాజికల్ కన్ఫర్మేషన్ కి పంపిస్తామని అంటే ఇప్పుడు ఎందుకు లేండి తర్వాత ఇంకొకసారి చేయించుకుంటానని పాపం వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కానివ్వండి ఇంకా ఇంకా ఇతరితర కారణాలు కానీ నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ క్యాన్సర్ అనేటువంటిది కూడా ఈ దీనికి సంబంధించి కూడా రెండో స్టేజ్ మూడో స్టేజ్లోనే బయటపడే అవకాశం ఉంటుందా?
1: అవునండి, నిర్లక్ష్యం చేస్తే ఫైనల్ స్టేజ్లో కూడా బయటపడవచ్చు, కానీ అప్పుడు మన చేతిలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ తనకి నొప్పి లేకుండా ఉండడానికి చూస్తాం, కానీ ఫోర్త్ స్టేజ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామో చూస్తాం, కానీ క్యూర్ గురించి ఇంకా ఆలోచించవండి. అర్లీ స్టేజ్లోనే మనం ఏదైనా క్యూర్ గురించి ఆలోచించవచ్చు. నేను చెప్పినట్టు పాప్స్మియర్, హెచ్పీవీ డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది, అండ్ ఎండోమెట్రియల్ బయోప్సీ గోల్డ్ స్టాండర్డ్. అల్ట్రాసౌండ్ చేపించుకుంటూ ఉండాలి. ఓవేరియన్ క్యాన్సర్లు పట్టుకోవడానికి అల్ట్రాసౌండ్ ఒకటి చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఈ మనం రెగ్యులర్ ఫాలోఅప్, మీ గైనకాలజిస్ట్ మీ ఫ్రెండ్, మీ సేవియర్, ఏముందండి ప్రతి 2-3 ఇయర్స్కి ఒకసారి వెళ్ళి కలవడం పెద్ద లెక్కేం కాదు. కొంచెం టైం తీసుకుని, అండ్ అంత ఇండియాలో అయితే అంత కాస్ట్లీ కాదండి, మన విజయవాడలో కూడా అసలు కాస్ట్లీ కాదు ట్రీట్మెంట్. అండ్ వెరీ హెల్ప్ఫుల్ డాక్టర్స్ ఉంటారు విజయవాడలో. ఇంకోటి అండి, ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఇంపార్టెంట్. ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్లు ఉంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మదర్కు ఉంటే డాటర్కి వచ్చే ఛాన్స్ ఉంది, ముందే స్క్రీనింగ్ చేయించుకోమండి అంటాం కదా. అదే కాకుండా బ్రెస్ట్ కోలాన్ అంటే పేగు, పెద్ద పేగు క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఈ మూడు ఫ్యామిలీస్లో రన్ అవుతాయండి. ఉట్టి బ్రెస్ట్ క్యాన్సరే కాదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా, పెద్ద పేగు కోలాన్ క్యాన్సర్ ఉన్నా, ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నా, స్క్రీనింగ్ అనేది మీకు ఇంకెక్కువ ఇంపార్టెంట్ అయిపోద్ది. సో జెనెటిక్ బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఆ క్యాన్సర్ జీన్ ఉందో లేదో తెలుస్తుంది. ఉంటే దాన్ని బట్టి కొన్ని కేసెస్లో ఓవరీలో క్యాన్సర్ వస్తుంది అని తెలిసి ఓవరీస్ తీసేసిన వాళ్ళవి కూడా ఉన్నాయి పిల్లలు పుట్టక ముందే, లేదా ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది ఒకటి వచ్చింది కదా, నాకు చేసుకుని తీసేసినవి కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఇప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం, అమ్మో ఏ ఫ్యామిలీ హిస్టరీలో ఏది ఉంది. క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఒకసారి వచ్చేసి అడగండి డాక్టర్ని, వాళ్ళే చెప్పేస్తారుగా, సో ఇది ఉందమ్మా, ఇది నువ్వు ఈ బ్లడ్ టెస్ట్ చేసుకో తెలిసిపోద్ది అని.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారు, నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి, నమస్కారం.
2: కార్యక్రమంలో మీరింతవరకు మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో చివరిగా విశేషాలు వింటారు.
1: కీరదోసతో పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా కీరదోస గురించి కొద్దిగా చూద్దాం. ఇది మార్కెట్లో విరివిగా దొరికే కూరగాయ. దీని ధర తక్కువైనప్పటికీ దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని కాలాలలో కూడా దొరికేటటువంటి కూరగాయ. కానీ ఎక్కువగా వేసవి కాలంలో తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కీరదోసలో అనేక పోషక విలువలు ఉన్నాయన్నాం కదా, అవేంటో ఒకసారి చూద్దాం. ఈ కీరదోస బరువుని తగ్గించడంతో పాటు గుండెకు మేలు చేస్తుంది. 100 గ్రాముల కనుక కీరదోసను తీసుకుంటే ఇందులో నీళ్లు 95 గ్రాములు ఉంటాయి. దీని నుంచి కేవలం 15 కేలరీలు మాత్రమే మనకు అందుతాయండి. 0.65 గ్రాములు ప్రోటీన్లతో పాటు లిపిడ్ ఫ్యాట్ అనేది 11 గ్రాములు ఉంటుంది. ఇక కార్బోహైడ్రేట్లు 3.63 గ్రాములు ఉంటే పీచు 5 గ్రాముల వరకు ఉంటుంది. కాల్షియం 16 మిల్లీగ్రాములు, ఇనుము 28 మిల్లీగ్రాముల వరకు ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి విటమిన్ సి, థయామిన్, ఫోలేట్ వంటి విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయండి ఈ కీరదోసలో. ఈ కీరదోసని అందరూ ఎక్కువగా సలాడ్ రూపంలోనే తీసుకుంటారండి. ఇప్పుడు మనం ఈ కీరదోసతో పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఒక గిన్నెలో గడ్డ పెరుగును తీసుకోవాలి. అంటే మనకెంత క్వాంటిటీలో పెరుగు కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కీరదోసను తీసుకుని దాన్ని బాగా కడిగి తొక్కతో సహా, తొక్క తీయకండి, తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పెరుగులో కలుపుకోవాలి. కీరదోస కోసినప్పుడు నీళ్లొస్తాయండి, ఆ నీళ్లని పారపోయేద్దు. ఆ ముక్కల్ని అలాగే పెరుగులో కలిపేయాలి. ఇప్పుడు కీరదోస కలిపినటువంటి ఆ పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో 2 స్పూన్లు నువ్వులు, కొంచెం కొబ్బరి ముక్కలు, ఆవాలు, ఎండుమిరపకాయలు అంటే 1, 2 గాని 3 గాని వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి కొద్దిగా నీరు పోయాలండి, ఎక్కువగా పోయకూడదు. కొద్దిగా పోసి పేస్ట్ చేయాలి. అప్పుడు ఈ పేస్ట్ని కీరదోస ముక్కలు వేసినటువంటి మనం పెరుగులో కలపాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చివరగా దీనిలోకి ఆవాలు, మినప్పప్పు, ఇంగువ ఈ 3 కలిపి పోపు పెట్టుకుని ఈ పెరుగులో కలిపేయాలి. ఇంతేనండి కీరదోస పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం.
0: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈ మధ్యాహ్నం అంటే 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ అండ్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం హిందీ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆజ్ కా అర్జున్ ఈ చిత్రం నుంచి షబ్బీర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట

కార్యక్రమంలో బాబీ ఈ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట.

దీవానా మెయిన్ దీవానా.

మీరు ఇంతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలు, సమయం 4 గంటలైంది కాబట్టి ఇక మన కార్యక్రమాలు రేడియోలో నిరంతరం ప్రసారమవుతూనే ఉంటాయి. గమనిక విన్నారు యువలయ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి యువలయ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు కదండి. మరి మన మొదటి ప్రశ్న, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? మన యువలయలో మొదటి ప్రశ్న, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? మరి సమాధానాలు వెంటనే పంపించేస్తారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

మంచి పాట వినేశారు కదా. అయితే మన ప్రశ్నలు ఎదురు చూస్తున్నాయి కదండి, ఎంతమంది కరెక్ట్ సమాధానం పంపించారో చూసేద్దాం. అందరికంటే ముందుగా పంపించారు మనకి నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ అండి. ఇక ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి పంపించారు, హరినాథపురం నుండి రైట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, రైట్ ఆన్సర్. అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ రైట్ ఆన్సర్ పంపించారండి. సుజాత నగర్ ఒంగోలు నుంచి, మిగిలిన వాళ్ళ పేర్లు అర్థం కావట్లేదండి. మోక్షశ్రీ రైట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలంక నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. పెడెన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు, రైట్ ఆన్సర్. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం, సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు పంపించారు ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారండి, రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుండి, రైట్ ఆన్సర్. భారతీ కిషోర్ గారు అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీశ్యామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా గారు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపనాయనపాలెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారండి. శ్రీనివాస్ గారు పంపించారు హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. యూపీ వారణాసి నుంచి పంపించారండి లక్ష్మీ కామేశ్వరి గారు, ఆర్ శ్రీనివాస్ గారు, రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్. సుమతి గారు పంపించారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, అనితరాజ్.

0: నీతారాజ్, అమిత్ ఖన్నా, బిల్లు రైట్ ఆన్సర్ అండి. వీర కనకారావు వీరభద్రాపురం నుండి పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ అండి. కోటేశ్వరరావు గారు పంపించారు, అత్తిలి నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజౌలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి, రవికుమార్ రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, నరేందర్ రెడ్డి, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాల నుండి తుమ్మలచెర్ల గోపీనాథ్, పెద్దన్న గురుగుంటల నుంచి, రాపూర్ నుంచి నారాయణ, పెంచులయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుండి శ్రీకాంత్, శ్రీతేజ రైట్ ఆన్సర్ అండి. జాప భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, శ్రీశాంక్ వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం, శేషయ్య వనం, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి వనం, శేషయ్య వనం, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి గారు పంపించారండి, రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి సాయి కృష్ణ, లక్ష్మి, శ్రీశాఖ్య, వరేణ్య, ప్రశాంతి, జయంతి వీరు కూడా పంపించారండి. లతా సుహాస్ గారు హోస్కోట నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి రంగారావు, పద్మావతి, రామలక్ష్మమ్మ, శివకామేశ్వరరావు రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. దంపూర్ నుండి బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఎనమడుగు నుంచి తుమ్మ పద్మావతి గారు రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ ఫ్రమ్ దొనకొండ రైట్ ఆన్సర్ అండి. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి సాయినగర్ నుండి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప పంపించారండి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషా భాయ్ వీరు కూడా పంపించారండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుండి పంపించారు వీరందరూ కూడా. నాగేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, చిత్తూరు నుండి. రైట్ ఆన్సర్. ఇక పేర్లు చదవని వాళ్ళు తప్పు ఆన్సర్ పెట్టినట్టండి. సమాధానం కరెక్ట్గా పంపించని వాళ్ళ పేర్లు నేను చదవలేదు, కరెక్ట్గా పంపించిన వాళ్ళందరి పేర్లు చదివాను. ఇక మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? సమాధానం, అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు కదా, 13 రోజుల నుండి 20 రోజులు. సమాధానం ఓకేనా? ఇక రెండవ ప్రశ్న, భారత మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని పిలుచుకుంటాం? భారత మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని పిలుచుకుంటాం? రెండవ ప్రశ్న. మరి సమాధానం పంపించేస్తారు కదా.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత, కవిత పాట.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమై

అందరికంటే ముందుగా మనకి సమాధానం పంపించేశారు ఎల్ఐసి కాలనీ ప్రసాద్ గారు. ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుండండి. రైట్ ఆన్సర్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ శ్యామ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ లలిత మల్లిక్ సత్తిపల్లి నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు. రైట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ శ్రీగాయత్రి రామ్ మనోహర్ తెనాల నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాస్ మనోజ్ తనోజ్. రైట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ దక్షిణ చిలువలంక అవనిగడ్డ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ మిడితల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ ఖమ్మం నుండి రాధా గారు పంపించారు. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్ మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా. రైట్ ఆన్సర్ పంపించారండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి. రైట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి ఆర్ శృతి కందికాయపల్లి గ్రామం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిర రఘురామ్ మౌనిక త్రిలోక్. రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి సాయికృష్ణ లక్ష్మీ శ్రీ సాఖ్య వరేణ్య ప్రశాంతి జయంతి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్ ఒంగోలు నుంచి పంపించారండి సత్యనారాయణ గారు. రైట్ ఆన్సర్ మానసవీణ మోక్షశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ అండి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు పంపించారు కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ నెల్లూరు నుండి సమీనా గారు పంపించారు. రైట్ ఆన్సర్ ఒంగోలు నుంచి శివకామేశ్వరరావు రామలక్ష్మమ్మ రంగారావు పద్మావతి. రైట్ ఆన్సర్ గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ నాగేంద్రప్ప పంపించారు కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్ అండి రాధాప్రకాష్ గారు ఫ్రమ్ ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. రైట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం వెస్ట్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు లక్ష్మీ శివకుమారి మోహనకృష్ణ రేవంత్ కుమార్ లక్ష్మి హారిక భవిష్య మిహిక సూర్యచరణ్ నరసింహస్వామి బ్రహ్మయ్య వెంకటేశ్వర్లు వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. భారతి కిషోర్ గారు అనంతపూర్ నుంచి. రైట్ ఆన్సర్ హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు. రైట్ ఆన్సర్ వారణాసి లక్ష్మీ కామేశ్వరి గారు శ్రీనివాస్ గారు పంపించారండి. రైట్ ఆన్సర్ అండి గుండూరు నుండి మల్లాది రజనీ గారు ఒంగోలు నుండి పొదిలి చిన్ను దీక్ష చందన. రైట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్
కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. పావులూరు నుండి శంఖ మోహనకృష్ణ. రైట్ ఆన్సర్. లత గారు పంపించారు ఉయ్యూరు నుంచి. రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి. రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ. రైట్ ఆన్సర్. రాచర్లు సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. రైట్ ఆన్సర్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి రవికుమార్ గారు. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశాం, పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, శ్రీవత్స. రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ. రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు ఫ్రమ్ దొనకొండ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ గారు, శ్యామల గారు గజ్వేల్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. రైట్ ఆన్సర్. వీర కనకారావు వీరభద్రాపురం నుండి. రైట్ ఆన్సర్ అండి. శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి పంపించారు. శ్రీతేజ గారు. రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి. రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి శెట్టి సూరిబాబు. రైట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ గారు. రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర, కృప. రైట్ ఆన్సర్. ఎం రావు గారు పంపించారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరపాల నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. అయితే ఈరోజు అన్ని పేర్లు చదవలేకపోతున్నాం సమయాభావం మూలన. భారత మిస్సైల్ మ్యాన్ అనేది అబ్దుల్ కలాం గారిని. అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. అందరికీ అభినందనలు. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హిందీ పాఠం వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం హమ్ ననిహే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 7వ తరగతికి హిందీ పాఠం హమ్ ననిహే బచ్చే.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీష్ బైటో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
2: హమారా దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై.
3: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ క్యా హై?
2: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ హిమాలయ పర్వత్ హై.
3: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే కౌన్ కర్తా హై?
2: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే సైనిక్ కర్తే హై.
3: సైనికో కా కార్య కైసా హోతా హై?
2: సైనికో కా కార్య బడా హోతా హై.
3: సైనికో కే కార్య కి తులనా మే అప్నా కార్య కైసా హోతా హై?
2: సైనికో కే కార్య కి తులనా హై అప్నా కార్య చోటా హోతా హై.
3: చోటా శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై?
2: చోటా శబ్ద కా పర్యాయవాచి శబ్ద నన్హా హై.
3: సహీ ఉత్తర్. ఆజ్ హమారా పాఠ హమ్ ననహే బచ్చే కా హై. హమ్

0: எங்கே அப்னா சிர் பைட் சடா எங்கே பாரத் கி த்வஜா பஹரா எங்கே.
1: பச்சே அப்னே கோ நன்ஹே அவர் நாதான் கஹதே ஹே அப்னே துன் பே சச்சே மான்தே ஹே வே பாரத் மாதா கி ஜெய ஜெய நாத் கர்த்தே ஹே அப்னா திரங்கா ஜண்டா சதா பஹரானே கி இச்சா பிரகட் கர்த்தே ஹே. பிள்ளலு ஏமன்ட்னாரంటే மேமு சின்னவாளமு మరియు ఏమీ తెలియని వారము, మా కోరికకు మాత్రం మేమే నిజమైన వారసులం అంటున్నారు. భారతమాత జయ జయ నినాదం చేస్తూ ఉంటామంటున్నారు. ఈ దేశపు జెండాను ఎల్లప్పుడూ ఎగరవేయాలని కోరుకుంటున్నారు. హా సహీ కహే హో వే జిస్ రాస్తే పర్ జా రహే హై వహ కిత్నా భీ కష్ట క్యోమ్ నా హో ఉస్సే మోడ్నే కి బాత్ నహీ సోచతే హై की गई कसम से विचलित नहीं होंगे भी कहते हैं. भारत देश का तिरंगा ध्वज सदा पहराना चाहते हैं. पिल्ललु वारु एंचुकुन्ना दारी एंत कष्टमैना वेनुकु चूडमंटुन्नारु. चेसिन प्रतिज्ञनु एप्पटिकी विडवमंटुन्नारु. धैर्यंगा ई चल्लनी हिमालय पर्वतं एक्कि त्रिवर्ण पताकान्नि सदा एगरवेस्तामंटुन्नारु. ये वैसे कभी नहीं डरेंगे भी कहते हैं. साथ ही साथ सदा अपनी ताकत की तोल निरंतर करते रहेंगे कहते हैं. भारत माता की जय निनाद हमेशा करते ही रहेंगे. इसके लिए सिर बेंट चढ़ाने के भी तैयार होंगे कहते हैं. वारिंका एमंटनार अंटे माँ को भयान के भयम लेदंटनारु. अंतेकाक एल्लप्पुडू వారి శక్తిని బేరూజు వేసుకుంటున్నామంటున్నారు. భారతమాత జయ నినాదము సదా చేస్తూ ఉంటామని చెప్పుకుంటున్నారు. దీనికే వారు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమంటున్నారు.
0: ఇస్ కవిత కో కిన్హోనే లిఖీ హై అధ్యాపక్ జీ?
1: యహ కవిత శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ కే ద్వారా లిఖీ గయీ హై. యే హిందీ సాహిత్య కే ప్రసిద్ధ కవి హై. ఇన్కా జన్మ సన్ 1906 మే హువా. इनका संपर्क पंडित मदन मोहन मालवीया जी से हुआ. इनके व्यक्तिगत जीवन से प्रभावित हुए थे. उनसे प्रेरणा पाकर राष्ट्रीय भावना तथा जनता की चेतना करने वाली कविताएं लिखी, जिनमें राष्ट्रीय भावना कूट कूट कर भरी हुई. इस कविता सोहनलाल द्विवेदी गारु रचिंचारु. ईन हिंदी साहित्यमुनकु चेंदिन प्रसिद्ध कवुलु. వీరి జననము 1906లో జరిగింది. ఈయనకి పండిత మదన మోహన్ మాళవీయ గారితో వ్యక్తిగత పరిచయం ఉండేది. ఈ ప్రేరణతో దేశభక్తి మరియు జనతైచన్య కవితలు వ్రాసేవారు. వాటిలో దేశభక్తి భావన మెండుగా ఉండేది. బచ్చే కైసే హై?
0: బచ్చే నన్ హే ఔర్ నాదాన్ హే.
1: బచ్చోం కా దున్ కైసా హై?
0: బచ్చోం కా దున్ సచ్చా రహా హే.
1: బచ్చే కిస్ చీజ్ సే मुह मोड़ना नहीं चाहते हैं?
0: बच्चे अपने से की गही कसम से मुह मोड़ना नहीं चाहता है.
1: हिमालय पहाड़ पर किस देश का झंडा फहराना चाहते हैं?
0: हिमालय पर भारत देश का तिरंगा झंडा फहराना चाहता है.
1: इस कविता के बारे में कुछ वाक्य अपनी ओर से कहो.
0: कवि कहते हैं कि बच्चे छोटे हैं, नादान हैं, कम उम्र के है, सदा सच बोलते है, भारत माता की जय की कामना करते है, भारत देश का झंडा सदा हिमगिरी शिखर पर फहराना चाहते है.
1: ठीक तरह प्रस्तुतिकरण किया है तुमने. इस कविता की रचना किसने की?
0: इस कविता की रचना श्री सोहन लाल द्विवेदी ने की.
1: श्री सोहन लाल द्विवेदी किस भाषा के कवि थे?
0: श्री सोहन लाल द्विवेदी हिंदी भाषा की कवि थे.
1: इनकी रचनाओं में कौन कौन सी बातें भरी थी?
0: इनकी रचनाओं में राष्ट्रीय भावना और जनता की चेतना रूपी भावनाओं एम कूट कूट कर भरी थी.
1: अच्छी तरह प्रश्नों के उत्तर दिए हो. कुछ कठिन शब्द अपनी कॉपी में लिख ले.
0: जी हाँ.
1: नादान एमी तेलियनी.
0: నాదాన్ ఏమీ తెలియని.
1: ప్రణ్ శపదము.
0: ప్రణ్ శపదము.
1: సచ్చా నిజముగా.
0: సచ్చా నిజముగా.
1: షహీద్ దేశభక్తుడు.
0: షహీద్ దేశభక్తుడు.
1: యహ షహీద్ శబ్ద కా అర్థ హై దేశ్ కే లియే జో ప్రాణ్ అర్పణ్ కర్తా హో. జైసే కి దేశ్ కి స్వతంత్రతా కే లియే చంద్రశేఖర్ ఆజాద్ షహీద్ హుయే తే. ఇసీ తరహ అల్లూరి సీతారామ రాజు అంగ్రేజో కి సేనా కే సాథ్ లడ్తే లడ్తే షహీద్ హుయే తే.
0: జీ హా లిఖ్ లియా.
1: ఖూబ్. కుచ్ విలోమ్ శబ్ద జానే.
0: జీ హా.
1: నన్హా బడా.
0: నన్హా బడా.
1: జై పరాజయ.
0: జై పరాజయ.
1: కుచ్ వాక్య ప్రయోగ్ భీ సీఖ్ లే.
0: జీ హా.
1: నాదాన్ ఏమీ తెలియని.
0: నాదాన్ ఏమీ తెలియని.
1: కభీ కభీ బచ్చే అప్నే నాదాన్ సే గలత్ కార్య కర్తే హై. పిల్లలు అప్పుడప్పుడు తెలియని తనము వలన తప్పులు చేస్తారని అర్థం. దున్ కోరిక. బచ్చే అప్నే దున్కే సచ్చే హై. పిల్లలు వారి కోరికకు నిజమైన వారసులు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ వెలగపాటి ఆనంద్ గారి డోలు వాద్యం వింటారు, రూపక తాళం.

0: ఏడింటి వరకు శ్రీ వెలగపాటి ఆనందగారి డోలువాద్యం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు, 102.7 MHz పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

0: ఈనాటి సాయంకాల ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. అందరికీ నమస్కారం. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు ఆసరా వృద్ధాశ్రమాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. పాడి 7:15 పంటలు కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ పద్ధతిలో టిష్యూ కల్చర్ సాగు ఈ అంశం గురించి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సహకారంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లము మరియు హిందీలో ప్రసారమవుతుంది. 11:45 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపు అనగా 10/6/2026 బుధవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:50 వందే మాత్రం, 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం, 6:30 సూక్తిసుధ, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 మనసింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వరార్చన, అనంతరం విరిసిన పూలు కథానిక ప్రసారమవుతుంది. రచన మరియు సమర్పణ శ్రీ అవ్వారు శ్రీధర్బాబు గారు. అనంతరం బయోటెక్నాలజీ రంగంలో ఆధునిక పోకడలు గురించి జి నవీన లావణ్యలత గారి ప్రసంగం వింటారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం సమర్పణ శ్రీ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 5:00 సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యే మన కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం పిల్లల పెంపకం జాగ్రత్తల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. ఐదు గంటల ముప్పై నిమిషాలకు యువతరంగం కార్యక్రమం ప్రసారం. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారి 3వ మనిషి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం పాలిథిన్ వాడటం వలన వచ్చే దుష్ప్రయోజనాల ప్రసంగం వింటారు. తదుపరి సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారం. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా రక్తహీనత కారణాలు నివారణ పోషకాహారం గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. మీరింతవరకు సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా రక్షణ చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఈ పాట వినే ముందు ఒక ప్రకటన.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు మన కార్యక్రమంలో మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతో ఉపయోగపడుతున్న శ్రీనిధి పథకం గురించి తెలుసుకుందాం. భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ లక్ష్యంతోటే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు స్త్రీనిధి సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. స్త్రీనిధి ప్రధాన లక్ష్యం మహిళలు అధిక వడ్డీకి ప్రైవేటు పరంగా అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా సులభమైన రుణ సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. స్త్రీనిధి అనేది మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయక సంస్థ. ఇది స్వయం సహాయక సంఘాల సభ్యులకు వేగంగా, సులభంగా రుణాలను అందిస్తుంది. ఈ సంస్థ ద్వారా మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పశుపోషణ, కుట్టు కేంద్రాలు, కిరాణా దుకాణాలు, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి అనేక రంగాలలో స్వయం ఉపాధిని పొందవచ్చు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఖుషి చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం స్త్రీనిధి పథకం గురించి. ఈ స్త్రీనిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయం అందించడం, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం, మహిళల ఆదాయాన్ని పెంచడం, అధిక వడ్డీ అప్పుల నుండి మహిళలను రక్షించడం, ఇంకా మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడం, అలాగే కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఇవన్నీ కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు. అట్లాగే ఈ స్త్రీనిధి రుణం పొందాలంటే మహిళలు స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై ఉండాలి. ఇంకా సంఘం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి. అలాగే పొదుపు కార్యక్రమాల్లో కూడా వీరు చురుకుగా పాల్గొనాలి. గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ఉండాలి. ఈ అర్హతలు కలిగి ఉన్న స్త్రీలు ఈ స్త్రీనిధి రుణాన్ని పొందడానికి అర్హత కలిగి ఉంటారన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం స్త్రీనిధి రుణం గురించి. ఈ పథకం గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఈ పథకంలో రుణాల రకాలైతే ఉన్నాయి. స్త్రీనిధి ద్వారా వివిధ రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. అవి ఒకటి ఏంటంటే ఆదాయ సృష్టి రుణాలు, అంటే చిన్న వ్యాపారాలు, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు మనం రుణాలను పొందడం. అలాగే అత్యవసర రుణాలు, అంటే వైద్య అవసరాల కోసం, విద్యా ఖర్చులు వంటి అత్యవసర సందర్భాల్లో కూడా మనం ఈ రుణాన్ని పొందవచ్చు అన్నమాట. ఇంకా వ్యక్తిగత రుణాలు, కుటుంబ అవసరాల కోసం వ్యక్తిగత రుణాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు వ్యాపార విస్తరణ రుణాలను కూడా అందించుకోవచ్చు అన్నమాట. అంటే ఈ స్త్రీ నిధి పథకం కింద నాలుగు రకాలుగా రుణాలనైతే మహిళలు పొందవచ్చు. ఇక మిగతా విషయాలు తెలుసుకోబోయే ముందు లవ్ స్టోరీ చిత్రం కోసం ఈ పాట విందాం.

మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం స్త్రీనిధి పథకం గురించి. ఈ స్త్రీనిధి పథకం కేవలం రుణాలు ఇవ్వడం మాత్రమే కాదు, మహిళల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు, ఇంకా వ్యాపార దృక్పథం ఇవన్నీ కూడా వృద్ధి చెందేందుకు సహకరిస్తుంది. అలాగే ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా మరింత మంది మహిళలను ఆర్థికంగా బలపరచాలని ఇది లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. డిజిటల్ సేవలు, ఆన్లైన్ చెల్లింపులు, శిక్షణా కార్యక్రమాల ద్వారా మహిళలకు మరింత సహాయాన్ని అందిస్తూ ఉంది ఈ స్త్రీనిధి పథకం. ఇదండి ఈరోజు వనితావాణి కార్యక్రమం.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30, యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో యువతకు విద్య ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుంటూ యువత మెచ్చిన సినీ గీతాలు విందాం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీకి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1979. పోస్టుల వివరాలు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, బయాలజీ, బాలిస్టిక్స్, కెమిస్ట్రీ, డిటెక్షన్, డాక్యుమెంట్స్, ఫోటో, ఫోరెన్సిక్, క్రైమ్ సీన్, ఫింగర్ ప్రింట్, ఫిజిక్స్, వీటిలో చేసి 289 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ హిందీ 1, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ గ్రేడ్ 1-4, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 125, ఫిట్టర్ గ్రేడ్ 2-36, లిఫ్ట్ ఆపరేటర్ 13, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 15, సబ్ స్టేషన్ అప్రెంటిస్ 37, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 21, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి 2, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కమ్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 675 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. డొమెస్టిక్ సైన్స్ టీచర్ 129, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 1 వచ్చేసి 63 ఖాళీలు ఉన్నాయి. ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ వాళ్ళకు వచ్చేసి 450 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఓవర్సీస్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 19 పోస్టులు ఉన్నాయి. ఇక అర్హత వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో అంటే జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్ మొదలైనవి, మాస్టర్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. ఇక టీజీటీ పోస్టులకైతే సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. స్పెషల్ డిప్లొమో లేదా బీఎడ్తో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇక టెక్నికల్ లేదా ట్రేడ్ పోస్టులకు లిఫ్ట్ ఆపరేటర్, ఫిట్టర్ వంటి పోస్టులకు ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నికల్ వచ్చేసి టెక్నికల్ మరియు అసిస్టెంట్ ఐటీ గ్రేడ్ ఏ పోస్టులకు 27 ఏళ్ళు, టీచింగ్ పోస్టులకు 30 ఏళ్ళు, ఫిట్టర్ అప్రెంటిస్ మెకానిక్ పోస్టులకు 32 ఏళ్ళు, లిఫ్ట్ ఆపరేటర్కి 37 ఏళ్ళు మించకూడదు. వేతనం ఉపాధ్యాయ పోస్టులకు 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు వేతనం ఉంటుంది. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఓవర్సీస్ పోస్టులకు 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. మరియు ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ పోస్టు అభ్యర్థులకు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ప్రీ రివైజ్డ్ ఫిట్టర్ లెఫ్ట్ ఆపరేటర్ అప్రెంటిస్ పోస్టులకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు వేతనం అయితే ఉంటుంది. ఇక ఎంపిక విధానానికి వస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/6/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/7/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://dssb.delhi.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https

colon/dssb.delhi.gov.in ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి రఘు డిక్సిట్ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా. ఈ పాట రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రకటన విందాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అసిస్టెంట్ కోచ్ 100 పోస్టులు ఉన్నాయి. అర్హత వేతనం వచ్చేసి 35,400 రూపాయల నుండి 112,400 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. అర్హత వచ్చేసి డిగ్రీ, డిప్లొమా ఇన్ కోచింగ్, సంబంధిత క్రీడలలో శిక్షణా అనుభవం ఉండాలి. అర్హత వయసు వచ్చేసి 56 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విద్యార్హతల మెరిట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. పోస్టుల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 27/6/2026. పోస్టులు పంపించవలసినటువంటి చిరునామా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెడ్ ఆఫీస్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూఢిల్లీ 110003. ఈ చిరునామాకు వారి వివరాలను పంపించవచ్చు. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.sportsauthoritywofindia.nic.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.sportsauthoritywofindia.nic.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.sportsauthoritywofindia.nic.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరోసారి సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు సూర్యోదయం చిత్రం కోసం వేటూరి గారి రచనలో, ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ సిడిఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 33. పోస్టుల వివరాలు సైంటిస్ట్ సి 3, సైంటిస్ట్ డి 28, సైంటిస్ట్ ఇ 2. విభాగాలు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితరాలలో ఖాళీలైతే ఉన్నాయి. అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, బిఈ లేదా బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి సైంటిస్ట్ సికి 35 ఏళ్ళు, సైంటిస్ట్ డిఈకి 45 ఏళ్ళు మించకూడదు. బేసిక్ పే వచ్చేసి నెలకు సైంటిస్ట్ సికి 67,700 రూపాయలు, సైంటిస్ట్ ఈకి 1,23,100 రూపాయలు. అట్లాగే సైంటిస్ట్ డీకి 78,800 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19/6/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://rac.gov.in. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://rac.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ ఈ చిత్రం నుంచి భీమ్స్ సిసిరోలియో ఆలపించినటువంటి ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువత రంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ CDSE అద్భుత అవకాశంగా నిలుస్తోంది. ఈ పరీక్ష గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. CDSE 2 2026 ద్వారా త్రివిధ దళాలకు చెందిన 5 అకాడమీల్లో మొత్తం 451 పోస్టులను భర్తీ చేయనున్నారు. అవి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ 100 పోస్టులు, ఇండియన్ నేవల్ అకాడమీ యజమల 26 పోస్టులు, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై పురుషులు 275 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మహిళలు 18 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ మరియు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి, ఇది అర్హత. ఇక ఇండియన్ నేవల్ అకాడమీలో అయితే బీఎస్సి మ్యాథ్స్ లేదా బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపు చదివి ఉండాలి. ఇక స్టైపెండ్ వచ్చేసి అన్ని దశల్లోనూ విజయం సాధించి ఆయా విభాగాల్లో శిక్షణకు ఎంపికైన వారికి నెలకు 56,100 రూపాయల స్టైఫండ్ అయితే అందిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ స్థాయిలో పర్మనెంట్ కొలువు సొంతమవుతుంది. త్రివిధ దళాల్లో లెఫ్టినెంట్, నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది. ఎయిర్ ఫోర్స్లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్ ఆఫీసర్గా విధులు చేపడతారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దరఖాస్తులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 9 జూన్ 2026, అంటే ఈరోజే. రాత పరీక్ష తేదీ వచ్చేసి 13 సెప్టెంబర్ 2026. వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://upsconline.nic.in www.upsc.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు విక్రమార్కుడు చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా?

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, తదుపరి 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తదుపరి 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక

0: ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself, because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్కు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4 కోట్ల 12 లక్షల రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట్ర వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేదారుగానే ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకు లోన్లు అయినా రైట్ చేసుకోవచ్చు, అట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్ట్.
0: భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
3: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తానన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మా పైన ఉంది.
0: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదో ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరభాష ద్వారా కువైత్ ఆమీర్ ఇత్యనేన సహా పశ్చిమేషియాయాః వికసితాం సురక్షాస్థితిం చర్చితవాన్. భారతం సంయుక్త రాష్ట్రసంఘే పాకిస్తానం నిందయన్ తం ద్వేష ఉద్యోగేతి అవోచత్. ఖాద్యసురక్షయా సహ కృషకాణాం సశక్తీకరణ విషయే కేంద్రితస్య పంచదివసీయస్య బ్రిక్స్ కృషి మంత్రిణాం సమ్మేళనం ఇందోర్ నగరే ఆరభ్యతే. సామరిక మార్గ పరియోజనాయాః జోజీలా గుహ్వర్ మార్గః అంతిమాం సఫలతాం ప్రాప్నోత్. యేన కశ్మీర్ ఉపత్యకయా సహ లద్దాఖస్య చ మధ్యే సర్వ ఋతు సంపర్కః వాస్తవికతయా సమీపే ఆగతః. పాకిస్తాన అధికృత కశ్మీరే ప్రదర్శనకారిణాం సురక్షాసేనాభిః సహ సంజాతీషు సంఘర్షేషు 30 అధికాః జనాః మృతాః, ప్రాయః 200 జనాశ్చ వ్రణితాః అభవన్. అపి చ కర్ణాటకస్య, కేరళస్య, మాహి క్షేత్రస్య చ ఉపరి అత్యధిక వృష్టేః సంభావనామభిలక్ష్య భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన రక్తవర్ణీయా సంచేతనా నిర్దిష్టా. వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యాప్రాహ్ణే కువైత్ దేశస్య ప్రముఖేణ షేఖ్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబీర్ అల్ సబాహ్ ఇత్యనేన సార్ధం దూరభాషేణ సంవాదం అకరోత్. ఉభౌ నేతారో పశ్చిమేషియాయాం పరివర్తిత సురక్షా పరిస్థితిమాలక్ష్య పరస్పరం విచార వినిమయం కృతవంతౌ. ప్రధానమంత్రిణా క్షేత్రే వివర్ధిత తనావపూర్ణ విషయే గంభీరా చింతా ప్రకటితా తథా చ కువైతస్య సార్వభౌమిక ప్రాదేశిక అఖండతాం విరుద్ధ్య విహిత ఆక్రమణాన్ ప్రతి భారతస్య ప్రతిజ్ఞా పునః ప్రతిపాదితా. असौ शान्तेः स्थैर्यस्य च पुनः स्थापनार्थं तनावं न्यूनीकर्तुं संवादं पारस्परिक सहभागितां च दृढयितुं पुनरापि आवाहनम् अकरोत्. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य अवदत् यत् विगत द्वादश वर्षेषु देशस्य यूनां महिलानां कृषकाणां च सशक्तीकरणे सर्वकारः किमपि न अत्यजतीति. सामाजिक प्रसार माध्यमे श्री मोदी अवदत् यत् चत्वारिंशदधिकैकशतकोटि नागरिकाणाम् आशीर्वचोभिः राष्ट्रप्रथमस्य भावनया सह सर्वकारः विश्वासाय विकासाय जनकल्याणाय च समर्पितः अस्ति. एतेषाम् अथक प्रयासानां परिणामतः अद्य देशः वैश्विकस्तरे मूलसौकर्यात् आरभ्य डिजिटल क्रान्तीति पर्यन्तं नूतनं परिचयम् अवाप्नोतीति प्रधानमन्त्री अवोचत्. विकसित भारतस्य संकल्पं साधयितुं सर्वकारः सेवायाः सुशासनस्य समृद्धेः च मार्गे अविरामम् अग्रे गमिष्यतीति श्रीमोदी अधोरेखितवान्. मध्यप्रदेशस्य इन्दौरनगरे ब्रिक्स कृषि सम्मेलनं प्रारब्धम्. सम्मेलनेऽस्मिन् ब्राजील इण्डोनेशिया दक्षिण अफ्रीका संयुक्त अरब अमीरात अन्येभ्यः सदस्य राष्ट्रेभ्यः प्रतिनिधयः सहभागित्वं कुर्वन्ति. एकविंशति देशेभ्यः कृषिमन्त्रिणः वरिष्ठाधिकारिणः विशेषज्ञाश्च समाविष्टाः सन्ति. अद्य बहूनि सत्राणि अत्र समायोजितानि सन्ति यथा खाद्यसुरक्षा कृषि नवोन्मेषः पर्यावरणानुकूलकृषिः कृषिवाणिज्यं लघुकृषकाणां सशक्तीकरणम् इत्यादयः विषयाः अपि अत्र चर्चार्यन्ते. जोजीला सुरंग परियोजनया अद्य महत्वपूर्णः कीर्तिस्तम्भः अधिगतः. अनया सफलतया कश्मीरोपत्यकायाः लद्दाख प्रदेशस्य च मध्ये सर्वविध संयोजनस्य दीर्घकालिको स्वप्नः परिपूर्णतां प्रति यास्यति. मार्ग परिवहन राजमार्ग मन्त्री नितिन गडकरी वर्यः अद्य लद्दाखे मिनीमार्ग प्रदेशे मुख्यस्य जोजीला सुरंगस्य अन्तिमं कार्यं सम्पाद्य सम्पन्नं कृतवान्. इदम् ऐतिहासिकं क्षणं विद्यते इति वर्णयन् असौ उक्तवान् यत् एषः सुरंगः कश्मीर लद्दाखयोर्मध्ये यातायात सुविधां सुनिश्चेष्यति. तेन एतदपि उक्तं यत् सुरंगः श्रीनगर लेह नगरयोर्मध्ये वर्षपर्यन्तं निर्बाध सम्पर्कं साधयिष्यति. सामरिक गतिशीलतां पर्यटन विकासं स्थानीय अर्थव्यवस्थां च प्रवर्धयिष्यति. एषः 0.15 किलोमीटर दीर्घः वर्तते. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एयर चलदूरभाषीयतन्त्रांशेऽपि उपलब्धो भविष्यति. पाकिस्तान अधिकृत कश्मीरे प्रदर्शनकारिणां सुरक्षासेनाभिः सह सञ्जातेषु संघर्षेषु 30+ जनाः मृताः प्रायः 200 जनाश्च व्रणिताः अभवन्. भारतं संयुक्तराष्ट्रसंघे पाकिस्तानस्य भारतं प्रति चिरस्थायि शत्रुत्वं संवर्धयितुं धार्मिक कुपरिभाषायाः उपयोगेन नागरिकाणां मध्ये द्वेष अभिवर्धात्मिकस्य संघटित कमार्गस्य संचालनं कुर्वन् अस्ति इति दृढतया निन्दाम् अकरोत् संयुक्तराष्ट्रसंघस्य सुरक्षापरिषदः सत्रे भाषमाणः संयुक्तराष्ट्रसंघे भारतस्य स्थायि प्रतिनिधिः पर्वताथीनि हरीशः पाकिस्तान देशं स्वक्षेत्रस्य अन्तः कार्यं कुर्वन्ति उग्रवादी संघटनानि फितना अल हिन्दुस्तान इति लक्ष्यीकृत्य राष्ट्रप्रायोजित दुष्प्रचारस्य प्रचारम् अकरोदिति निन्दाम् अकरोत्. ईरान इज़राइल देशयोर मध्ये तीव्र युद्धानन्तरं संजातेन युद्धविरामेण सम्पूर्णे पश्चिमेशिया देशे चिन्तायाः स्थितिः दुर्बला दृश्यते यद्यपि प्रत्यक्षतया प्रक्षेपास्त्राणाम् आदानप्रदानानि मन्दीभूतानि सन्तीति कथ्यते तथापि उभयपक्षौ उच्च सैन्य जागरूकतायां तिष्ठतः अधिकारिणश्च स्थितिम् अस्थिर्यैव अस्तीति पूर्वसूचनां ददति झारखंड राज्यम देशस्य शेष भागेन सह अद्य महते स्वातंत्र योद्धाय

0: कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం కోటిగారి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, సాయి హర్ష ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వృద్ధులకు ఆసరా వృద్ధాశ్రమాలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: నల్లమూతు ఉషారాణి గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు విజయవాడలో ఒక వృద్ధాశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ వృద్ధులకు సేవలు అందిస్తున్నారు.
2: అవును.
1: అయితే ఈ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించే ముందు అసలు మీరు ఏం చేసేవారు ఏమిటి?
2: నేను హాస్పిటల్లో ఉద్యోగం చేసేదాన్నండి. అక్కడ డాక్టర్ కోనే శ్రీధర్ గారని అక్కయ్య గారు అల్లుడు ఆయన. ఆయన వలన పేషెంట్ని కేర్ తీసుకోవటం, పేషెంట్లు ఏ ఫుడ్ తింటే బాగుంటుందా, హెల్త్ రీచా, వాళ్ళకి రికవర్ అవ్వాలండి ఎటువంటి ఫుడ్ పెడితే తొందరగా రికవర్ అవుతారు, రకరకాల అనారోగ్యాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. దాని వలన నేను ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ గారికి ఇటు పేషెంట్కి మధ్య కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది అనేది వాళ్ళకి చెప్పుకుంటూ మంచిగా సర్వీస్ చేసుకునే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. అది చేస్తూ ఉండగానే నేను నర్సింగ్కి పెద్దవాళ్ళకి ఇంటికి సర్వీస్ పంపించేదాన్ని. ఆ నర్సింగ్ సర్వీస్ చేసే టైంలోనే చాలా మంది ఉద్యోగస్తులు, ఉషా గారు మేము ఇళ్ళంతా అప్పగించి వర్కర్కి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది, మా పేరెంట్స్ని మీ దగ్గర పెడతాము, బాగుంటుందేమో కొద్దిగా మాకు హెల్ప్ చేసి పెట్టచ్చు కదా అన్న దానిలోనే నాకు ఇది పెడదామనేది నాకు ఉద్భవించింది ఐడియా అండి. దాన్ని చేసుకొని రామనేని వారి వీధిలో వీర రాఘవ చౌదరి గారిది ఇల్లు ఉందండి, ఆ చౌదరి గారి ఇల్లు నాకు ఇవ్వటం జరిగింది. ఆయన ఏంటంటే రామనేని వారి వీధి
1: పటమట.
2: ఆయన నిజంగా విజయ రాఘవ చౌదరి గారు ఇంటికెళ్ళి ఆయన పేరు. ఆయన చెప్పకూడదు, దేవుడే, నేను హోమ్ పెట్టింది నేనే, కానీ నా గురించి ఏండి ఉషా గారు, అన్ని అందుబాటులో ఉంటున్నాయా, బాగుంటున్నాయా, చక్కగా ఉన్నారా, అన్ని రకాలుగా ఎలా ఉన్నారు, నన్ను ఆయన గైడ్ చేస్తారు.
1: ఎప్పుడు ప్రారంభించారు?
2: ఇది జనవరి 9, 2012 అండి. నేను తీసుకుంది 2011. ఆయన నాకు కావాల్సిన అన్ని కట్టించేటప్పటికి 2012 జనవరి 9 నేను మొదలు పెట్టానండి.
1: ఇది అసలు మీరేం చదువుకున్నారు?
2: నేను డిగ్రీ అండి.
1: సేవా భావన మీరు మొదటి నుంచి ఉందా, లేకపోతే పనిచేయటం వల్ల?
2: లేదు లేదు, నేను ముందు చేసేదాన్నండి. నేను చేసిన దగ్గర నుంచి నాకు వ్యక్తిగతంగా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆడవాళ్ళకి కొన్ని చెయ్యాలి, మనం మన కాళ్ళ మీద నిలబడాలి, ఎన్నో ప్రోత్సాహకరమైనవన్నీ చెయ్యాలి అనేది నాకు యొక్క గోల్ ఉంది. నాకు అది ఇంకా చాలా ఉన్నాయి, చెయ్యాలి, సాధించాలి అని అనుకున్నవి, కానీ మొట్టమొదటి మెట్టు ఇది ఎక్కాను. దీని ద్వారా ఇంకా సాధించాలి అని అనుకుంటున్నాను. ఏంటి, ఇప్పుడు భర్త లేని ఆడవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు అనాథలుగా, అటువంటి వాళ్ళకు కూడా ఎన్నో ప్రోత్సాహకరమైనవి చెయ్యాలి అనేది ఫ్యూచర్లో అనుకుంటున్నానండి. నా సంకల్పం, భగవంతుడి సహాయ సహకారాలు కూడా ఉంటే చేద్దాము అనేది నా ఆలోచన.
1: మన సంకల్పానికి భగవంతుడి ఆశీర్వాదంతో పాటుగా మీరు చెప్పారు ఆయన దేవుడని, అలాంటి వారి పెద్దల ప్రోత్సాహం ఉంటే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతుంది.
2: అవునండి.
1: అసలు ఈ వృద్ధాశ్రమంలో చేరాలనుకునే వారికి వాళ్ళు సంప్రదించినప్పుడు మీరు ఎలా వాళ్ళని ట్యాకిల్ చేస్తారు? వీళ్ళని మన దగ్గర ఉంచుకుందామా వద్దా, లేకపోతే వీళ్ళకి ఎలాంటి నియమాలు అనేది ఏమైనా ఉంటాయా, ఒక విధానం అనేది మీరు ఏర్పాటు చేశారా?
2: ఎలా అంటే, ముందు ఒక పేషెంట్ జాయిన్ చేసేటప్పుడు పేషెంట్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ సైకలాజికల్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఇంట్లో, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు నలుగురితో ఎలా వ్యవహరిస్తారు అనేది మొత్తం డేటా తీసుకుంటానండి. నేను డిగ్రీలో సైకాలజీ తీసుకున్నాను. సో నేనేం
1: చేస్తాను, చదివారు కాబట్టి వాళ్ళ మనస్సుని ముందు అధ్యయనం చేస్తారు,
2: చేస్తానండి. చేసి దాన్ని బట్టి వాళ్ళని నేను ఎస్టిమేషన్ వేసుకుంటా, ఓ వీళ్ళకి మనం ఇలాంటి సర్వీస్ అందించాలి, వీళ్ళకి ఇలా చేస్తే మన లైన్లోకి వస్తారు. ఇప్పుడు మీ లైన్లో ఉన్న మనిషిని మా లైన్లో తెచ్చుకోవాలంటే మేము ఎంత కృషి చేస్తేనే కానీ వాళ్ళు పచ్చిపిల్లలు మాత్రం మా లైన్లోకి వస్తారు.
1: ఉషారాణి గారు, మీరు వాళ్ళ మనస్తత్వాల్ని తెలుసుకుని వాళ్ళని మీరు ఇందులోకి ప్రవేశం కల్పిస్తారు, అయితే మీకు వాళ్ళకి అసలు పరిచయం ఉండదు కదా?
2: అవును.
1: మీకు వారు పొరుగువారు,
2: అవును.
1: అలాంటి వారు మీ దారిలోకి వచ్చి ఈ ఆశ్రమంలో జీవించాలనే ఉత్సాహం కలిగించడానికి మీరు మొట్టమొదటగా వారిని స్టడీ చేస్తారు.
2: అవునండి. అండ్ పేషెంట్ జాయిన్ చేయాలని సంకల్పంతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ముందు నేను చేసే సర్వీస్ చెప్తానండి వాళ్ళకి. తర్వాత నేను చెప్పిన సర్వీస్ వాళ్ళకి 100% నచ్చి అప్పుడు వాళ్ళ పేషెంట్ యొక్క ఇదని నేను అడుగుతాను. నేను చేసే సర్వీస్ నచ్చితేనే వాళ్ళు నా దగ్గర జాయిన్ చేయగలుగుతారు. అప్పుడు నేను వాళ్ళది అడుగుతాను వాళ్ళు ఎలా బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు అయి నేను ఎప్పుడైతే తెలుసుకోగలుగుతానో వాళ్ళకి నేను 100% గుడ్ సర్వీస్ అందించగలుగుతాను పేషెంట్. అది వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలగాలి. దాయకుండా వాళ్ళు దాచారనుకోండి, నేను న్యాయం చేయలేను పేషెంట్ కి. వాళ్ళు దాయకుండా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ చెప్పగలిగినప్పుడే, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం చెప్పగలిగితేనేగా వైద్యం చేసి కరెక్ట్ టాబ్లెట్ ఇవ్వగలుగుతారు,
1: సరైన వైద్యం
2: అందుతుంది. అట్లాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కండిషన్ మొత్తం ఏ టు జెడ్ చెప్పగలిగినప్పుడే 100% బాధ్యత నేను నిర్వర్తించగలుగుతా, వాళ్ళకి న్యాయం చేయగలుగుతానండి.
1: తర్వాత మీరు 2012లో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ ఆశ్రమం పేరేంటండి?
2: విపంచి ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ నర్సింగ్ కేర్.
1: అంటే ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి?
2: విపంచి అనేది ఏంటంటే నాకెందుకు ఇది సరస్వతీదేవి వీణమేటటం. ఇప్పుడు కామన్ గా ఏంటంటే ఒక మంచి రాగం ఉంటా ఉంటే మన మనసు ఆనంద డోలికల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ విపంచి ఆ అమ్మవారు అలా వీణమీడుతూ ఉండాలి, వీళ్ళు కూడా వాళ్ళ ఇంటిని మర్పించగలగాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటిని గుర్తు తెచ్చుకోకూడదు. అంటే అంత 100% ప్రేమ నేను ఇవ్వగలిగితేనే వాళ్ళు నా దగ్గర ఉండగలిగేది. మా అమ్మ కన్నా ఎక్కువ, నా తల్లి కన్నా ఎక్కువ స్థానంలో చూసుకో అనేది నేను ఎంపర్లాడతాను. ఆ ఒక్క కాన్సెప్ట్ తోనే నేను ఇది స్థాపించడానికి కూడా అవకాశం, ఎందుకంటే నా పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. నాకు వీళ్ళదే ఇది చెయ్యాలనే సంకల్పంతో గట్టిగా నేను పెట్టింది. దానికి పూర్తి సహకారం నా ఇద్దరు పిల్లలు కూడా నాకు అందిస్తారు.
1: అది మీ పిల్లలు కూడా సహకారం అందించడం మీకు ప్లస్ పాయింట్.
2: అవునండి,
1: చాలా సంతోషం. తర్వాత అసలు ఈ ఆశ్రమంలో చేరిన వారికి అక్కడ ఆహార విహారాలు ఎలా ఉంటాయి, తర్వాత వైద్య విధానం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలి ఏమిటి అనేది ఒక విధానం మీరు రూపొందిస్తారు, ఒక టైం టేబుల్, ఒక ప్రణాళిక మీరు తీసుకుని దాని ప్రకారం చేస్తారు. ఎలా ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళకి మీరు అందించే ఆహారం గురించి చెప్పండి. ముందు
2: సమ్మర్ ఒక టైప్ ఉంటుందండి వీళ్ళకి ఫుడ్, మామూలుగా రెయినీ వింటర్ సీజన్లో ఒక రకంగా ఉంటుంది ఫుడ్ వీళ్ళకి. సమ్మర్ చెప్తాం మీకు. సమ్మర్ ఎర్లీ మార్నింగ్ 5 లేచి వీళ్ళకి బ్రష్ చేయించడము, స్నానం చేయించడము, ఈ లోపు టిఫిన్ 8:30 టిఫిన్ రెడీ అవుతుందని టిఫిన్ పెడతాము. ఈ టిఫిన్ ఎవరు ఎన్ని తినగలుగుతారు అన్నే తింటారు. కొంతమంది 10 తింటారు, కొంతమంది 5 తింటారు, కొంతమంది 4 తింటారు. తినగలిగే వాళ్ళకి ఏమో పెట్టిస్తాము, తినలేని
1: వాళ్ళకి
2: తినలేని వాళ్ళకి మేమే తినిపిస్తాము దగ్గరుండి తింటారు. టిఫిన్ సెక్షన్ అయిపోతుంది 8:30, 9:30 మిల్క్, 10:30 రాగిజావ మజ్జిగ. రాగిజావ మజ్జిగ కలిపి తాగే వాళ్ళు కలిపిస్తాము,
1: లేదు విడివిడిగా,
2: లేదంటే ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి ప్లెయిన్ అండి ప్లెయిన్ విడిగా కానీ విడిగా వాళ్ళకి ఇస్తామండి. 11:30 డ్రాగన్, కివి, రెడ్ గ్రేప్, జామ, పనస, నేరేడు, సీజన్ వారి ఏ ఫుడ్ దొరుకుతుందో ముంజుల దగ్గర నుంచి ప్రతిది ఎనీ ఐటమ్ పెడతాము.
1: ముంజులు దొరుకుతాయి కాబట్టి
2: ముంజులు పెడతాము, మామిడి పళ్ళు పెడతాం, అన్ని రకాల మామిడి పళ్ళు పెడతాము. చిన్న రసాలు ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎంత షుగర్ పేషెంట్ అనే చిన్న రసం తినొచ్చు. బంగినపిల్లి ఉలవపాడు, బంగినపిల్లి హెవీ స్వీట్ కాబట్టి దాన్ని మాత్రం కొద్దిగా లిమిటెడ్ గా పెడతాను. షుగర్ అన్న వాళ్ళకి కొద్దిగా మైనస్ చేస్తాను దాన్ని. ఇక మామూలు వాళ్ళందరికీ మామూలుగా పెట్టేస్తాను. ఇక వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి కదా దొరికేది ఆ ఫుడ్ అనేది. ఇక నేరేడు పళ్ళు వస్తాయి, నేరేడు పళ్ళు ఎనీ ఐటమ్ అండి, ఇంట్లో కూడా చూడని ఐటమ్ పెడతా. ఆ పేర్లు నాకు కూడా తెలియదు, కొనుక్కొని కొనుక్కొచ్చి పెట్టడం తప్ప.
1: అంటే దానివల్ల విదేశాల నుంచి కూడా పళ్ళు వస్తాయి కాబట్టి ఆరోగ్యానికి ఉపకరించేవి. కివి లాంటి ఫలాలు ఉంటాయి కదా,
2: కివి, గోల్డెన్ కివి పెడతాం. మళ్ళీ మామూలు కివి కాదండి పెట్టేదండి, గోల్డెన్ కివి అయితే వాళ్ళది చాలా బాగుంటుంది. అది టేస్ట్ బాగుంటుంది, దానిలో ఫైబర్ బాగుంటుంది, అన్ని రకాలుగా అన్ని విటమిన్స్ కలిసి వచ్చేటట్టు మంచి ఫుడ్ పెడతారండి వాళ్ళకి. ఎంత కోవిడ్ టైంలో కూడా నా పేషెంట్ అందరూ చాలా హెల్దీగా ఉన్నారు, ఎటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లము రాలేదండి.
1: మళ్ళీ తర్వాత వీళ్ళకి వృద్ధులు కాబట్టి సాధారణంగా అనారోగ్య సమస్యలు ఏవోటి ఉంటాయి, బీపీ అని, షుగర్ అని, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ వయసుల రీత్యా కొన్ని వయసు రీత్యా వచ్చేటువంటి దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి, ఇలాంటి వారిని మీరు ఎలా పట్టించుకుంటారు, అంటే వాటికి ఎలా మీరు గైడ్ చేస్తారు వాళ్ళకి?
2: అంటే ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి వైటల్స్ చెక్ చేస్తాం, బీపీ, పల్స్, టెంపరేచర్, అట్లా ఈవినింగ్ బీపీ, పల్స్, టెంపరేచర్ చెక్ చేస్తాం. ప్రతిరోజు పేషెంట్ చుట్టూ అందరం తిరుగుతూనే ఉంటాము. వీళ్ళకి ఏది ఎలా ఉందనేది వాళ్ళ కొంతమంది చెప్పగలిగే వాళ్ళు ఉంటారు ప్రాబ్లం, కొంతమంది చెప్పలేని వాళ్ళు ఉంటారు. ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఆ బ్లడ్ టెస్ట్లు ఏంటంటే
1: మీ ఆశ్రమం తరపునే చేయిస్తారు?
2: ఆశ్రమం తరపున ఎలా ఉంటుందండి, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ అప్ అండ్ డౌన్ చూసుకుని టాబ్లెట్స్ మార్చడం, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం చెక్ చేస్తాం. ఇకపోతే మనం బ్లడ్ టెస్ట్ చేయించేది ఏంటంటే బ్లడ్ పర్సంటేజ్, తర్వాత షుగరు ముందు తిన్నాక తినకముందు, తర్వాత వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఆ వాడే టాబ్లెట్స్ కి మేము చేసే బ్లడ్ టెస్ట్ కి రెండు మ్యాచ్ అయ్యి నార్మల్ గా రేంజ్ లో ఉంటే ఓకే. ఒకవేళ వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది అనుకోండి, దానికి తగ్గట్టు అదర్వైజ్ ఫుడ్ అన్నమాట ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వటం, ఇక వీళ్ళకి ఏ ఫుడ్ ఇస్తే వీళ్ళకి బాగుంటది అనేది మెనూ తయారు
1: చేస్తాం.
2: ఆ పేషెంట్ వరకు సపరేట్ మెనూ తయారు చేసి ఎవ్రీ వన్ అవర్ కి ఇంకా అదర్వైజ్ ఫుడ్ ఏమి వెళ్తే బాగుంది అనేది నేను మెనూ తయారు చేసి ఒక నర్స్ కి అప్ ఆ పేషెంట్ అందరం తను గైడ్ చేస్తుంది. నేను ఇచ్చిందమ్మా, నేను చెక్ చేసుకోండి వాళ్ళు పెట్టారా లేదా అనేది నేను చెక్
1: చేసుకుంటాను.
2: చేసుకుంటూ ఉంటాను, చేసుకుని వాళ్ళు తింటున్నారా లేదా, ఒక పేషెంట్ చూడగానే తెలుస్తుంది పేషెంట్ కరెక్ట్ గా తింటున్నారా తింటలేదు, ఈమె నీరసంగా ఉందేంటి, నాకు ఐడియా వస్తుంది వెంటనే చూడగానే. అది భగవంతుడి దయ, అది
1: ఒక దైవశక్తి.

0: ఆయనే
1: నడిపిస్తున్నాడు.
2: తర్వాత అండి, ఇప్పుడు వాళ్ళకి మీ పరిధిలో అవలేదు వైద్యం,
0: వెంటనే అంబులెన్స్ పిలుస్తానండి.
2: అంటే మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు అంబులెన్స్ వాళ్ళు?
0: ఎప్పుడు నాకు రెడీగా ఉంటారు, విత్ ఇన్ 10 మినిట్స్ లో అంబులెన్స్ నా దగ్గర ఉంటుంది. వాళ్ళ కన్సల్టేషన్ అండి, అట్టచ్ మెడికల్ రిపోర్ట్ అంతా నేను ముందే హ్యాండ్ ఓవర్ చేసుకోండి పేషెంట్ ది. ఆ మెడికల్ రిపోర్ట్ దగ్గర పెట్టుకుంటాను, మేము నర్సింగ్ సర్వీస్ చేసే మా రిపోర్ట్ అని దగ్గర పెడతాను, మేము వాడే మెడిసిన్స్ అని మేము చూసుకుంటాము. అవన్నీ పిన్ కోడ్ వెంటనే వాళ్ళకి అటెండర్స్ కి ఇంటిమేషన్ ఇస్తాము, పలానా వాళ్ళని పలానా హాస్పిటల్ లో పంపిస్తాం, మీరు అటువైపు వచ్చేయండి అని చెప్తాను. వీటిని అంతా హాఫ్ అన్ అవర్ లోపే వాళ్ళకి వైద్యం అన్న ఏర్పాటు చేసుకుంటారు.
2: అదే సమయంలో వాళ్ళ బంధువులు ఎవరంటే వాళ్ళ బంధువులకి వాళ్ళు కొడుకులు గానీ ఎవరన్నా వాళ్ళకి ఇంటిమేట్
0: వస్తారు. వాళ్ళు వచ్చి వెంటనే అక్కడ అటెండ్ అవుతారు, మేము వెళ్ళిన అటెండర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మా వాళ్ళు బ్యాక్ వస్తారు.
2: ఇక్కడ సందేహం, అసలు కొడుకులే లేరు, ఎవరు లేరు, వీళ్ళు అనాథలుగా ఉన్నవాళ్ళు చేరుంటారు అనుకోండి, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎవరు చూడని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మీరే నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి తగిన సౌకర్యం ఏర్పాటు చేస్తారు?
0: అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఎవరో ఒకరిని అటెండర్ అనే నిర్ణయం తీసుకుంటాం.
2: వాళ్ళలో
0: ఎవరో ఒకరిని తీసుకుంటాం, ఎందుకంటే ఎస్ అనే వ్యక్తి ఏంటి రేపటి రోజు సడన్ గా ఏమన్నా అవుతుంది, అది రెస్పాన్సిబిలిటీ మనం పూర్తిగా కొన్ని కొన్ని పరిస్థితులు మనం తీసుకోలేము. ఎందుకంటే మన సొంత తల్లిదండ్రుల విషయాలే కొన్ని కొన్ని మన బిడ్డను అడిగి చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజుల్లో. అంటే నిర్ణయం మనం చేతుల్లో ఉండట్ల కొన్నిసార్లు అటువంటి పరిస్థితుల్లో, అటువంటి పూర్తి అనే వాళ్ళని ఏంటంటే అది పూర్తి అనాథ ఆశ్రమంలో రోడ్డు మీద ఉన్న వాళ్ళని, అటువంటి వాళ్ళకంటే వాళ్ళు ఏం చేస్తారనేది మనకైతే తెలియదు. మన దగ్గర ఏంటంటే మినిమం ఒక అటెండర్ని ఎవరో ఒకండి అనేది మనం గైడ్ చేసుకుంటాం, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేటట్టు అవకాశం. వాళ్ళ కనుక లాస్ట్ మినిట్ లో మీదేనండి భారం అంటే మనం అనుకుంటాం చేసేస్తాం,
2: దైవం మీద భారం
0: అంతే. హాస్పిటల్లో గనక ఐసీయూలో గనక ఎలా ఉంటుందో ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ మేము నెబులైజేషన్ పెట్టిన దగ్గర నుంచి, ఆక్సిజన్ ఇవ్వటం దగ్గర నుంచి మెడికల్ కేర్ మొత్తం ఇచ్చేయగలుగుతాం. డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మేము ఏ టు జెడ్ కూడా వైద్యం మేము వాళ్ళు ఇచ్చిన లిస్టు వాళ్ళు ఇస్తారు కదండి, ఈ సెలైన్ పెట్టాలి లేదు అంటే ఐవీలు ఇవ్వాలి ఎలా ట్రీట్మెంట్ అంటే కొంతమంది హాస్పిటల్ ఉండి భరించలేని వాళ్ళు ఉంటారు. అందులో ఏం చెప్తాను, మీరు వెళ్ళండి ఒకసారి ఓపీ చెక్ చేయించుకోండి, ట్రీట్మెంట్ రాంచుకొని వచ్చేయండి, ఆ ట్రీట్మెంట్ ప్రకారం ఇక్కడ మేము చెకప్ చేసుకుంటాము, మళ్ళీ మీరు అదర్వైజ్ వెళ్ళి మీరు చూపించుకొచ్చుకోండి, దాన్ని బట్టి పేషెంట్ ఆటోమేటిక్ గా రికవర్ అవుతారు. ఇంకా మన ప్రాబ్లం ఉన్నారు, ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళు బాగానే పర్వాలేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా రికవర్ అయ్యే వరకు పోయి, ఎందుకంటే హాస్పిటల్ పెట్టగానే మాట్లాడదు కదండి. ఒక పేషెంట్ మనం హాస్పిటల్ పెట్టండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం సఫర్ అవ్వాల్సింది ఈ రోజుల్లో. క్యారేజీలు తీసుకెళ్ళడానికి కానీ తీసుకురావడానికి కానీ పేషెంట్ దగ్గర ఉండటానికి కానీ ఇటువంటివన్నీ మా దగ్గర ఏమి ఉండవు, ఒక పేషెంట్ మా దగ్గర ఉంటారు. సో ఇబ్బంది అనేది రానివ్వకుండా చూసుకుంటా పేషెంట్ కి. అంత సీవియర్ పొజిషన్ సడన్లీ వచ్చిందానికి ఎవరేం చేయలేము, కానీ రాకుండా మాత్రం 100% ఆ జాగ్రత్తలో నేను ఉంటాను.
2: ప్రతిరోజు మీరు తీసుకునే జాగ్రత్తలు, ఆహార నియమాలు, తర్వాత మందులు సకాలంలో, మీకు నర్సు ఉంటారు కాబట్టి మీ అండర్ లో పర్యవేక్షణ ప్రతిరోజు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యం రక్షింపబడుతుంది.
0: ప్రతి ఎమర్జెన్సీ మెడిసిన్ నా దగ్గర ఉంటుందండి. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ అంటే నువ్వు డాక్టర్ కాదు కదమ్మా, నువ్వు అన్ని అలా ఇవ్వగలుగుతావు అని అడగచ్చు, ఎందుకంటే నేను ఒకసారి హాస్పిటల్ చేసి ఉన్నాను కాబట్టి, ఈ మెడికల్ గా వీళ్ళని చూస్తున్నాను కాబట్టి, ఆ రాసే మెడిసిన్ చేయండి అనేది ఎమర్జెన్సీ అనేది నేను దగ్గర పెట్టుకుంటాను, ఇంకా డాక్టర్ గారి సలహా తీసుకుంటా.
2: అంటే ఇప్పుడు మీరు మంత్లీ చెకప్స్ అలా అన్నారు కదా, అట్లా వచ్చినప్పుడు ఇలా డాక్టర్ గారు వాళ్ళు వస్తుంటారా?
0: ఇప్పుడు ఓ పేషెంట్ బాగాలేదండి, ఈవిడికి డాక్టర్ గారు చూపిద్దాములే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నప్పుడు నేను ఆయన డాక్టర్ గారికి ఫోన్ చేస్తా. ఏ టైం అయినా విని అర్ధరేతుల పొట్టైన ఆయన వచ్చేస్తారు, నాకు వచ్చి చూసి వెళతారు. పార్ట్లు మెడిసిన్స్ అనేది ట్రీట్మెంట్ అనేది మేము చేసుకుంటాం ఆయన పర్యవేక్షణలో. ఎండీ కావాలండి మా మదర్ కి ఎండీని చూపించండి అంటే ఆయన పిలుస్తాం, ఆయన వచ్చి చూసి వెళ్తారు.
2: వాళ్ళకు కూడా కొంత సేవాభావం ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం, మీరు పిలవంగానే వాళ్ళు కూడా ఆ దృష్టితో సేవాభావం ఉన్న వాళ్ళే తొందరగా రాగలుగుతారు.
0: ఒకే మాట అంటారు, అమ్మా నువ్వు చేసే సర్వీస్ లో మాకు ఎంత భాగం ఇస్తున్నావమ్మా, చాలమ్మ మాకు కూడా ఆ ఇది
2: ప్రశ్న మేడం. అసలు ఎవరు లేరు, ఆర్థికంగా వాళ్ళకి ఏమీ లేదు, పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు చూడటం మానేశారు, లేదా వెళ్లిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, పట్టించుకోవట్లేదు, అలాంటి వారికి మీరేమన్నా సేవలు అందించారా, అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయండి, అందిస్తున్నాను కూడా కొంతమందికి నిన్న హోమ్ లో వాళ్ళకి.
2: అంటే బాధ్యత మనమే తీసుకుని, వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి.
0: అంటే ఉన్నారు కానీ కట్టలేరు.
2: కట్టలేరు అంటే పేదరికం వల్ల కొంత కట్టలేకపోవచ్చు.
0: కట్టలేరు, ఉన్నారు, చూడరు, చాలా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను సర్వీస్ చేస్తున్నానండి. వాళ్ళు తక్కువ కడుతున్నారు కదా, వీళ్ళు డబ్బులు కడతారు కదా, వీళ్ళు డబ్బులు కట్టలేరు కదా అనేది భేదభావం లేదు, అందరికి ఈక్వల్ ఒకే ఫుడ్ అందిస్తానండి నేను, ఎందుకంటే నాకు ఆ తేడా లేదు.
2: చివరిగా ఏంటంటే, మీరు అనాథాశ్రమం ఏ ఉద్దేశంతో పెట్టాలనుకున్నారు?

0: పేషెంట్ ఆడవాడు చేస్తారు, అప్పుడు వాళ్ళు స్ప్రెడ్ అవుతారు. అటువంటి టైంలో కొంచెం ఇబ్బంది కానండి. నా వర్కర్స్ అందరూ చాలా బాగా చేస్తారండి, చక్కగా వింటారు, మంచి గుడ్ సర్వీస్ అందిస్తారు. దానివల్ల నేను ఎప్పుడు ఇబ్బంది పడలా. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటండి, ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల వచ్చే ఇబ్బందులు అండి, పేషెంట్ వినిపించుకోరు, గప్పుకుని దిగిపోతారు, బాత్రూమ్కి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ఉన్న మార్బుల్స్ అన్నిటి మీద ఎక్కడ నీళ్లు ఉంటాయో తెలియదు, వాళ్ళు ఎక్కడ పడిపోతారు అనే మెంటల్ టెన్షన్ తో నేను గప్పుకుని అరుస్తుంటాను. అటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వర్కర్స్ ని కేకలేస్తాను కానండి, మినిమం అందరూ కూడా మంచి, నాకు వంట చేసే అమ్మాయి దగ్గర నుంచి నాకు పేషెంట్ కి ప్రతి ఒక్క నైట్ గాని డే గాని 24 అవర్స్ చేసే ప్రతి ఒక్క వర్కర్ 100% గుడ్ సర్వీస్ చేస్తాండి. దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి.
1: మీరు ప్రారంభించిన వృద్ధాశ్రమం మీరు సేవ చేయడానికి ఒక అవకాశం.
0: అవును, అది భగవంతుడి
1: వారు కావచ్చు, మన వయసు రీత్యా వృద్ధులైన వాళ్ళు, వయోవృద్ధులు.
0: అవును,
1: మరి పిల్లలు చూడని వాళ్ళు కావచ్చు. పిల్లలు దగ్గర లేక విదేశాల్లో చాలా మంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతారు. అలాంటి వారికి గాని ఎవరికైనా గానీ మీ ఆశ్రమం ఆసరా అవుతోంది.
0: అవును,
1: మీరు సేవాభావంతోనూ కొంత మానవత్వంతోనూ కొంతమంది దేవుళ్ళ లాంటి పెద్దల సహకారంతో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని, ఈ వృద్ధాశ్రమ నిర్వహణని చాలా చక్కగా జయప్రదంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాగే మీలాంటి వారు ఇంకా ఇలాగే ఎన్నో ఆశ్రమాలు స్థాపించాలని, అవి వృద్ధులకి ఆసరా కావాలని ఆకాశవాణి ఆశిస్తోందండి. నమస్కారం.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో వృద్ధులకు ఆసరా, వృద్ధాశ్రమాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
3: మారింది శ్రీ చైతన్య సిద్ధం.

0: లేరు డాక్టర్లు.
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: తెలుగు రాష్ట్రాల నుండి
1: 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా సమాచార వేదికలో స్థానిక వార్తలు తెలుసుకుందాం. రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం స్వామివారికి నవకలిశ స్నపన తిరుమంజనం, విశేష పుష్పాలంకరణ, ఆస్థాన సేవ తదితరాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దివి సుబ్రహ్మణ్యం ఉభయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్త మండలి చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి పర్యవేక్షించారు. పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో దహసాంజనేయ స్వామివారికి తిరుమంజనం పంచామృత అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు ఎన్సీహెచ్ శ్రీనివాస అయ్యంగార్, టీఎంబి రంగరాజన్, ధూడి పార్థసారథి శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను వ్యవస్థాపక ధర్మకర్తల మండలి చైర్మన్ మజ్జిగ చంద్రమౌళి రెడ్డి, కార్యనిర్వహణాధికారి జంజనం శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ప్రభుత్వం యాప్ ఆధారంగా యూరియా, డిఏపి విక్రయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల

విక్రయాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరా లేదా విక్రయాలను సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1555251ను సంప్రదించాలని సూచించారు.

0: మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు.
1: ఈ ఛానల్ పెట్టండి.
2: అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
3: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
2: అమ్మా? టైం పదై
4: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
5: తెలీదు.
4: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
5: తెలీదు.
4: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
5: తెలీదు.
4: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
5: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
4: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
6: హైలసు హైలసు హైలసు హైలస హైలసు హైలసు హైలసు హైలస
7: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
0: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:00. అలనాటి మధుర గీతం విందామా. దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట. రచన వేటూరి. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: పాట వినే ముందు ఒక ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: అలనాటి మధుర గీతం విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం అలనాటి మధురగీతం వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్దరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ రిపోర్టుల పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరీ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినోమె. యే జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన యే దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరెంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बात थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेक राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था, आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
3: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనో చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరీ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక ప్రకటన.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో టిష్యూ కల్చర్ సాగు ఈ అంశం గురించి ప్రసంగం వింటారు.
1: శాస్త్రీయ పద్ధతిలో టిష్యూ కల్చర్ అరటిని ఏ విధంగా సాగు చేసుకోవాలో తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటిన 5 నెలల వరకు మొక్క పెరుగుదలలో చాలా కీలకమైనటువంటి దశ. కాండం లోపల ఆకుల పుబ్బాలు ఏర్పడటం ఆగిన తర్వాత గెలలోని భాగాలైన పుష్పగుచ్చాల పుచ్చాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. పుష్పగుచ్చం గ్రీవంలో హస్తం పుబ్బం ఏర్పడుతుంది. హస్తం పుబ్బంలో 2 వరుసల్లో ఉబ్బిన ప్రాంతాలు ఏర్పడతాయి. ఉబ్బిన ప్రాంతాల నుండి పుష్పాలు 2 వరుసల్లో ఏర్పడతాయి. హస్తంలో ఈ పుష్పాల నుంచి కాయలు 2 వరుసల్లో ఏర్పడతాయి. దీన్ని బట్టి గెలలోని భాగాలైన

ఉన్నటువంటి పుష్పగుచ్చాలు, హస్తాలు, పుష్పాలు, కాయల సంఖ్య ముందుగానే నిర్ణయమవుతుంది. ఒకసారి ఈ సంఖ్యలు నిర్ణయమైనాక ఏ పరిస్థితుల్లోనూ ఇవి మారవు. ఇవన్నీ మొక్కలు నాటిన 5 నెలల్లో కాండం లోపల నేలకు దగ్గరగా జరుగుతాయి. గెల బయటకు వచ్చే నెల ముందు కాండం కింద నుండి పైకి రోజుకు 8 సెంటీమీటర్ల వంతున ఎగబాకి బయటికి వస్తుంది. కీలక దశ అయిన నాటిన 5 నెలల వరకు మొక్కల పెరుగుదలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండాలి అంటే ఎరువులు, నీటిని సరిగ్గా అందించి చీడపీడల బెడద లేకుండా చూసుకోవాలి. అందుకే మొక్కలు నాటిన 2వ వారం నుండి డ్రిప్ ద్వారా ఎరువులను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ దశలో మొక్కల పెరుగుదలకు ఆటంకాలు జరిగితే హస్తాలు, కాయల సంఖ్య తగ్గుతాయి. అందుకే మొక్కలు నాటిన 2వ వారంలో ప్రారంభించి 300 రోజు వరకు ఎరువుల్ని అందించుకోవాలి. 300 రోజు వరకు ఎరువుల్ని అందిస్తే ఆకులు పండుబారకుండా కాయల్లో వృద్ధి బాగా ఉంటుంది. 2వ పంటకు అంటే కార్సీ పంటకు వదిలిన పిలకలకు పోషణ బాగా అందుతుంది. భాస్వరాన్ని మొక్కలు నాటేటప్పుడు గుంతకు 300 గ్రాములు సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాముల వేప పిండి లేదంటే ఆముద పిండిని మట్టితో కలిపి వేసుకోవాలి. నాటిన 5వ నెలలో చెట్టుకు 250 గ్రాములు వేప పిండి లేదంటే ఆముద పిండిని వేసుకోవాలి. సూపర్ ఫాస్ఫేట్ వేసినందువల్ల ఇందులో ఉండే భాస్వరం, సున్నం, గంధకం మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. నాటిన 180 నుండి 210 రోజుల మధ్య ఎకరానికి 300 కిలోల డ్రిప్ ద్వారా మెగ్నీషియాన్ అందియాలి. మొక్కలు నాటిన 3వ నెలలో 5వ నెలలో ఫార్ములా 4ను లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే సూక్ష్మ పోషకాలు మొత్తం చెట్టుకు అందుతాయి. పిలకలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి, లేదంటే తల్లి చెట్లతో పోషకాల కోసం పోటీపడి చీడపిడల బెడద ఎక్కువవుతుంది. ఇక గెలల యాజమాన్యం విషయానికి వస్తే, గెలలు వేయక ముందు చేసే యాజమాన్యం చెట్టు దృఢంగా పెరిగేందుకు, గెలల్లో హస్తాలు, కాయల సంఖ్య పరిమాణం పెరిగేందుకు దోహదపడుతుంది. గెల వేసిన తర్వాత చేసే యాజమాన్యం గెలలోని కాయల పరిమాణం, నాణ్యత వృద్ధి అయ్యేందుకు ఉపయోగపడతాయి. మంచి గెల, కాయల పరిమాణం, నాణ్యత బాగుండేందుకు చెట్టులో కనీసం 12 ఆరోగ్యమైనటువంటి ఆకులు ఉండాలి. హస్తాల మీద ఉండే పుష్పగుచ్చాలను విచ్చుకొన్న వెంటనే తొలగించుకోవాలి. హస్తాలన్నీ విడిచిన తర్వాత గెల చివరుండే మగపూల గుచ్చాన్ని 10 నుండి 15 సెంటీమీటర్ల కాడను వదిలి తుంచివేయాలి. లేదంటే ఇది కాయలను నష్టపరిచి గారును కలిగించే తామర పురుగులకు స్థావరంగా ఉండటంతో పాటు కాయలతో ఆహార పదార్థాల కోసం పోటీపడి కాయల పరిమాణం తగ్గుతుంది. ఆఖరి హస్తం విడిచిన 15 నుండి 20 రోజులకు కాయలు చివరి ఎండిన ఆడపూల అవశేషాలను తొలగించాలి, లేకుంటే కాయ ముచ్చిక కుళ్ళు సోకే ప్రమాదం ఉంటుంది. గెల తొడిగిన తర్వాత గెల పైభాగం ఏర్పడ్డ పోటాకును వంచి వంగిన గెల కాడ మీద అంటే తొండం మీద కప్పాలి. దీనివల్ల వంగిన గెల కాడ మీద ఎండ నేరుగా పడకుండా ఉండటం వల్ల మాడిపోయే ప్రమాదం ఉండదు. ఎండకు గెల వంపు భాగంలో ఎండకు మాడి మచ్చ ఏర్పడితే వెంటనే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బన్ డైజం కలిపి మాడిన భాగానికి పిచికారీ చేయాలి. ఆఖరి హస్తం విచ్చుకున్న 1 వారం తర్వాత 15 నుండి 20 రోజుల వ్యవధిలో 10 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదంటే 13:045 కలిపి గెలలకు 2-3 దఫాలుగా పిచికారీ చేస్తే కాయల పరిమాణం, కాయల్లో కండ పెరిగి దిగుబడి పెరుగుతుంది. గెల చివర నుంచి పోషకాలను అందిస్తే గెల బరువు 20 నుండి 25% పెరగడంతో పాటు గెల చివర ఉన్న హస్తాల్లోని కాయలు బాగా వృద్ధి అవుతాయి. 1/2 కిలో ఆవు పేడ, 10 గ్రాముల యూరియా, 10 గ్రాముల పొటాషియం సల్ఫేట్, 10 మిల్లీలీటర్ల నీరు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మందంగా ఉండే పాలిథిన్ సంచిలో వేయాలి. గెలలోని ఆఖరి హస్తం విచ్చుకున్న వెంటనే ఆఖరి హస్తానికి 6 అంగుళాల కింద గెల కాడను ఏటవాలుగా కోసి పోషకాల మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిని ఏటవాలుగా కోసిన గెల కాడ భాగం మిశ్రమంలో హస్తం ఉండేలా తొడిగి పాలిథిన్ సంచి మూతిని గెల కాడకు నైలాన్ దారంతో కట్టాలి. ఈ సంచిని గెల కోసే వరకు ఉంచాలి. మిశ్రమంలోంచి నత్రజని, పొటాషియం, ఖనిజ లవణాలను కాయలు గ్రహించి బాగా వృద్ధి చెందుతాయి. ఆవు పేడను మాత్రమే వాడుకోవాలి, ఎందుకంటే ఆవు పేడలో బేసిల్లస్ సిబులిస్ అనే బ్యాక్టీరియా ఉండటం వల్ల కోసిన గెల కాడ భాగం కుళ్లకుండా ఉంటుంది. కాయల రంగు, నాణ్యత పెరగటానికి పురుగుల బెడత తగ్గించుకునేందుకు 6% రంధ్రాలు ఉన్నటువంటి 10 కేజీ తెలుపు లేదంటే నీలిరంగు పాలిథిన్ తొడుగులు, 80 సెంటీమీటర్ల వెడల్పు, 1 మీటర్ పొడవు కొలతలో ఉన్నటువంటివి గెలలకు తొడుక్కోవాలి. తొడుగుల కింది భాగంలో తొడుగుల్ని చివరలు కట్టకుండా వదిలేయాలి. ఈ తొడుగులే కాయలకు చలి దెబ్బ తగిలి కాయలు దెబ్బతిరకుండా తొడిగితే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల చలి దెబ్బ కాయలు తగలకుండా ఉంటుంది.

0: కాయలకు తామర పురుగులు ఆశించి కాయల తోలు మీద గోకి రసాన్ని పీల్చడం వల్ల కాయలపై గార ఏర్పడుతుంది. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదంటే 0.5 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ 15 రోజుల వ్యవధిలో 2 సార్లు గరెలకు పిచికారీ చేసుకోవాలి. అరటి మొగ్గ నిలువుగా ఉన్నప్పుడు పైనుండి 1/4 ఎత్తులో ఇంజక్షన్ ద్వారా 0.2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ను 1 లీటర్ నీటిలో కలిపి 2 మిల్లీలీటర్ల మందు ద్రావణాన్ని 30 డిగ్రీల కోణంలో సిరంజి సహాయంతో ఎక్కించాలి. ఇలా చేయటం వల్ల కాయలకు సోకే పురుగులను నివారించుకోవచ్చు. గాలులకు చెట్లు సులభంగా పడిపోకుండా గెలలు వేసిన వెంటనే గెలలకు ఊతం ఏర్పాటు చేయాలి. గెలలు గాలికి కదిలినప్పుడు రాసుకోకుండా ఊతం అందించాలి. ఎండ నేరుగా గెలల మీద పడి కాయలు మగ్గకుండా ఉండేందుకు ఎండిన అరటి ఆకులతో చుట్టటం గాని, గెల పైనున్న 1-2 ఆకుల కాడల్ని మడిచి గెలపై కప్పటం గాని చేయాలి. చెట్లు గెలలతో ఉన్నప్పుడు పిలకలను తవ్వి తీయకూడదు. దగ్గర లేదంటే స్థానిక మార్కెట్లకు 90-95% పక్వ దశలో, దూర ప్రాంత మార్కెట్లకు అయితే 75% పక్వ దశలో కాయల్ని గెలల్ని కోయాలి. గెలలో పైనుండి 2 హస్తంలోని మధ్య కాయలు పక్వ దశను సూచిస్తాయి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే ఎర్వినియా బ్యాక్టీరియా దుంపకుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో దీని నివారణ కోసం మొక్కలు నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. తోటలో తెగులు సోకి మొక్కలను దుంపతో సహా తీసి తోట బయట కాల్చివేయాలి. మొక్కలు తీసిన చోట చుట్టుపక్కల ఉండే మొక్కల మొదళ్ల వద్ద మట్టి బాగా తడిసేలా లీటర్ నీటికి 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ ను కలిపిన మందు ద్రావణంతో తడపాలి. ఇక సెగటోక ఆకుమచ్చ తెగులు నివారణ కోసమైతే నీరు నిలవని నేలల్లో ముందు సాగు చేసుకోవాలి. గాలి వెలుతురు బాగా సోకేలా ఎటు చూసిన 6 అడుగుల దూరంలో మొక్కలు నాటుకోవాలి. తోటలో కలుపు మొక్కలు పిలకలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. నత్రజని ఎరువుల్ని సిఫార్సుకు మించి వాడకూడదు. పొటాష్ ఎరువుల్ని సిఫార్సుకు తక్కువ కాకుండా వాడాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పారించాలి. తెగులు సోకి చనిపోయిన ఆకుల్ని కోసి తోటల బయట కాల్చివేయాలి. వర్షాకాలం ప్రారంభంలోనే తెగులు ప్రాథమిక దశలోనే రసాయన శిలీంద్ర నాశని మందులను వరుస క్రమంలో 10-15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. మొదటి దఫా ఈ మందులను లీటర్ నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ పిచికారీ చేసుకోవాలి. 2వ దఫా లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్ డైజమ్ను పిచికారీ చేయాలి. 3వ దఫా లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ట్రైడో మార్ఫోను పిచికారీ చేయాలి. 4వ దఫాగా లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రోపేకాన్జోల్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. అరటికి ఏ మందు పిచికారీ చేసినా లీటర్ నీటికి 1/2 మిల్లీలీటర్ల జిగురు కలిపి పిచికారీ చేస్తే ఆకులకు మందు అంటుకుని బాగా పనిచేస్తుంది. బనోల్ అనే పారాఫినిక్ ఆయిల్తో శిలీంద్ర నాశని మందులు వాడితే మంచి ఫలితాలుంటాయి. 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల బనోల్ ఆయిల్ను ఇప్పుడు చెప్పినటువంటి శిలీంద్ర నాశని మందుల మోతాదులో సగం కలిపి ఇప్పుడు చెప్పినటువంటి క్రమంలో వాడితే ఈ తెగులు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే క్లోరోథలోనిల్ను బనోల్ ఆయిల్తో కలిపి పిచికారీ చేయకూడదు. పండు ఈగ నివారణ కోసమైతే మిథైల్ యూజనాలను బాగా దట్టించిన కార్డుబోర్డు ముక్కను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాలి. ఈ ముక్క మీద 6-7 చుక్కలు డైక్లోరోవాస్ పురుగు మందును వేసి మూతను బిగించి చెట్టు నీడలో కాయలు పక్వ దశకు చేరుకునే దశలో కట్టాలి. మిథైల్ యూజనాల వాసనకు పండు ఈగ మగ ఈగలు ఆకర్షించబడి డబ్బాకున్న రంధ్రాల గుండా లోపలికి వచ్చి పురుగు మందు ప్రభావంతో చనిపోతాయి. మగ ఈగలు చనిపోయి ఆడ ఈగలకు సంపర్కం కోసం మగ ఈగలు లేనందున గుడ్లు పెట్టలేవు. ఎకరానికి 8 బోన్లు చొప్పున 3-5 అడుగుల ఎత్తులో బోన్లు కట్టుకోవాలి. వారానికి ఒకసారి పురుగు మందును కార్డుబోర్డు మొక్కల మీద వదలాలి. 3 వారాల తర్వాత ఈ ముక్కను తీసి కొత్త కార్డుబోర్డు ముక్కను పెట్టి ఇప్పుడు చెప్పిన విధంగానే పురుగు మందును వేయాలి. ఈ పద్ధతి చాలా చౌకగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్లయితే పండు ఈగలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో టిష్యూ కల్చర్ సాగు ఈ అంశం గురించి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
2: టిష్యూ కల్చర్ అరటి మొక్కల సాగు గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ అంటే నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుంచి ప్రయోగశాలలో అభివృద్ధిపరిచిన మొక్కలు, ఆరోగ్యవంతమైన బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుంచి అభివృద్ధిపరిచిన మొక్కలు తెగుళ్లు లేనివిగాను ఆరోగ్యవంతంగానూ ఉంటాయి. వీటిని పొలంలో నాటినప్పుడు వేగంగాను బలంగాను ఎదిగి మామూలు పిలక పంట కన్నా కూడా 45% వరకు ఎక్కువ దిగుబడినిస్తాయి. తోటంతా కూడా ఒకేసారి గెలలేస్తాయి. అలా వేసిన గెలలన్నీ అతి తక్కువ వ్యవధిలో కోయడం పూర్తవటం చేత తోట యాజమాన్యం ఖర్చు కూడా తగ్గుతుంది. కార్సీ పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగుబడులనిస్తాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రతి చెట్టుకి మనం ఎరువుల్ని లెక్కించి వేసుకోవాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటడం వల్ల ఎకరాల లెక్కన వేయడం సరైన పద్ధతి కాదు. అన్ని అరటి రకాలను ఒక్కొక్క చెట్టుకు 50 గ్రాముల భాస్వరాన్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. భాస్వరపు ఎరువును అరటి మొక్క నాటిన కొద్ది కాలం వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. కాబట్టి భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పిల్లకలు నాటేటప్పుడు గుంట నుండి తవ్విన మట్టికి కలపడమే మంచిది. సూపర్ ఫాస్ఫేట్ ను వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా పంటకి లభ్యమవుతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేసుకోకూడదు, వేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి కాంప్లెక్స్ ఎరువుల్ని వాడుకోకూడదు. బాగా చివికిన పశువుల ఎరువుని సూపర్ ఫాస్ఫేట్ తో కలిపి ఒక్కొక్క గుంటకు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు, బొంత ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే, నత్రజని 200 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 మోతాదులుగా విభజించి వేసుకోవాలి. ఇక పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాల విషయానికి వచ్చినట్టయితే, ప్రతి చెట్టుకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ చొప్పున వేసుకోవాలి. వీటిని కూడా 4 సార్లుగా విభజించి వేసుకోవాలి. తెల్ల చక్కెరకేళికి కూడా 250 గ్రాముల నత్రజని, 250 గ్రాముల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని 5 భాగాలుగా విభజించి వేసుకోవాలి. ఇక ఎర్రగర్ప నెలల్లో సాగు చేసే కొవ్వూరు, బొంత, కర్పూర చక్కెరకేళి విషయానికి వచ్చినట్టయితే, 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని 6 సమభాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పచ్చ అరటి అలాగే పొట్టి పచ్చ అరటి రకాలని ఎర్రగర్ప నెలల్లో సాగు చేసినట్టయితే గనక 300 గ్రాముల నత్రజని, 300 గ్రాముల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని 6 భాగాలుగా విభజించి వేసుకోవాలి. నత్రజని, పొటాష్ ఎరువులని అరటి చెట్టుకు 2 వైపులా 30 నుండి 40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలా కాకుండా ఎక్కువ నీరు పెట్టినట్టయితే వేసిన ఎరువులు నీటిలో కరిగిపోయి నీటితో పాటుగా భూమి లోపలి పొరల్లోకి పోయి మొక్కకి అందవు. కాబట్టి ఫలితం కూడా ఎక్కువగా రాదు. ఈ టిష్యూ కల్చర్ అరటి సాగులో డ్రిప్ పద్ధతిలో నీరు అలాగే ఎరువుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. డ్రిప్ పద్ధతిలో నీటినివ్వడం వల్ల నీటి వినియోగం 40 నుండి 50% తగ్గటమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల అరటి ఏపుగా పెరిగి మామూలు కన్నా 25 నుండి 30 రోజుల ముందుగా గెలవస్తుంది. గెలలు త్వరగా పక్వానికి రావడమే కాకుండా గెలల పరిమాణం, నాణ్యత కూడా పెరుగుతుంది. దీనివల్ల తోటను పెంచే వ్యవధితో పాటు యాజమాన్య ఖర్చులు కూడా తగ్గుతాయి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు భాస్వరపు ఎరువుని పిలక నాటడానికి తీసిన గుంట నుండి తవ్విన మట్టికి కలుపుకోవాలి. బలమైన నెలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదులో 60%, తేలిక నెలల్లో సిఫారసు చేసిన మోతాదులో 75% ఎరువులు వేస్తే సరిపోతుంది. బరువైన నెలల్లో డ్రిప్ పద్ధతిలో 3వ వారం నుండి 25వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 10 గ్రాముల యూరియా, 7 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని ఇవ్వాలి. మళ్ళా గెలవేసిన తర్వాత 33వ వారం నుండి 36వ వారం వరకు ప్రతి వారం ప్రతి మొక్కకి 13 గ్రాముల యూరియా, 10 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ పద్ధతిలో అందించాలి. పాలిథిన్ సంచుల్లో పెంచిన టిష్యూ కల్చర్ అరటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి. నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభిస్తాయి. మామూలు మొక్కల కంటే వేగంగా పెరుగుతాయి. కానీ మొక్కలు చిన్నవిగా ఉండి పరిమిత వేరు మండలాన్ని కలిగి ఉండడం వల్ల మామూలుగా సిఫారసు చేసిన ఎరువుల మోతాదుని సమర్థవంతంగా వినియోగించుకోలేవు. కాబట్టి అరటికి సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ ఎరువులని తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్ధనం చేయబడి ఎక్కువ సాగులో ఉన్న క్యావెండిష్ అంటే పచ్చారటి రకాలకి మొక్కలు నాటిన తర్వాత నత్రజని, పొటాష్ ఎరువులని ఒక్కొక్క దఫాకి 15 గ్రాముల వంతున 15వ రోజు, 30వ రోజు అలాగే 45 రోజులకి, 20 గ్రాముల వంతున 60 రోజులకి, 75 రోజులకి, 90 రోజులకి, 30 గ్రాముల వంతున 110 రోజులకి, 130 రోజులకి, 150 రోజులకి మొక్కలకి 2 వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడి పెట్టాలి. ఇక ఈ టిష్యూ కల్చర్ అరటిలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, అరటి పంటకి కాలం, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి సుమారుగా 30 నుండి 40 సార్లు నీటిని పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్థితుల మీద ఆధారపడి 7 నుండి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 4వ రోజు తడి పెట్టాల్సి ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి నీటి తడి పెట్టాలి. అరటికి డ్రిప్ పద్ధతి ద్వారా నీరు ఇచ్చినప్పుడు కాలపరిమితి 20 నుండి 30 రోజుల వరకు తగ్గుతుంది. దిగుబడి 20% వరకు పెరుగుతుంది. కలుపును అదుపులో ఉంచి 40% వరకు నీటిని, 25 నుండి 50% వరకు ఎరువులని ఆదా చేసుకోవచ్చు. అలాగే చీడపీడల సమస్య, కలుపు సమస్య కూడా తగ్గుతాయి. నత్రజని, పొటాష్ ఎరువుల్ని డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చినప్పుడు బలమైన నేలల్లో సిఫారసు చేసిన మోతాదులో 50%, తేలిక నేలల్లో 75% ఇస్తే సరిపోతుంది. 75% ఎరువులని పిలక నాటిన 5వ లేదా 6వ వారం నుండి గెల అంకురం ఏర్పడే దశ వరకు వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి. మిగిలిన 25% నత్రజనిని, పొటాష్ ఎరువుల్ని 4 సమభాగాలుగా చేసి గెల వేసిన తర్వాత 4 వారాల పాటు వారానికి ఒకరోజు చొప్పున డ్రిప్ ద్వారా ఇవ్వాలి. ఇక అరటి సాగులో అంతర పంటల విషయానికి వచ్చినట్టయితే, అరటి దీర్ఘకాల పంట, ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఎక్కువ నీటి తడులు ఇవ్వడం వల్ల ఖాళీగా ఉన్న భూమిలో కలుపు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఖాళీగా ఉన్న భూమిలో స్వల్పకాలిక అంతర పంటల్ని పండించి ఆదాయాన్ని గడించవచ్చు. అరటి రకాన్ని, నాటే కాలాన్ని, వాతావరణ స్థితిగతులను బట్టి మార్కెట్ అనుకూలతను గమనించి అంతర పంటల్ని ఎంపిక చేసుకోవాలి. అంతర పంటల సాంద్రత తగు నిష్పత్తిలో వేసుకోవాలి. ఎక్కువ సాంద్రతలో నాటినట్టయితే ముఖ్యమైన పంట అరటికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అరటికి వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటలకు నిర్దేశించిన ఎరువుల్ని అదనంగా ఇవ్వాలి. అరటి చుట్టూ 60 సెంటీమీటర్లు వదిలిపెట్టి అంతర పంటల్ని వేసుకోవాలి. అరటిలో కలుపు నివారణ, అంతర కృషి విషయానికి వచ్చినట్టయితే, హెక్టార్కి బ్యూటాక్లోర్ 5 లీటర్లు లేదా అలాక్లోర్ 2.5 లీటరు లేదా పెండిమిథాలిన్ 2.5 లీటరు లేదా ఆక్సిఫ్లోర్ఫెన్ 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఏదైనా ఒక మందుని నాటిన తర్వాత మొదటి తడి ఇచ్చి నేల తేమగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేసి కలుపు మొలవకుండా అరికట్టచ్చు. తుంగ, గరిక మొదలైన మొండిజాతి కలుపు నిర్మూలనకు హెక్టార్కి 2.5 నుండి 5 లీటర్ల గ్లైఫోసేట్ మందిని 250 నుండి 500 లీటర్ల నీళ్లలో కలిపి కలుపు మొక్కల మీద పిచికారీ చేసి నిర్మూలించవచ్చు. గ్లైఫోసేట్ మందు పిచికారీ చేసేటప్పుడు కలుపు ఎదిగి ఉండాలి. కలుపు ఆకులు పండి పూత పూసి ఉండకూడదు. గ్లైఫోసేట్ మందును అరటి మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అరటి నాటిన 3 నుండి 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకల్ని 20 నుండి 25 రోజులకు ఒకసారి కోసేస్తూ ఉండాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయడం వల్ల తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక ఫలసాయం వస్తుంది. బాగా పెద్దవైన పిలకలను పదునైన గునుపంతో, కొద్దిపాటి దుంపతో సహా తవ్వి తీస్తే తిరిగి పెరగదు. అరటి నాటిన 6 నుండి 8 నెలల్లో చెట్టు మొదలుకి మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అరటి చెట్లు గాలి తాకిడికి తట్టుకోవడానికి వెదురు గడలను పాతి ఊతమివ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్న చిన్న ముక్కలుగా నరికితే త్వరగా ఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రీయ ఎరువుగా రూపాంతరం చెంది భూసారం పెరుగుతుంది. గెలవేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత 2% రంధ్రాలను కలిగిన 100 కేజీ తెలుపు రంగు పాలిథీన్ సంచుల్ని గెలలకు తొడిగినట్టయితే పళ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా నాణ్యంగా ఉంటాయి.
1: మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో అరటి మొక్కల సాగు గురించి పొలం కబుర్లు విన్నారు. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
3: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పాడి పంటలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజా చిత్రం కోసం ఈ పాట.

మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

విహారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది.

ఈనాటి పాడి పంటలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
3: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకున్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మ నిర్భర్ పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేత అయినా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు. సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్, కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ అవసరం లేదు, వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జనధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మ నిర్భర పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి చౌకధారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీరపాట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాల

0: రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలు జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం, ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే వీధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీర్యాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణము 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును September 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికెట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పై వడ్డీని లబ్ధిదారులు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం గాను పిఎం స్వనిధి లబ్ధిదారులకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, యూపీఐ వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల

0: వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:59:39.

0: అభిరుచి, మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి, ఇది మీ హలో అభిరుచి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:08. కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలు మంచి మెసేజ్లు ఎత్తి పంపించున్నారు. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మనశంకర వరప్రసాద్ చిత్రంలోని మీసాలా పిల్ల అనే పాటను తప్పక వినిపించగలరు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అవేద, ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. మెసేజ్ పంపినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ ప్లే పుష్ప మూవీలో చూపే బంగారమాయని శ్రీవల్లి అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్. హాయ్ హలో నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమ్మనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా సింహపురి ఎఫ్ఎం తరపున శుభ సాయంత్రం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబల మస్తాన్ భాష వారి కుటుంబ సభ్యులందరి తరపున, ఫ్రెండ్స్ అందరి తరపున కలిసి వచ్చిన అదృష్టం సినిమాలోని పచ్చ పచ్చని చిలుక అనే పాటను ప్రసారం చేయగలరు అంటున్నారు. మీరు ఒక కొటేషన్ కూడా పంపించారు, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి, గుడ్ నైట్ అంటున్నారు. మీకు కూడా గుడ్ నైట్ అండి. ఇక అశోక్ సినిమాలో ఒక చిన్ని నవ్వే నవ్వి అనే పాట కావాలి అంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెల్లూరు జిల్లా సంఘం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ, మా అందరి కోసం వర్షం మూవీ నుంచి ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వాన అనే సాంగ్ను వినిపించండి ప్లీజ్. మా మెసేజ్ చదవడం లేదు, చదవండి అంటున్నారు. చదివేశాం కదా. ఓకే, నమస్తే, శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరు దానవీర సూరకర్ణ చిత్రంలోని ఏ తల్లి నిన్ను కన్నదో అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్ప మూవీ నుండి ఈ పాట మీకోసం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలు ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపించున్నారు. స్నేహం కోసం మూవీలో నుంచి మీ సమ్మున్న నేస్తమా అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు గజాల మల్లికార్జునరావు, నవీన్ బాబు వీరందరూ నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు నుంచి కోరుతున్నారు. రాజకుమారుడు చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటున్నారు. గోదావరి గట్టుపైన అనే పాటను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ మూసాపేట నుంచి కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ్, రోజా, శ్రీ రిషి రిషా, ఓంకార్, లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదోజ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరందరూ కూడా కోరుతున్నారు. ఇంకా హాయ్ నెల్లూరు వారికి శుభాభినందనలు. హలో అభిరుచిలో మా కోసం బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, రమణమ్మ, తిరుపతమ్మ, బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు అందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన.
0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి. వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు దానవీర సూరకర్ణ చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు హలో అభిరుచిలో వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు వింటూ ఉన్నారు. సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ఆశల జీవని ఆశయాల వాహిని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.
1: ఆశల జీవని ఆశయాల వాహిని. మనది వేదాలు వెలిసిన ధరణి, ఓంకార నాదాలు పలికిన అవని, ప్రతి ఒక్క అడుగు భరతజాతి అభ్యున్నతి వైపు మేలి మలుపు. అందుకే భారతజనని నీకిదే నవనీరాజనం అంటోంది కవిగాయక వైతాళిక బృందం. అశేష పూజా శిరీషాలతో నమస్కృతి అందిస్తోంది నరనారీ జనం. మనదైన ఈ భారతదేశాన్ని జనయిత్రిగా, దివ్యధాత్రిగా, హృదయ నేత్రిగా ఆరాధిస్తోంది. ఐక్యతే ప్రాణంగా, చైతన్యమే రూపంగా విక్రమించినప్పుడే జాతి జనతకు మహాయోగం. అన్నిటా అంతటా మనం ముందువరస నిలవాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంతరంగం. ఆయన పరిపాలనకు ఇప్పుడు ఇది పుష్కరకాలం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. పుష్కరాల్లో జీవనది ఉత్సవశోభ పొందుతుంది. నిత్య ఉత్సాహంతో ఆశాంతము ఎంతగానో కళకళలాడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పుష్కరశోభ నిండి స్ఫూర్తిని, దీప్తిని అందజేస్తోంది. దీనికి మూలకారణం జాతీయ ప్రజాస్వామ్య కూటమి. కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న శ్రీ మోదీ. ప్రమాణస్వీకారం చేసిన సంవత్సరం 2014. ఇప్పుడు ఇది 2026, అంటే 12 వసంతాలు అన్నమాట. ఈ 12 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి భారత్ ఏం సాధించిందన్నది మనందరి కళ్ల ముందు కనిపిస్తోంది. నవీనతను ఆవిష్కరిస్తోంది. అప్పట్లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన ఆ అధినేత అటు తర్వాత వరుసగా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు. 3 మార్లు విజయనాదం చేశారంటేనే ఘనత తేటతెల్లమవుతుంది. మాటలతో మంచితనం, చేతలలో మంచితత్వం ప్రత్యక్షమవుతుందని హితవాక్యం. దీన్ని అక్షరాల నరనరానా నింపుకుని కర్తవ్యపాలన సాగిస్తూ వస్తున్నారాయన. ఆయనవన్నీ నిర్ణయాత్మక విజయ పరంపరలే. దేశమంతటా సరికొత్త పాలనారీతికి శ్రీకారం చుట్టి మార్పు చేర్పులు ఎన్నింటినో ఆహ్వానిస్తున్నారు. ఆశే శ్వాసగా మారితే అడుగులు నడకలై, నడకలు పరుగులై పురోగమన బాటపడతాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట వినవచ్చిన మంత్రం సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్. అభివృద్ధి ప్రధానంగా ఉండటం, అవినీతిరహితం కావడం మోదీ పాలన పరమలక్ష్యం. సబ్కా వికాస్ అనేది దీనితో జతకలిసింది. అందరితో కలిసి, అందరి పురోభివృద్ధి కోసం, అందరి విశ్వాసాన్ని పెంపొందిస్తూ అనేది మూలసూత్రం. ఇది కేవలం నినాదం కాదు. మన దేశాన్ని, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దిన పాలనా భావజాలం. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగలిగే సముదాత్త విధానం. కొందరికి మాత్రమే ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించటం అనే పద్ధతి ఇందులో ఉండదని ఆనాడే శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలి. ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదన్నది సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అంతరార్థం. ప్రభుత్వ పథకాలను సర్వత్రా చేరువు చేయడం వల్లనే అనేక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం సాధ్యపడింది. మునుపు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు దిశ, దశ మార్చుకుంది. బలవత్తర ఆర్థిక వ్వవస్థ ఏర్పాటైన దేశాల్లో తొలి 5వ స్థానంలో ఉంది. సంక్షేమ ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. దీనికి మూలకారణం మౌలిక సదుపాయాల కల్పనలో డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవడం. ఇది సమన్వయంగా, సమర్థంగా కొనసాగుతుండడానికి శ్రీ మోదీ పాలనా పద్ధతే ఆలంబన. అధికార యంత్రాంగాన్ని ఎంతగా మెరుగుపరిచారంటే వాగ్దానాలను చేసే స్థాయి నుంచి వాటిని నెరవేర్చే స్థానం వరకు. వీటివల్లనే వికసిత్ భారత్ సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి ఎంతైనా అవసరం. ఏ అభివృద్ధి అయినా సమ్మిళితంగా ఉండాలి. కలిసికట్టుతనానికి ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రియతమ ప్రధాని. సేవల ఆధారిత వృద్ధికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. సహజంగానే వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనికి తోడు సేవారంగం నుంచి మంచి ఫలితాలు అందాలన్నది ఆయన అభిమతం. ఉపాధి అవకాశాలు ఇంకా ఇంకా పెరగాలన్నది తన మనసులోని మాట. అదే బాటలో దేశాన్ని నడిపించడంతో సేవల రంగం వాటాశాతం పెరిగి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక సేవలకు ధీటుగా పర్యాటకం, వాణిజ్యం, రవాణా, సమాచార సాంకేతిక రంగాల పరంగా వృద్ధి అత్యుత్తమ స్థాయిన నమోదవుతుండడం గమనించాల్సిన అంశం. పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణలను చేపట్టింది. ఇది సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో తీసుకునే చర్యలన్నింటినీ ఈ 12 ఏళ్ల కాలంలో విస్తృతపరిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహవసతి కలిగేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీర్చిదిద్దారు. జీవనోపాధి మెరుగయ్యేందుకు అనువుగా స్టార్టప్ ఇండియా, అలాగే స్టాండప్ ఇండియా పథకాలు రూపుదిద్దుకున్నాయి. చేతివృత్తులను ఒక్కొక్కటిగా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఆయా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లభించడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. పల్లెలన్నింటికీ విద్యుత్ సరఫరా గురించి ఒక సమగ్ర పథకాన్ని ఆ రోజుల్లోనే ఆరంభించింది. గ్రామీణ ఆవాసాలకు నిరంతర సదుపాయం కలిగించడానికి పనులు నిర్వహించింది. వ్యవసాయపరంగా రైతు ఆదాయ పెంపుదల వైపు చూపు సారించింది. విత్తు నుంచి విపణిదాకా ఆధునిక వసతుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ 12 వత్సరాల కాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పీఎం మాన్ధన్ యోజన ఇంకా ప్రత్యేకం. రైతులకు నెల నెల మొత్తాల చెల్లింపులు, పింఛన్ సౌకర్యాలు నూతన ఒరవడికి దారితీశాయి. అప్పుడు 2019లో మొదలైన పథకం ఇంకెంతో విస్తారత సంపాదించుకుని నిరుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు బాసట కల్పించింది. ఎంపికైన వేలాది సంఘాల వారికి ప్రభుత్వమే డ్రోన్ల పంపిణీ చేయడమన్నమాట. గరిష్ట మొత్తాన్ని కేంద్రమే చేయూతగా అందిస్తోంది. ఇందువల్ల పంటల దిగుబడి పెరుగుతోంది. నమో డ్రోన్ దీదీ అనిపిస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఫలితంగా వేలాది ప్రాజెక్టులకు ఇన్నేళ్లలో ఆమోదముద్రలు లభించాయి. స్వయం సమృద్ధ భారత్ అంతటా ధ్వనించింది. హరిత ఇంధన వనరులపైన ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సమధిక ప్రోత్సాహం అందించారు, అందిస్తున్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. తిరిగి ఉత్పాదనకు దోహదపడే ఇంధన సామర్థ్యంలో మనమే మిన్నా. ఇంతటి స్థాపిత సామర్థ్యంలో మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4వ స్థానం సాధించింది. ఇదంతా కేంద్రం చేసిన ఆలోచన, సాగించిన ఆచరణల ఫలితమే. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన చేతలతో ఇచ్చింది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదిలీ చక్కగా అమరింది. అంకుర భారత్ కీలక ధ్యేయం యువతను అన్ని విధాలా ప్రోత్సహించటం. యువతీ యువకులు ఉద్యోగాల కోసం తాపత్రయపడకుండా ఏకంగా వాటి సృష్టికర్తలైతే ఆవిష్కరణలు వెల్లివిరుస్తాయి, పెట్టుబడులు విస్తారమవుతాయి. ఇదే దేశానికి ఎంతో మేలు కలిగిస్తుందని ప్రస్ఫుటం చేశారు శ్రీ మోదీ. నిరంతర కృషి ఫలితంగా విశ్వస్థాయిలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థ ఆవిర్భవించింది. పర్యావరణ రీతిని ఎంతగానో పరివ్యాప్తం చేయగలిగింది. ప్రధాని దూరదృష్టికి మరో ప్రతీక ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం. ఉచితంగా ఆరోగ్య బీమాను మించిన మహోపయోగ కార్యక్రమం ఏ దేశంలోనైనా ఇంకేముంటుంది? వేలు, లక్షల సంఖ్యలో ఆరోగ్య శ్రేయ కేంద్రాలు నిర్మితమయ్యాయి. జన ఔషధ కేంద్రాల కారణంగా అనేకానేక ఔషధాలు అవసరార్థులకు చౌకగా లభిస్తున్నాయి. డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. మరింత విశేషం ఒకటుంది, ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణ. కోట్లాది పౌరులకు దీనివల్ల మేలు విస్తరించింది. ఉజ్వల యోజన మూలాన వంటగ్యాస్ కనెక్షన్లు సరికొత్తగా కోట్ల మందికి లభించాయి. భారత ఘనతను స్ఫూర్తిగా తీసుకున్నాయి ఇతర దేశాలెన్నో. బాలికల చదువు మీద శ్రీ నరేంద్రమోదీ కనబరిచిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చదవాలి, చదివించాలి, వారికి అన్ని విధాలుగానూ పరిపూర్ణ రక్షణలివ్వాలంటూ సుకన్య సమృద్ధి యోజనను ప్రతిష్టాత్మకంగా ఆరంభించారు. స్వచ్ఛభారత్, సౌభాగ్య, మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులేనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రారుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతిరేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా అంతకుముందు సైతం అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా తనది విలక్షణత. అంతర్జాతీయంగా పలు ఇతర దేశాల నుంచి అనేక అత్యున్నత పౌర పురస్కారాల స్వీకర్త. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఐక్యరాజ్యసమితి నుంచి అత్యుత్తమంగా పర్యావరణ పురస్కారం స్వీకరించారు శ్రీ మోదీ, శాంతి బహుమతి విజేత. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, ఇలా ఎన్నెన్నో సృజనాత్మక ఆవిష్కరణలకర్త ఆయనే. స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల, ప్రోత్సాహానికి చర్యలెన్నింటినో చేపట్టారు. జన్ధన్, మొబైల్ పేరిట నూతనత్వాన్ని సృజించారు. ప్రభుత్వ సంక్షేమ నిధులు నేరుగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా జాగ్రత్తలకు శ్రీకారం చుట్టారు. జాతీయంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూశారు. వందే భారత్, స్వదేశీయత మరింత విభిన్నత. వాయువేగంతో నడిచే రైళ్లతో అత్యాధునిక సాంకేతికతను జోడించిన శక్తి, సంపన్నత. దేశమంతటా విమానాశ్రయాల సంఖ్య 3 రెట్లైంది. సాధారణ పౌరులకి విమాన ప్రయాణం సులభ సాధ్యమైంది. ఇప్పుడు రవాణాకు ధీటుగా రక్షణ రంగంలోనూ మరెన్నెన్నో మెరుపులు. రక్షణ పరికరాల సంబంధంగా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, స్వయం సమృద్ధి అందడానికి ప్రయోగాలు అనేకం సాకారమయ్యాయి, అవుతున్నాయి. వెలుగురేఖ, దేశంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్య యోగం కల్పించడము శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలన ఫలితం. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ గురించిన తీర్మానానికి కారకులయ్యారు. ఆయన పిలుపు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 177 సభ్యత్వ దేశాలు ఐక్య కంఠంతో హర్షించి ఆమోదించడమే సమాదరణకు ప్రతీక. అయోధ్యలో రామమందిర నిర్మాణ పరిపూర్తి, అనేక పుణ్యక్షేత్రాల సమగ్రాభివృద్ధి, ఆధ్యాత్మికత పరివ్యాప్తి, ఇవన్నీ ఘన విజయాల జాబితాలోనివి. శ్రీ మోదీ రోజూ తన దినచర్యను ప్రారంభించేది ధ్యానంతో. సామాజిక ఆధ్యాత్మికతను ప్రాచుర్యానికి తెచ్చిన విశిష్టత ఆయనదే. సతత్ భారత్, సనాతన భారత్ ఆయనవే. విద్యారంగ సంస్కరణలను భావి సమృద్ధి నైపుణ్యాలుగా మలిచారు. ఏ రంగంపైన కేంద్రీకరించినా శాశ్వతముద్ర వేసి తీరాల్సిందే. ఉగ్రవాద నిరోధానికి సకల చర్యలు చేపట్టినవారాయన. సరిహద్దుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రహార్ పేరిట నవీన విధానం తెచ్చారు. ఇది దేశంలో తొలి సమగ్ర పద్ధతి. ఆపరేషన్ సింధూర్ అనేది మెరుపుదాడుల నిర్వహణకు పతాక. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మనదేశం నిర్వహించిన చర్య చరిత్రాత్మకం. సరిగ్గా దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పాతనోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. నకిలీ నోట్ల నిరోధానికి, నల్లధనాన్ని అరికట్టడానికి చేపట్టిన పని ఇది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానిగా శ్రీ మోదీ ఆనాడే ప్రకటించారు. తన నిర్ణయానికి మరో కారణం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం అని అంతరంగాన్ని ఆవిష్కరించారాయన. సమాజసేవకు జీవితమంతటినీ అంకితం చేసిన వారి భావాలు అక్షరరూపం కలిగించారు మన ప్రధాని. ఆ పుస్తకం జ్యోతిపుంజ్, కాంతికిరణం అనే పేరు ఆయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. సామాజిక సామరస్యం గురించి చేసిన రచనలో తన ఆలోచనాత్మకత ఇంకెంతో తేటతెల్లమవుతుంది. ఇదే పాలనా విధానంలోనూ ప్రతిఫలిస్తోంది. ఆర్థిక సరళీకరణ, బలోపేత జాతీయ భద్రత, ఇవే శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రథమ ప్రధాన లక్ష్యాలు. వీటితోపాటు భారత ప్రజల ఆశలు, ఆశయాల ఫలప్రదానికి ఈ 12 ఏళ్లలోనూ ఎంతో కృషి సాగింది, సాగుతోంది. పుష్కరోత్సవ శుభవేళన చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి అనే పదబంధాన్ని మననం చేసుకుందాం మనం అందరం.
0: మీరింతవరకు ఆశల జీవని, ఆశయాల వాహిని, కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం విన్నారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు సాగిన ఈ అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు ప్రపంచ వేదికపై భారత్ ఒక కొత్త గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులను సాధికారత దిశగా నడిపించేందుకు గత పుష్కర కాలంలో ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని సామాజిక మాధ్యమ పోస్టులో స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా సేవ, సుపరిపాలన, సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పసపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం, దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ,
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मातृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है. मातृ मृत्यु अनुपात यह भारत का 86% डिक्लाइन आया है जो कि एक बहुत बड़ी छलांग है और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है दैट हैज बीन 48%. सो अवर डिक्लाइन इज मच फास्टर एंड मच मोर देन द ग्लोबल डिक्लाइन दैट वी हैव टू अंडरस्टैंड.
0: పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కల సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనా మార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం ఎన్టీఏ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ
2: NTA re-NEET examination 21 June ko karne ja raha hai. Question paper banane se leke examination center tak sathik samay pe pahunch jana. Is baar hum log thoda aur zyada precaution liye hain. Maine sabhi rajya ke mukhyamantriyon ko anurodh patra likha hai. Unki pehle bhi sahyog raha hai. Is baar thoda aur bhi dhyan diya jaye. Main pura aashwast hoon. Is baar hum logon ne zimmedari aur daitv ke sath liya hai. NTA nishchit roop mein usme safal hogi.
0: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ
3: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of sub-Himalayan West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and sub-Himalayan West Bengal and Sikkim regions during.
0: MNREGA sthanamlo teesukochina Vikasit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

మీరింతవరకు చిత్ర జగత్ పాత హిందీ సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం కథకురాలు శ్రీమతి ఎం శారద గారు. వినండి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం.

ಸಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಜಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್ ಅಗಜಾನನ ಪದ್ಮಾರ್ಕಂ ಗಜಾನನ ಮಹರ್ನಿಶಂ ಅನೇಕದಂತಂ ಭಕ್ತಾನಾಂ ಏಕದಂತಮುಪಾಸ್ಮಹೇ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಆಕಾಶವಾಣಿ ಶ್ರೋತಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಕಳಾಭಿವಂದನಾಲು ತಿಳುಪುಕುಂಟು ಈನಾಡು ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థలం ఏదనగా, కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపమందున్న కాలటి అగ్రహారం అనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలా కాలం వరకు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకొని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏది

ఇలా గురువుల సాన్నిధ్యం అన్న అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకనక గృహస్థుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును కొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దానిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధుక పాత్రయందు ఉంచిందా ఇల్లాలు. శంకరుడు ఆమె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు.

అని శ్రీ సూక్తమున ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గృహుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్ధానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటి దాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవర్ష ప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు మానవ కళ్యాణమును నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణ తత్వ జిజ్ఞాస కలిగి కంటికి అగపడు చరాచరములన్నీయు అస్థిరములనియు ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనచ్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాలా వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీభవించలేదు. సరికదా, అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలిచే పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నాకాయువు తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఎడల సన్యసించితిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగానే ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితి మే మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుటకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును మరి, మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కానీ మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము, మకరి మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే

బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి, ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్నానో సరే, నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమ క్రియలు ఆచరించి నీకు ఉత్తమ గతులు కలిగించి వెళ్ళగలను, సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయ్యతిని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో బాలక నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

స్వామి, నేను నిర్వికల్పుడను, నిరాకార స్వరూపుడను, సర్వవ్యాపకుడును. ఇంద్రియములతో నాకెప్పుడూ ఎలాంటి సంబంధమును లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగానే గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందువలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునకు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరులకు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్ళు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయినంత ఉద్ధృతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీ గర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు

ఈ విధంగా జలాకర్షణ మంత్రం జపించడం ద్వారా నర్మదా నదీ ప్రవాహమునంతను తన కమండంలోనికి గ్రహించి వేశాడు శంకరుడు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతని మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, నాయనా శంకర, నర్మదా నదీ విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి నీవు సత్వరము కాశీక్షేత్రం చేరుకొని బ్రహ్మ విద్యా పరంపర ధన్యమగునట్లుగా ప్రస్థానత్రయ భాష్యములను రచించి అతడి విద్వన్మండలికి బోధింపమని ఆదేశించారు గోవింద భగవత్పాదుల వారు. అంతట శంకరుడు గోవిందదేశకుని ఆశీసులు గొని

గురుదేవుని ఆజ్ఞను శిరసావహించి కాశీక్షేత్రం చేరుకున్నాడు శంకరుడు. నాడు కాశీ పట్టణం సర్వభారతావనికి పుణ్యక్షేత్రమే కాక ఉత్తమ విద్యాపీఠంగా కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితుల మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళ దేశానికి చెందిన విష్ణు శర్మ అనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా డిక్రింకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతో మోహముద్గరమను పేర అప్పటికప్పుడు 12 చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు.

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపుము, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు నిక్రంకరణే అని నీవు వల్లించే ధాతు పాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపము అని భజ గోవిందు అను మొకటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును. అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. ఈ కాలంలో అదే కాలంలో అలా ఉండగా ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకొని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు ప్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే, ఓ చండాలుడా, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా, ఏమేమి నన్ను దూరముగా తొలగిపోమంటున్నావా?

ఏమేమి దూరముగా పొమ్మను చుంటివి, దూరముగా పో అను చుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా? శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముగు మధ్యమాంసాస్తిక నిర్మితములై ఒకే రకముగు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తొనకి పొమ్మును చుండివా? అది ఎట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపుము. ఇంతకు నీవు యోగివా కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞానలేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావకుడగు నేను, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

ఇట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడైన శంకరుడు వెంటనే ప్రస్థానత్రయ భాష్య రచనమునకు పూనుకున్నాడు.

ఇట్లు ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా బోధిస్తూ తనకు ప్రథమ శిష్యుడును, అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తాను నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా పద

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్ర భాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడగు వ్యాస మౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు,

స్వామి, అపరశంకరులకు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులకు మీరును ఇలా వాదించుటకు పూనుకున్నప్పుడు కింకరుల మగు మేమేమి చేయగలమో ఆలోచించండి అని ప్రాధేయపడగానే వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థానత్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థానయాత్రకు బయలుదేరి త్రివేణి సంగమస్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వ మీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడకు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు వ్రాయించదలిచి వెళ్ళగా అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినను వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించుడికే నిశ్చయించుకుని అన్నాడు, ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతీ నగరంలో ఉన్నాడు. కనుక నీవు అక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానుడిలా అన్నాడు, మండనమిశ్ర తొందరపడకు, ఇతనెవరనుకున్నావు?

ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడు అన్నాడు, మండనమిశ్ర, నేను వాదభిక్షకు వచ్చాను గాని అన్నభిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వాణిలో ఏది ఉత్తమమైనదో మనం లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడకు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుటకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని, తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు.

0: సభకు వచ్చి మండన మిశ్రుని మెడలో శంకరుని మెడలో చెరి యొక్క పూలదండ వేసి ఎవరి మెడలోని పూల మాలికలు ముందు వాడిపోవును అతడు ఓడిపోవును. ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్ర చికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండన మిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి,
1: నేను సగపాలు నా భర్తలోన కాన అర్ధ విజయము నార్జించినంత పణము దక్కునే శంకరునకు వాదమున నన్ను గెలుచు పిమ్మట.

స్వామి, నేను నా భర్తకు అర్ధాంగిని, కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు గాని మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారత్. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా, పూర్వం జనకులతో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగానే బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్ర వాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతి మన్మధుల నావాహన చేసి వారి లాస్య బోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయభారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందులకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

బ్రహ్మేంద్ర రుద్ర ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలుక శరీరం నుంచి మరలా శంకరుని శరీరమందు ప్రవేశించడంతో ఉభయ భారతి మండనమిశ్రులు ఇరువురు కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వాణ్ణిగా పరిగ్రహించాడు. ఉభయ భారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకై అవతరించిన జ్ఞానావతారుడవని, మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడివని నేను ఎరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలియగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకం లాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని నిరుపమాన పండితునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్నతల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివ సాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ నుండి తిరిగి జయత్రయాత్ర సాగిస్తూ తనకు అడ్డు తగిలే శైవ శాక్తేయ గణాపత్యాది మతస్థులందరినీ గెలిచి క్రమంగా పాణ్య, ద్రావిడ, కర్ణాటక, ఆంధ్రదేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారక, ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అర్హ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవ గుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు. తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని

కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞ పీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

వాణి నుండి ఈ మాటలు వినిపించగానే శారదయ్యే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహంకార మమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీ వంటే నాకంతే చాలు. నేను ఈ పీఠమును ఎక్కువ ప్రధానం కాదు అనగానే దేవతలు హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు. శారదాదేవి శంకరుని సమాధానమునకు మురిసిపోతూ, నాయనా,

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదాగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, శుభరాత్రి, జై హింద్.